0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి
1: ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? క్రీస్తునందు మన ప్రవర్తన పరివర్తనశీలమై దైవ స్వభావాన్ని సంతరించుకునే ప్రక్రియ. అది నిరంతరము కొనసాగే ఆంతరంగికమైన ఉద్యమం. మతాలు వెలిగించుకునే చిరుదీపాలు క్రీస్తు వెలుగులో వెలవెలపోతాయి. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ పరివర్తనను నిర్వహిస్తున్నాడు. ఈ చైతన్యం మీలో ఉందా? దేవుని కృప మనలను రక్షించే కృప. మనకు నూతన జన్మనిచ్చి మనలను దినదినము నూతనపరిచేవాడు పరిశుద్ధాత్మ. ఎఫెసీ పత్రిక 2:8-10 మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటియందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. తీతు పత్రిక 3:5 కూడా ఇదే మాట అంటోంది. మనము మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు. శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. ప్రేమమయ పరిశుద్ధ దేవ, మా పరమతండ్రి, నీ నామము మహోన్నతమైనది, నీ నామము శక్తిభరితమైనది. అట్టి నీ నామమును మేము ధరించుకొన్నామంటే అది కేవలము నీ కృపే. నీ బిడ్డలమైన మమ్ములను దినదినము కాచి కాపాడుతున్నావు. మమ్ములను నీ నీతి మార్గములో నడిపిస్తున్నావు. మమ్ములను నీ వాత్సల్యము చేత తృప్తిపరుస్తున్నావు. నిన్ను హృదయపూర్వకముగా స్తుతించి మహిమపరుస్తున్నాము. విమోచనాత్మకమైన నీ కృపలకై నీకు మేమెంతో కృతజ్ఞులము. మా శ్రోతలను, వారి కుటుంబములను, పిల్లలను ఆశీర్వదించండి. సంటి బిడ్డలను, వయోవృద్ధులను దర్శించండి. కుటుంబ సంబంధాలలో ప్రేమ సదవగాహన ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి భవిష్యత్తును మీరే తీర్చిదిద్దండి. బాల్యదశ నుండి పిల్లలకు నీ వాక్యాన్ని అందించే సేవలు తల్లిదండ్రులకు శ్రద్ధాసక్తులు కలిగించండి. పిల్లలను ప్రేమతో క్రమశిక్షణలో పెంచడానికి తల్లిదండ్రులకు పరిశుద్ధాత్మ నడుపుదల నింపుదల ప్రసాదించండి. మా దేశమందలి క్రైస్తవ సంఘములను, అనుబంధిత సంస్థలను దీవించండి. అంకిత భావముతో సేవ చేయడానికి వారికి త్యాగశీలము అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక విలువలు, నైతిక బాధ్యతలు విస్మరించక ప్రజలు పరోపకార బుద్ధి గలవారై మెలుగునట్లు వారిని దీవించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికి సమృద్ధిగా దయచేయమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రోతలు, ఈరోజున మనం దేవుని వాక్యమనే బైబులు గ్రంథ విశిష్టతను, ఈ గ్రంథమును ఎలా పఠించాలో, ఈ గ్రంథమునకు మనం విధేయులమైతే ఎలాంటి దీవెనలు మనకు ప్రాప్తిస్తాయో ఇంతకు ముందు పాఠాలలో నేర్చుకున్నాము. క్రైస్తవ సంఘ సభ్యులలో బైబులు అజ్ఞానం ప్రమాదకరం. బైబులులోని సత్యాలు తెలియకపోవటం చేత క్రైస్తవ జీవితాలు విఫలమైపోతున్నాయి. దేవుని వాక్యానికి విధేయులు కండి. అందులోని పరమసత్యాలను సాధన చెయ్యండి. అప్పుడు మనకు సమస్తము సాధ్యమే అవుతుంది. నమ్మేవారికి అంతా సుసాధ్యమే అని ప్రభువు చెప్పాడు. లోకంలోని గ్రంథాలన్నిటిలోకి బైబులు గ్రంథరాజ్యం. ఎన్నో ప్రతులు అమ్ముడుపోతున్నాయంటే దేవునికి స్తోత్రం. కాని బైబులును శ్రద్ధగా పఠించేవారు కొద్దిమందే ఉన్నారు. వీరు అబద్ధ బోధకుల వలల్లో చిక్కుకుంటున్నారు. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. వాక్యమును గురించి నమ్మకమైన బోధకులు చెప్పింది కూడా వినాలి.
దాన్ని తిరిగి వాక్యంతో సరిపోల్చి చూసుకోవాలి. ఇతరులతో వాక్య సత్యాలను పంచుకుంటూ మన వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. సంఘ సహవాసం మానకూడదు. నీవేమీ బైబిలు నిఘంటువు పుస్తకానివి కావు, మనిషివి. సహవాసం, గృహదర్శనం మానకూడదు. విశ్వాసులు ఒకరినొకరు తరచుగా సందర్శించుకుంటూ ఉండాలి. మనం విశ్వాసులం, విశ్వాస సాక్షులం, విశ్వసనీయులం. ఎంత గొప్ప బోధకుడైనా విశ్వాస బృందం నుండి తనను తాను వేరుపరచుకోకూడదు. తానే ఒక బైబిలు విజ్ఞాన సర్వస్వమైనట్లు కనపరుచుకోకూడదు. నోటుబుక్కు నుండి నోటుబుక్కుకు నీ జ్ఞానం బదిలీ చేయటం కాదు. నీ నోటి మాట హృదయం నుంచి వస్తే అది ఇతరుల హృదయాలను తాకుతుంది. బైబిలును అభ్యసించి దానిని ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే నీ బైబిలు జ్ఞానం సార్థకమవుతుంది, లేదా అది నిరర్ధకమవుతుంది. బైబిలు అనేక భాషల్లోకి అనువదించబడింది. మూల భాషలు మూడు: హీబ్రూ, అరామిక్, గ్రీకు. ఈ బైబిలు గ్రంథకర్త అయిన ప్రభు నీ గురించే చింతిస్తున్నాడు. ఆయన నీకోసం తన ప్రాణమిచ్చి రక్తదానం చేసిన ప్రేమమూర్తి యేసు. ఆయన మన ప్రియతమ నాయకుడు. నీ గురించి, నీ దేశాన్ని గురించి, నీ జాతిని గురించి ఆయన సంకల్ప ప్రణాళిక ఉంది. ఈయన నీ సృష్టికర్త అయిన పరమదేవుడు. నిన్నాయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయనే విశ్వమంతటినీ సృజించిన మహాదేవుడు. గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాదులు, ఆకాశ మహాకాశములు అంతా అన్నీ ఆయన సృష్టే. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి, తెలుసుకోవడానికి ఉపకరించే ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిలు. ఈ గ్రంథం నిన్ను దీవిస్తుంది, నీలో జీవిస్తుంది, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, నీ జాతికి, దేశానికి నిన్నే ఆశీర్వాదంగా చేస్తుంది. ఈ గ్రంథంలో చెప్పబడిందంతా చేసి చూడు, అప్పుడు చెప్పు, ఇతరులకు నేర్పు. దేశానికి అభివృద్ధి, వ్యక్తులలో వికాసము, జాతీయ పురోగతి కలిగించడానికి దైవ సందేశమే ఈ పవిత్ర గ్రంథం. దరిద్రం పోవాలంటే, ఆధ్యాత్మిక సంపన్నత కలగాలంటే, ఆకలి తీరాలంటే, సమృద్ధి ఆహారం లభించాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. రోగాలు పోవాలంటే దేవుని వాక్యమే సర్వశరీరానికి పరమౌషధం, ఆరోగ్యం. పాపం పోయి నీతిమత్వం కలగాలంటే దేవుని వాక్యమే నీలో ఆ క్రియ జరిగించగలదు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం లేకుండా పనిచేయడు. పేరాశ, గర్వం పోవాలంటే, త్యాగశీలం అలవడాలంటే, ఆధ్యాత్మిక చింతన, వినయశీలం పెంపారాలంటే బైబిల్ గ్రంథ పారాయణం, క్రమబద్ధమైన అధ్యయనం ఎంతైనా అవసరం, అగత్యం. దేవుని గ్రంథాన్ని మన ఇండ్లలో ప్రత్యేకంగా ఉంచాలి. ఇది పరమగ్రంథం, మానవ హేతుబుద్ధిని అధిగమించిన అతీత గ్రంథం. బైబిలులో దేవుని మాటలు, తలంపులు, సంకల్పము విశదీకరించబడ్డాయి. మానవతను రక్షించడానికి దేవుడు రూపొందించిన ప్రేమపూర్వక సంకల్ప ప్రణాళిక ఈ గ్రంథమంతటా వివరించబడింది. 4000 సంవత్సరాల క్రిందటి పుస్తకమే అయినా ఈ బైబిలు గ్రంథానికి కాలదోషం పట్టదు. పాత నిబంధన, కొత్త నిబంధన ఈ రెండూ కలిసి బైబిలు అయింది. యేసుప్రభు జన్మించకముందు దేవుడు ఇశ్రాయేలు జాతికి ఏమేమి చెప్పాడు, చేశాడు అనే విషయాలు పాత నిబంధనలో ఉన్నాయి. యేసు జన్మ వృత్తాంతం, ఆయన జీవితము, సేవ, ఆయన శిలువ మరణం, పునరుత్థానం, ఆరోహణం మొదలైన అంశాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. యేసు రాయబారులు అనగా అపొస్తలులు చేసిన సేవ, వారి పత్రికలు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా తోడ్పడతాయి, ప్రోత్సహిస్తాయి, ప్రేరేపిస్తాయి. యేసుప్రభు పునరుత్థానుడైన తరువాత 50 సంవత్సరాల వ్యవధిలో అపొస్తలులు రాసిన పత్రికలు కొత్త నిబంధనలో సగానికి పైగా ఉన్నాయి. శ్రోతలు, మన విశ్వాసానికి రుజువు, సమర్థన బైబిలే.
తన విశ్వాసమే సరైంది అని విశ్వాసికి ఎలా తెలుసు? నాకిది సరైంది అనిపించబట్టి కాదు, నేను అనుకుంటున్నాను అని కాదు, క్రైస్తవులు లోకంలో అధిక సంఖ్యలో ఉన్నారని కాదు. మన విశ్వాసానికి రుజువు వీటన్నిటికీ అతీతమైనది. మతానికి అతీతమైన కారణం మనకుంది. మాది ప్రాచీన మతమంటే అది సరైన వాదం కాదు. ప్రాచీనమనే మాటకు మానవుల అర్థం పరిమితం. క్రీస్తు ప్రాచీనుల కంటే ప్రాచీనుడంటే సృష్టికి ముందే ఉన్న సృష్టికర్త అంటే మతానికి అర్థం కాదు. విశ్వాసివైన నీకు ఒకే ఆయుధం ఉంది, అదే పరిశుద్ధ బైబులు, దేవుని వాక్యం. నీవేమీ లేదు, నీ బైబిల్ను చేతపట్టుకుని చెప్పగలగాలి, ఇదిగో ఇది చూడండి, నా విశ్వాసమునకు కర్తే ఈ బైబిలు గ్రంథకర్త, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నాకీ గ్రంథమిచ్చాడు. ఇది మతగ్రంథాల వంటిది కాదు. బైబిలులో ఏకవాక్యత ఉంది. ఇది సజీవ గ్రంథం, దైవ ప్రణీతం, పునీతం. ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన దివ్య గ్రంథం. ఈ గ్రంథం చరిత్రాత్మకం, శాస్త్రీయం, ప్రవచనాత్మకం. ఇది నిర్దుష్టమైనది, లోపరహితమైన, సమగ్రమైన ఆధ్యాత్మిక గ్రంథం. మానవ జీవితాన్ని పరివర్తన చెందించే పరమగ్రంథం. దానికి నేనే సజీవ సాక్షిని. ప్రియశ్రోతలు, దేవుని యొక్క బైబిలును, బైబిలు యొక్క దేవుణ్ణి మానవ బుద్ధితో విశ్లేషించడం అసాధ్యం. విశ్వాసమే ఏకైక మార్గం. హెబ్రీ పత్రిక 11:1-6 వరకు ఏమంటోంది? విశ్వాసమనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అయి ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి నుండి కూడా అదే విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణమును రుచి చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేవాడని సాక్ష్యము పొందాడు. కాగా దేవుడతణ్ణి కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికేవారికి ఫలము దయచేస్తాడని నమ్మాలిగదా. అవును శ్రోతలు, దేవుడు మనకు ఈ పరలోకపు వాచక పుస్తకం ఇచ్చాడు. ఇది ఎంతో గొప్ప ఈవి. మన విశ్వాసానికి ఇది ప్రమాణగ్రంథం. యోహాను సువార్త 20:31 బైబిలు గ్రంథం యొక్క ఫలశ్రుతి చెప్పబడింది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇది రాయబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 పేతురు 1:3-4 తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తూ ఉన్నందున దేవుని గూర్చినట్టి మన ప్రభువైన యేసును

ఆత్మ జీవము అయి ఉన్నవి, అనగా దేవుని మాటలు జీవమును ఉత్పత్తి చేస్తాయి. ఆయన మాటలు సృజనాత్మకమైనవి. కీర్తనలు 33:6-9 వచనాలు. యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగాయి, ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగాయి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడింది. దేవుని వాక్యము కడుగుతుంది. వాక్యోదక స్నానం మనకు కావాలి. ప్రభువు మాటలు మనల్ని శుద్ధి చేస్తాయి. దేవుని వాక్యం మనలో ఉంటే అది మనల్ని పాపములో పడకుండా కాపాడుతుంది. దేవుని వాక్యం మన జీవితాలను వెలిగించే వెలుగు. చీకటి లోకంలో మనకు జ్ఞానదీపిక దేవుని వాక్యం. మన ఆత్మలకు ఆహారం దేవుని వాక్యం. వాక్య భోజనం క్రమేణా మనకు అధిక బలం చేకూరుస్తుంది. క్రీస్తు శరీరం ఎదగాలంటే ఇదే బలవర్ధకమైన ఆహారం. 1 కొరింథీ 3:1-2 వచనాల్లో పౌలంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. శరీర సంబంధులైన మనుష్యులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచాను గాని అన్నముతో కాదు. దేవుని బిడ్డలు ఆత్మయందు ఎదగాలంటే వాక్య భోజనం తింటూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:12-15 వచనం వరకు దేవుని బిడ్డల ఎదుగుదల క్రమం వివరించబడింది. పౌలన్నాడు, మనమందరము విశ్వాసము విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమయ్యే వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమయ్యే వరకు ఆయన ఈలాగు నియమించాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యం ఒక విత్తనం, బీజం. అది మన యందు ఫలించాలని దేవుని చిత్తం. 2 కొరింథీ 9:10 వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు, విత్తేవానికి విత్తనమును తినటానికి ఆహారమును దయచేసే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందిస్తాడు. చూచారా, దేవుని వాక్య బీజం ఎంత పనిచేస్తుందో ఊహించలేము. దేవుని వాక్యమనే ఆత్మఖడ్గము మన సర్వాంగ కవచములోనిది. ఎఫెసీ పత్రిక 6:17 నడుమునకు సత్యమనే దట్టి, ఇది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే ఆత్మఖడ్గం కూడా. వాక్య సత్యముతో సైతాను దెబ్బను కాచుకోగలము, వాక్య ఖడ్గముతో సైతానును కొట్టగలము. ఒకే వాక్యము రెండు విధాల పనిచేస్తుంది. హెబ్రీ పత్రిక 4:12 చెప్పినట్లు, దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించే మట్టుకు దూరుతూ హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. వాక్య ఖడ్గముతో యేసుప్రభు సైతాను శోధనలను జయించాడు. అదే వాక్యం ఈ రోజున మనకు గొప్ప ఆయుధమై విజయానికి సాధనమవుతోంది. దేవుని వాక్యమును గూర్చిన మరో పరమరహస్యమున్నది. వాక్యము మన ప్రార్థనకు గొప్ప ప్రేరక శక్తి. యోహాను సువార్త 15:7 ప్రభువే స్వయంగా అన్నాడు, నాయందు మీరు, మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అనగా ఏదైనా అడగడానికి మీకు అధికారము హక్కు ఉంటాయి. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా లేకపోతే దేవుణ్ణి ఏదైనా అడిగే హక్కును కోల్పోతాము. దేవుని వాక్యము విని దానికి విధేయులైన వారు మంచి గట్టి పునాది మీద తమ నివాస గృహమును నిర్మించుకున్నవారే. మత్తయి సువార్త 7:24-25 వచనాల్లో ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి

0: చొప్పున చేసే ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టింది. గాని దాని పునాది బండమీద వేయబడింది గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలొచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడది కూలబడింది. దేవుని వాక్యం మనలో పటిష్టమైన పునాది బలం. మన పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా మనం స్థిరంగా నిలబడి ఉండగలం. ప్రియశ్రోతలు, దేవుని వాక్యమంతటా 12 గొప్ప చరిత్రాత్మక సంఘటనలు పేర్కొనబడినవి. 1, క్రీస్తు యొక్క 2 రాకడ, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. 2, సంఘం ఎత్తబడుతుంది, 1 తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం. 3, పరిశుద్ధాత్మ అవరోహణం అనగా రాకడ, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం. 4, క్రీస్తు ఆరోహణం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. 5, క్రీస్తు శిలువ మరణం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. 6, క్రీస్తు జన్మ, లూకా సువార్త 2వ అధ్యాయం. 7, నూతన నిబంధన గ్రంథం ముగింపు, ప్రకటన 22వ అధ్యాయం. 8, పాత నిబంధన గ్రంథం ముగింపు, మలాకీ 4వ అధ్యాయం. 9, సంఘం ఆరంభం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. 10, ఇశ్రాయేలు జాతి ఆవిర్భావం, ఆదికాండం 12వ అధ్యాయం. 11, మానవ సృష్టి, ఆదికాండం 1-2 అధ్యాయాలు. 12, లోక సృష్టి, ఆదికాండం 1అధ్యాయం. ప్రియశ్రోతలు, ఈ బైబిలు గ్రంథ విశిష్టత ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయటంలో పట్టుదల, దీక్ష ఎంతో అవసరం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీవేమీ పండితుడివై ఉండనక్కర్లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించినవారు దాన్ని అధ్యయనం చేసి తీరతారు. తద్వారా తమ జీవితాలలో దేవుని చిత్తమేదో ఎరిగినవారై ధన్యజీవితాలను గడిపారు. దేవుణ్ణి గురించి, యేసుక్రీస్తును గురించి, రక్షణను గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. అంతకంటే మనిషి కోరదగిందేముంది? బైబిలులో ఏ భాగం చదివినా మొదటి ప్రశ్న, ఇది ఎవరు రాశారు, రచయిత ఎవరు? దేవుడు వాడుకున్న ఈ రచయితను గురించి ముందు తెలుసుకోవాలి. 2వ ప్రశ్న, ఇది ఎవరికి రాయబడింది? ఇది ఎంతో ముఖ్యమైన ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు జవాబులు గ్రంథారంభంలోనే దొరుకుతాయి. 3వ ప్రశ్న, ఇది ఎక్కడ రాయబడింది? సొలొమోను సామెతల గ్రంథము రాజభవనంలో రాశాడు, పౌలు తన పత్రికలను చెరసాల నుండి రాశాడు. ఈ సంగతి తెలుసుకోవాలంటే గ్రంథమంతా చదివి పరిశోధించాల్సి ఉంటుంది. 4వ ప్రశ్న, ఇది ఎప్పుడు రాయబడింది? అప్పటి కాల పరిస్థితులు ఎలాంటివి? క్రీస్తు పూర్వమా, క్రీస్తు తరువాత? అది శాంతి సమయమా లేక యుద్ధకాలమా? అప్పుడు పరిపాలించిన రాజెవరు? మొదలైన వివరాలు సేకరించాలి. 5వ ప్రశ్న, దేన్ని గురించి ఇది రాయబడింది? ఏ అంశం? ఆదికాండం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు దేవుని ప్రజల చరిత్ర, ధర్మశాస్త్ర విధులు. కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, సంఘ విస్తరణ వివరాలు ఇందులో ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో హీబ్రూ కవిత ఉంది, పాటలున్నాయి. బైబిలులోని ప్రతి గ్రంథం ఒక ముఖ్య సందేశం గలది. అది సంక్షిప్తంగా తెలుసుకుని ఉండాలి. అప్పుడే బైబిలు అధ్యయనం అర్థవంతమవుతుంది. 6వ ప్రశ్న, ఎందుకిది రాయబడింది? ఇది ఒక చరిత్ర సంఘటన లేక ఇది స్తుతి పాఠమా? ఏదైనా సమస్యకు పరిష్కారమంతా రాయబడిందా లేక ఒక సత్య సిద్ధాంతం నేర్పడానికి రాయబడిందా? ఈ గ్రంథ రచనలోని ఉద్దేశ్యమేమిటి? ఇక 7వ ప్రశ్న, ఈ వాక్య భాగంలో నాకు వ్యక్తిగతంగా ఏ సందేశమున్నది? ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ వాక్య భాగం ద్వారా నేను ప్రభువుకు ఇంకా సన్నిహితం కావడానికి ఏ సందేశమున్నది అని అన్వేషించాలి. ఆ వాక్యాన్ని నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చెయ్యాలి. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. అన్వయం కాని బైబిలు వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదని మా శ్రోతలకు మనవి చేస్తున్నాము. నీ హృదయములోకి మనసులోకి తీసుకోవాలి. ఆ వాక్యము నీ మనస్సులో హృదయంలో వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వాక్యము మానవ హృదయంలో పరివర్తన కలిగిస్తుంది. దేవుని వాక్యము ఒక గని, తవ్విన కొద్దీ అమూల్యమైన వజ్రాలు దొరుకుతాయి. వాక్యం మనల్ను సూటిగా దేవుని హృదయంలోకి తీసుకువెడుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
2: మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13. మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? దినదినము క్రీస్తునందు హాయిగా, తేలికగా, సునాయాసంగా బ్రతకగలుగుతున్నారా? దేని గురించైనా మీకు భయం ఉందా? భయం విశ్వాసానికి వ్యతిరేకం. విశ్వాసికి భయం ఉండకూడదు. జీవితంలోని సంఘర్షణలు మనిషిలో భయాన్ని ప్రకల్పన చేస్తాయి. కొందరిని వారి గత జ్ఞాపకాలు భయపెడతాయి. మరికొందరు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని భయంతో అట్టిట్టయిపోతారు. సావు అనేది భవిష్యత్తులో నుండి మనిషిని జడిపిస్తుంది, భయపెడుతుంది. గతకాలము, భవిష్యత్తు ఈ రెండిటి మధ్య మనిషి భయభ్రాంతుడవుతున్నాడు. యేసు ప్రభువుకు మన భవిష్యత్తు తెలుసు. మనకు తెలియాల్సిన అవసరమేమిటి? నిశ్చింతగా ఆయనను వెంబడించగలం. మా శ్రోతలకు 91వ కీర్తనను భయానికి విరుగుడుగా ప్రతిపాదిస్తున్నాము. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట. నేను నమ్ముకునే నా దేవుడు నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాడు. రాత్రివేళ కలిగే భయానికైనా, పగటివేళ ఎగిరే బాణానికైనా, చీకటిలో సంచరించే తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడుచేసే రోగానికైనా నేను భయపడను. నాకు అపాయమేదీ రాదు. ఏ తెగులు నా గుడారమును సమీపించదు. తన మార్గములలో నన్ను కాపాడడానికి ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను తప్పిస్తాడు. నేనాయన నామము నెరుగుదును. దేవుడు నన్ను ఘనపరుస్తాడు. నేను మొరపెడితే ఆయన ఉత్తరమిస్తాడు. శ్రమలో నాకాయన తోడై ఉంటాడు. దీర్ఘాయువుతో ఆయన నన్ను తృప్తిపరుస్తాడు. ఆయన రక్షణను నాకు చూపుతాడు. దేవునికి స్తోత్రం. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు గల మా తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రభు దేవా, మమ్మలను ఆశీర్వదించండి, కనికరించండి. పరలోక ఆశీర్వాదములన్నీ మాకిచ్చావు, నీకు మేము కృతజ్ఞులం. ప్రభు దేవా, లోకమంతటా దౌర్జన్యం పెచ్చుమీరిపోతున్నది. ప్రభు, ఈ కలవరము నుండి లోకమును కాపాడండి. మా దేశమును ప్రత్యేకముగా దర్శించండి. మా శ్రోతల కుటుంబాలను దీవించండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి. క్రైస్తవ కుటుంబాలను దీవించండి. పిల్లలను, యువతీ యువకులను దీవించండి. తల్లులను, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను ఆశీర్వదించండి. రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. క్రైస్తవ బిడ్డలు మంచి సాక్షులై అందరికీ నీ గుణాతిశయములను తెలియజెప్పగలుగునట్లు వారికి ధైర్యము, వివేకము దయచేయండి. యువతీ యువకులను రక్షించండి. వారు శోధనలను ఎదుర్కొని జయించగలుగు కృపాబలము, ఆత్మబలము వారికి అనుగ్రహించండి. స్వదేశీ, విదేశీ సంఘములను, సంఘబిడ్డలను బలపరచండి. భూదిగంతముల వరకు నీ సంఘ సాక్ష్యము ప్రసరించాలని ప్రార్థిస్తున్నాము. ప్రసంగ వేదికలను బలపరచండి. కాపరులు, సువార్తికులు ఆత్మపూర్ణులై ఆత్మల సంపాదనలో ముందంజ వేయునట్లు వారికి విస్తృతమైన సేవాదర్శనమనుగ్రహించండి. సంఘక్షేమాభివృద్ధికరమైన అనుభవములు నాయకులకు, కార్యకర్తలకు అనుగ్రహించండి. దేవుని వాక్య ప్రమాణము మేరకు సంఘబిడ్డలు జీవించగలుగునట్లు, పరిశుద్ధాత్మ కార్యములు విరివిగా జరుగునట్లు నడిపించండి. క్రీస్తు అధికారం సంఘమందు, వ్యక్తిగతంగా సంఘబిడ్డలయందు గుర్తించబడాలని, ఆయన రాకడ దృష్ట్యా అందరూ పరిశుద్ధ జీవితము ద్వారా చుట్టుప్రక్కల వారిని ఆకర్షించగలుగునట్లు వారిని బలపరచుమని వేడుకుంటున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించండి. ప్రజలలో నైతిక శీలము ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. ప్రజలు శాంతి సౌఖ్యములు కలిగి తమ సృష్టికర్తను మహిమపరుస్తారని నిరీక్షిస్తున్నాము. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు,
దేవుని వాక్యమే బైబిల్ గ్రంథం. ఇదే లేఖనం. దేవుని ప్రేరణను బట్టి ఆత్మావేశము వల్ల భక్తుల ద్వారా రాయబడిన వాక్యమే దేవుడు పలికిన వాక్యం. మన జీవమునకు భక్తికి మూలమైనది దేవుని వాక్యం. యేసుక్రీస్తే దేవుని వాక్యమని చెప్పబడింది. ఆయనే దేవుణ్ణి బయలుపరచిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు. వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. వాక్యం ఎంతో పదునైన ఖడ్గం. వాక్యం దేవుని బిడ్డలలో ప్రతి ఒక్కరిలో సమృద్ధిగా నివసించాలని దేవుని చిత్తం. వాక్యం చిరస్థాయిగా నిలిచి ఉండే సజీవ శక్తి. మానవ సాధనముల ద్వారా వాక్యం రాయబడింది, ప్రకటించబడుతోంది. అయినా వాక్యానికి మూలం దేవుడే. గత పాఠాలలో బైబిల్ యొక్క విశిష్టతను వివిధ దృక్కోణములలో మనము పరిశీలించాము. బైబిలు మానవతకు దేవుడిచ్చిన గొప్ప ఈవి. బైబిలు చేత ప్రభావితులైన గొప్ప వ్యక్తులెందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. వారి సాక్ష్యాలు మన వ్యక్తిగత విశ్వాసానికి ఎంతో ప్రోత్సాహకరమైనవి. బైబిలునందు మనకు ఆదరణ లభిస్తుంది. జీవితమంటే ఏమిటో మనకు దేవుని మాటల్లో నిర్వచిస్తుంది బైబిలు. లోకయాత్రలో దారి తప్పకుండా మనిషిని నడిపించే మ్యాపు లాంటిది బైబిల్ గ్రంథం. ఆత్యయిక పరిస్థితుల్లో మనకు బైబిల్ సందేశం కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది. జీవితంలో కలిగే దెబ్బలకు గాయాలకు బైబిల్ సందేశం గొప్ప చికిత్స. దేవుని వాక్యాన్ని అనుదిన జీవితంలో అన్వయించుకుని చూడండి. ఇహలోక సమస్యలకు పరలోక పరిష్కారాన్ని చూపుతుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం 66 గ్రంథాల పరిశుద్ధ సంపుటం, పుటం పెట్టిన మేలిమి బంగారం. ఏ దేశ పౌరులైనా ఈ గ్రంథాన్ని జీవిస్తే ఉత్తమ పౌరులవుతారు అనేది నిర్వివాదాంశం. కుటుంబంలో తండ్రులు మంచి తండ్రులవుతారు, భార్యాభర్తలు ఆదర్శ దంపతులవుతారు. బాల్యదశ నుండి బైబిల్ సందేశాలను పాటిస్తే వారి భవిష్యత్తు మహోజ్వలమవుతుంది. అన్ని వయస్సుల వారికి తగిన సందేశం ఈ గ్రంథంలో ఉంది. బైబిలును పూర్తిగా అధ్యయనం చేస్తే పూర్తి ప్రయోజనం సిద్ధిస్తుంది. కొందరు దంపతులు విడాకులకు సిద్ధపడుతున్నారు గదూ. వీరికే గనక బైబిలు యొక్క దేవుడు, దేవుని యొక్క బైబిలు తెలిసి ఉంటే సమస్య అంతవరకు రాదని నిశ్చయంగా చెప్పగలం. క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు చిన్నప్పటి నుండి బైబిల్ సత్యాలు నేర్పండి. న్యాయవాదులకు దేవుని న్యాయం కావాలి, న్యాయాధిపతులకు దేవుని న్యాయశాస్త్రం కావాలి, ధార్మికులకు దేవుని ధర్మశాస్త్రం కావాలి. మన భావ ప్రపంచాన్ని బైబిలే ప్రభావితం చెయ్యాలి. బైబిలు మన ప్రవర్తన నియమావళికి మాతృక. బైబిలులోని దృశ్యాలు, సాదృశ్యాలు తూర్పు దేశాలకు సంబంధించినవి అయితే అన్ని దేశాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని నేర్పుతుంది పరిశుద్ధ బైబిల్. అన్ని దేశాలకు, సంస్కృతి సభ్యతలకు చెందిన ప్రజలు బైబిల్ ద్వారా ప్రభావితులై దైవ సంస్కృతిని అలవరుచుకున్నారు. మానవ హృదయంతో ప్రేమ భాషలో మాట్లాడుతుంది బైబిల్. రాజసౌధంలో బైబిల్ రాజుతో మాట్లాడి నీవు దేవునికి సామంతుడవు అంటుంది. బీద రైతు ఇంటిలో బైబిల్ అతనితో మాట్లాడి నీవు దేవుని బిడ్డవు అంటుంది. దేవుని వాక్యపు విత్తనం ఏ దేశపు భూమిలోనైనా మొలుస్తుంది, ఆ దేశపు పంట అవుతుంది. చిన్నపిల్లలు బైబిల్ కథలు ఆప్యాయంగా వింటారు. ఆ కథల్లోని పరమార్థాన్ని వయోవృద్ధులు సైతం ధ్యానిస్తూనే ఉంటారు. యుద్ధ వాతావరణంలో బలమైన శాంతి సందేశాన్ని బైబిల్ ప్రకటిస్తుంది. ఉపద్రవంలో క్షేమస్థితిని నిర్దేశించి చూపుతుంది బైబిల్ సందేశం. చీకటిలో వెలుగురేఖను చూపే దేవుని ప్రేమలేఖ బైబిలు. ఎడారిలో నీటిబుగ్గగా సేద తీరుస్తుంది బైబిలు వాక్కు. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, జ్ఞాపకాలు, నిరీక్షణ ఒకటేమిటి! ఇందులో అనేక రకాలైన శృతులు, స్మృతులు కలబోసి ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, అందులో ప్రతి మాటను ప్రేమిస్తారు. దేవుని వాక్య పవనాలు వీచే చోట
మధుర పరిమళాలు గుబాళిస్తాయి. వాక్యమే దేవుని ప్రజల సమైక్యం. దేవుడు మానవుడు ఈ గ్రంథరచనకు కర్తృత్వం వహించటం గొప్ప విశేషం. అనగా ఆత్మపూర్ణుడైన రచయిత దేవునికి జతపనివాడవుతున్నాడు. 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రచయితలు, వివిధ ప్రాంతాలకు చెందినవారు దేవుడు రాయించబట్టే ఇది రాయగలిగారు. అందుకే బైబిలు మాటలలో ఎక్కడా వ్యాఘాతం కనిపించదు. ఇంతటి ఏకవాక్యత గల గ్రంథం మరొకటి లోకంలో ఎక్కడా కనిపించదు. మనిషి అర్థం చేసుకోవటంలో లోపముంటుందేమో కాని బైబిలు వాక్యంలో ఎట్టి లోపమూ లేదు, ఉండడానికి వీల్లేదు. ఆయా భక్తులు మనుషులు కాబట్టి ఏవేవో తప్పులు చేశారు, గాని బైబిలు రచనలో మాత్రం దేవుడు ఏ తప్పు లేకుండా రాయించాడు. పండితులకు పామరులకు అందరికీ ఈ గ్రంథంలో సందేశం ఉంది. లూకాలాంటి భాషావేత్తలు, పేతురులాంటి పామరులు తమదైన ప్రత్యేక శైలిలో రాసిన గ్రంథాలు ఇందులో ఉన్నాయి. పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో అన్ని రకాల మనుషులకు అర్థమయ్యేటట్లు ఈ గ్రంథం రాయబడింది. దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడతాడు. దేవుడు ఏది చెప్పినా ఎప్పుడు చెప్పినా వాక్యంలో తాను రాయించిందే చెప్తాడు, గాని మరొకటి చెప్పడు. తాను చెప్పింది వాక్యానికి విరుద్ధంగా ఉండదు. పాత నిబంధనలో అవ్యక్తంగా ధ్వనించిన, కొత్త నిబంధనలో ముఖాముఖిగా మాట్లాడినట్లు ఆయన వాక్యం ధ్వనిస్తుంది. పాత నిబంధనలోని క్రీస్తే కొత్త నిబంధనలోని యేసు. ఇది యేసుక్రీస్తు పుస్తకం. పాత నిబంధనలో యెహోవా కార్యములు, 4 సువార్తలలో యేసుక్రీస్తు కార్యములు, అపొస్తలుల కార్యము నుండి పరిశుద్ధాత్మ కార్యములు ఈ బైబిలు గ్రంథమందు పొందుపరచబడి ఉన్నాయి. శత్రువులు ఈ గ్రంథాన్ని నాశనం చెయ్యాలని చూచారు, గాని దేవుడు ఈ గ్రంథాన్ని కాపాడాడు. భూగర్భంలో నుండి తవ్వకాలలో బయటపడిన అవశేషాలను బట్టి ఇది దేవుని గ్రంథమని పరిశోధనల వల్ల రుజువవుతున్నది. ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేరుతున్నాయంటే ఇది విశ్వసనీయమైన దైవగ్రంథమని రుజువవుతున్నది. కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరగా కొన్ని ఎంతో కాలానికి నెరవేరాయి. ఇంకా నెరవేరాల్సిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. చరిత్రకు దేవుడైన యేసు ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ గ్రంథమంతటిలో కథానాయకుడు యేసే. క్రీస్తు పుట్టుకను గురించిన ప్రవచనాలు బైబిలులో ప్రత్యేక ఆకర్షణ. వీటన్నిటిని మించి బైబిలు సందేశము ఆధ్యాత్మిక శక్తిగలదై అనేక మంది జీవితాలను పరివర్తన చెందించింది. బైబిలును మనమేమీ సమర్థించే ప్రయత్నం చేయనక్కర్లేదు. బైబిలు సందేశాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించటమే మన పని. ప్రియశ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని అనుసరించి పనిచేస్తాడు. ప్రత్యక్షం, ప్రేరేపణ, వెలిగింపు, వ్యాఖ్యానం అనే విధానాల ద్వారా దేవుని వాక్యం మానవ హృదయంలో ప్రవేశించి దేవుని చిత్తం నెరవేరుస్తుంది. దేవుని వాక్యాన్ని వివరించేవారు ఆత్మ నింపుదల నడుపుదల లేనిదే సరిగా వివరించలేరు. సరైన బైబిలు అనువాదమే మనకు దేవుని సందేశాన్ని సూటిగా తేటగా అందించగలుగుతుంది. మా శ్రోతలు, ఈ బైబిలు గ్రంథాన్ని శ్రద్ధగా భయభక్తులతో అధ్యయనం చెయ్యాలి. ఇది అనుదినమూ అభ్యసించాలి. బైబిలు ధ్యానం వల్ల మన మనస్సు హృదయము పవిత్రమవుతాయి. బైబిలుకు మనము ఎల్లప్పుడూ విధేయులమై ఉండాలి. ప్రకృతి సంబంధులకు ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు, గాని ఆత్మ సంబంధులకు అవి తేట తెల్లమవుతాయి. పరిశుద్ధాత్మే మన పరమ బోధకుడు. ఆయనే మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు. దేవుని వాక్యమును నెమరు వెయ్యడమే ధ్యానించడం. బైబిలు గ్రంథంలో మానవాతీతమైన పరిమాణం ఉంది. అందుకే దీనిని ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలును నాశనం చెయ్యాలనుకున్న వారే నాశనమయ్యారు. ఎన్ని సమ్మెటపోట్లు తగిలినా శుద్ధ్యులు విరిగిపోవాల్సిందే కాని వాక్యం మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంది. రోమా రాజ్యాధినేతలు ఎంత వ్యతిరేకించినా బైబిలు నిలిచే ఉంది.
క్రీస్తు శకము 303వ సంవత్సరంలో డయోక్లెషియన్ చక్రవర్తి బైబిలును ద్వేషించి దాన్ని నాశనం చేశానులే అనుకున్నాడు. ఆ తరువాత కాన్స్టాంటైన్ చక్రవర్తి, ఎవరి దగ్గరైనా బైబిలు ప్రతి ఒక్కటైనా ఉందా, గొప్ప బహుమానమిస్తాను అని ప్రకటించాడు. 24 గంటల్లో 50 బైబిలు ప్రతులు అతని దగ్గరికి వచ్చాయి. యోహాను సువార్త 16:1-3 ప్రభువు చెప్పిన ఆదరణ మాటలను మనమెన్నటికీ మరువలేము. మీరు అభ్యంతరపడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెబుతున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలివేస్తారు. మిమ్మను చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలము వస్తున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేస్తారు. శ్రోతలు, ఎందరో తాత్వికులు, వేదాంతులు బైబిలును వ్యతిరేకించారు. గాని వారేరి ఎక్కడున్నారు? వారి వేదాంతాలేమయ్యాయి? దేవుని వాక్యం నాటి నుండి నేటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. బైబిలులోని చరిత్ర వాస్తవమని సమకాలీన చరిత్ర రుజువు చేస్తుంది. బైబిలు ప్రవచనాలు నిర్దుష్టమైనవి, యథార్థమైనవి, నమ్మదగినవి. యెషయా గ్రంథం 41:22-23 ఇదొక సవాలు. జరగబోయే వాటిని విశదపరచి మా ఎదుట తెలియచెప్పండి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పండి, ఇక మీదట రాబోయే సంగతులను తెలియచెప్పండి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాము. ఇశ్రాయేలును గురించి, అన్యజాతులను గురించి, ఆయా ప్రసిద్ధ పట్టణాలను గురించి ఎన్నో ప్రవచనాలు పలకబడ్డాయి. కొన్ని నెరవేరాయి గనుక మిగతావి కూడా తప్పక నెరవేరుతాయి. అంతేకాదు, ఆయా వ్యక్తులను గురించి కూడా దేవుడు ఎన్నో ప్రవచనాలు పలికించాడు. కోరెషును గురించి, అలెగ్జాండర్ను గురించి ప్రవచనాలు బైబిలులో ఉన్నాయి. యేసుక్రీస్తునందు నెరవేరిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలోని ప్రవచనాలను ఒక్కటీ తప్పిపోకుండా అన్నిటినీ నెరవేర్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పుట్టుక, ఆయన బహిరంగ సేవ, ఆయన మరణ పునరుత్థానములు అన్నీ క్రీస్తునందు నెరవేరాయి. ఆయన 2వ రాకడ ప్రవచనాలు నెరవేరనున్నాయి. ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడని, ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకుందని, ఆయన స్వకీయులే ఆయనను విసర్జిస్తారని, బాప్తిస్ముకుడైన యోహాను ఆయనకు ఆగమన దూతగా వస్తాడని, బెత్లహేము జనపదంలో జన్మిస్తాడని, జ్ఞానులు తూర్పుదేశం నుండి వచ్చి ఆయనను సందర్శిస్తారని, ఆయన అన్యజాతులకు వెలుగై ఉంటాడని, ఆయన వేదనామయుడని, 30 రూకలకు అమ్మబడతాడని, ఆయన ఎముకలలో ఒక్కటి విరువబడదని, పునరుత్థానుడై లేస్తాడని, ఆరోహణుడై తేజోమయుడవుతాడని, ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు పూర్తిగా నెరవేర్చినట్లు బైబిలు గ్రంథంలో దాఖలా కనిపిస్తోంది. ఇక ఆయన 2వసారి వచ్చాక జరగబోయే సంగతులన్నీ ప్రవచన రూపంగా చెప్పబడి ఉన్నాయి. ఇవి నమ్మదగిన ప్రవచనాలు. తూర్పు పడమర దేశాలెన్నో బైబిలు చేత ఎంతగానో ప్రభావితమై వారి ఆధ్యాత్మిక చింతన పరాకాష్ఠకు చేరుకున్నది. నరభక్షకులెందరో నాగరికులయ్యారు. బైబిలు పదజాలం సమకాలీన సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. సంగీతం, చిత్రలేఖనం మొదలైన కళలు కూడా బైబిలు గ్రంథము చేత ప్రభావితమైనట్లు రుజువులున్నాయి. మోషే ధర్మశాస్త్రమందలి న్యాయసూత్రాలు అనేక జాతులకు, రాజ్యాలకు చట్ట నిర్మాణమందు వెలుగునిచ్చాయి. దశాజ్ఞలలోని నైతిక ప్రమాణాలు సార్వత్రికమై మార్గదర్శకములుగా గుర్తించబడినవి. తరతరానికి ఈ గ్రంథం అతి జాగ్రత్తగా ఎత్తిరాయబడింది. మహాపరిశుద్ధ గ్రంథమని నమ్మబడింది. రాతప్రతులలో ఒక్క అక్షరము పొల్లు కూడా తేడా రాకుండా లెక్కపెట్టి మరీ రాశారు. ప్రియశ్రోతలు వింటున్నారా? బైబిలు యథార్థమైన గ్రంథమని, కేవలం మానవ జ్ఞానంతో ఇది ఎవ్వరూ రాయజాలరని రుజువైంది. ఆయా వ్యక్తుల జీవిత విశేషాలను నిష్పాక్షికంగా చిత్రిస్తుంది బైబిలు. శత్రువులలో కూడా మంచి ఏదైనా ఉంటే అది కూడా ఇందులో గ్రంథస్థం చేయబడింది. అంతేకాదు,
భక్తుల జీవితాలలో కూడా మానవ సహజమైన పొరపాట్లుంటే ఇవి కూడా విడిచిపెట్టకుండా బైబిలు బట్టబయలు చేస్తుంది. అందుకే ఇది దేవుని గ్రంథమని, మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది వాచక పుస్తకమని మనము నమ్ముతున్నాము. నోవహు, మోషే, దావీదు, ఏలియా, పేతురు మొదలైన భక్తుల జీవితాలను ఉన్నవి ఉన్నట్లు చూపుతుంది దేవుని వాక్యం. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లు మన చేత చదివిస్తుంది బైబిలు గ్రంథం. ఏ మానవుడు ఇంత నిష్పాక్షికంగా జీవిత చరిత్రను రాయజాలడు అని మనకు తెలుసు. నరకాన్ని గురించి, మానవుని నిస్సహాయ స్థితిని గురించి, అంతిమ తీర్పును గురించి బైబిలు చెప్పే సార్వత్రిక సత్యాలను ఎవరూ కాదనలేరు. ప్రియ శ్రోతలు, బైబిలును చదవని వారు, వినని వారు ఎంతో గొప్ప భాగ్యాన్ని కోల్పోయిన వారవుతున్నారు. ఈ బైబిలు గ్రంథం ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవలసిన ఆస్తి, స్వాస్థ్యం. బైబిలులో నీవు అనుభవించింది ఇతరులతో పంచుకోవాలి. బైబిలు జ్ఞానాన్ని దాచిపెట్టడం నేరం. దాన్ని ఇతరులకు ఇవ్వాలి. తిరిగి వారు దాన్ని మరొకరికి ఇచ్చేట్టు చూడాలి. అందుకే పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడు, 2 తిమోతి 2:1, నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడివిక, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించటానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. ఒకరి నుండి ఒకరికి కరెన్సీ నోట్లలాగా బైబిలు జ్ఞానం ప్రసరించాలి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu ttb@radio882.com.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగు చేసి నా ఆవేదనలన్నిటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలోని చివిడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి.

0: సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఇది మన రెండవ నమోదు. ఫస్ట్ నమోదు చాలా ముఖ్యం, ఎందుకంటే అది ఫౌండేషన్. ఈ రోజు మనం ఎంతో ముఖ్యమైన ఉపమానం చూడబోతున్నాం. మాథ్యూ రికార్డ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అయిన పారబుల్ మాథ్యూ 9లో నమోదైంది. ఇంకా చెప్పాలంటే ప్రశ్నగా అడుగుతున్నాను, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అని అంటారు, సహజంగా నేను ఫాస్టింగ్ ఉండాలా? ఎందుకంటే నేను ప్రార్థించి బైబిల్ చదువుకునే అలా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడంలో ఒక వ్యత్యాసమైన ఎఫెక్ట్ ఉందని ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న నేను అడగలేదు, అక్కడున్న డిసైపుల్స్ అడుగుతున్నారు. దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు, దాని గురించి మాట్లాడుకుందాం.
1: ఇప్పుడు మనం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గురించి మాట్లాడాలంటే అదొక ఎపిసోడ్ అవుతుంది,
0: ఎందుకంటే దీన్ని ప్రశ్నగా అడుగుతున్న అందులోనే ఉపమానం ఉంది.
1: అవును, ఎంతైనా ఆ యొక్క ఉపమానానికైన కారణం అదే, అదే ప్రశ్న. అయితే వారు దేన్ని, ఎవరిని మెన్షన్ చేస్తున్నారన్నదే ప్రశ్న. ఇక్కడ ఏం చెప్పదలిచారంటే, పరిసయులు యోహాను శిష్యులు ఆయన ఎద్దకొచ్చి ఫారసీసు డిసైపుల్స్ ఆఫ్ జాన్ వీరందరూ వస్తున్నారు.
0: డిసైపుల్ జాన్ అని కొంచెం వస్తుంది. అవును, నమోదై ఉంది.
1: యోహాను శిష్యులని రాయబడి ఉంది.
0: అవును,
1: వీరిరువురు వచ్చి ఏం అడుగుతున్నారంటే, మమ్మల్నే యోహాను ఉపవాసం ఉండమంటున్నాడు.
0: అవును,
1: మేముంటున్నాం ఫారసీస్ కూడా, వారు ఫాస్టింగ్ ఉండేవారే. ఈరోజు కూడా మనం ఆ ఫారసీస్ వారు జాన్ ద బాప్టిస్ట్ ఉండేటువంటి ఆ యొక్క ఉపవాసాన్ని మనం చేస్తూ ఉన్నాం. వెంటనే దీని గురించి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. 21 దినాల ఫాస్టింగ్ ఉంది, తర్వాత 40 దినాల ఫాస్టింగ్ అనేది ఉంది, ఇలా అనేకములు ఉన్నాయి. నేనిప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి రాలేదు. అంటే ఒక డిసిప్లిన్ క్రమము, ప్రేయర్, ది ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఇవేవి తప్పు కాదు, కాలం యొక్క అవసరం. అలా చేస్తే వీరిని సరిచేయొచ్చు అని చెప్పి మన చర్చిలో ఉన్న లీడర్సు ఎల్డర్సు ఒక కాలంలో సెట్ చేశారు. ఇవేవి కూడా తప్పని చెప్పలా, ఇది బిబ్లికలా అనేదే ప్రశ్న లేవనెత్తినప్పుడు, ఇది బైబిల్ చట్టము కాదు, 2-3 చట్టాలున్నాయి, ఒకటి దేవుడు మనకిచ్చేటువంటిది, ఇంకొకటి మన సంఘ పెద్దలు మన కొరకు ఏర్పరిచింది, ఇంకొకటి మనకే ఏర్పరచుకునే చట్టం ఉంది, స్వనీతి. సో ఇందులో వచ్చి ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ ఫారసీస్ను యోహాను యొక్క మరి శిష్యులొచ్చి వారు చెప్పదగినటువంటి ఇది వచ్చి వీరేర్పరచుకుంది, ఓల్డ్ టెస్టమెంట్లో ఉండేటువంటిది.
0: అయితే ప్రశ్న మంచి
1: ప్రశ్నే, వారు ఫాస్టింగ్ ఉంటున్నారు, వీరు ఉండడం లేదు.
0: అవును,
1: మరి డిసైపుల్స్ వచ్చి, జీసస్ ఉన్న డిసైపుల్స్ వచ్చి ఆయన ఉన్న 3.5 సంవత్సరాల వరకు రాజుల వలె ఉన్నారు, కూడా ఆయనతో నడుస్తున్నారే గాని, మంచి భోజనం, తర్వాత వెళ్లేదారుల్లో పొలాల్లో ఉండేవన్నీ కూడా తుంచుకుని తింటారు. ఈయనతో ధనవంతునింటికి వెళ్తే, సీమోనింటికి వెళ్తే అక్కడ భోంచేస్తారు. అదే టైంలో వీరిని ఆకలితో ఆయన వదలలేదు, మిగిలిందేదనం ఉంటే 12 గంపలు తీసి పెట్టమని చెప్తాడు. అది విధంగా ఉండేవారు. అలాగుంటున్నప్పుడు ఈ ప్రశ్న, దానికెందుకు ఆయన ఉపమానంగా చెప్తున్నాడు? 16లో ఎవడునూ పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును, అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండునూ చెడిపోకయుండునని చెప్పాను. ఎందుకు ఈయన హఠాత్తుగా దీనిని చెప్తున్నాడు?
0: ప్రశ్నకు బదులు డైరెక్ట్గా లేదు,
1: ఇప్పుడు నేను ప్రారంభించిన బదులును ఇక్కడ దీంతో మీకు లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేయగలమో మీతో చెప్తాను. ఈయనేం చెప్పదలుస్తున్నాడు, పాతరసము క్రొత్తరసం, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కొంత డీటెయిల్గా చెప్దాం. పాతరసము క్రొత్తరసము అనే దాంట్లో రసం అనేది నిబంధనకు సూచన. పాత నిబంధనలో ద్రాక్షరసం వచ్చి అక్కడ తెమ్మని చెప్తాడు, ఆ దావీదిస్తాడు. ఆ ద్రాక్షరసము అదొక పెద్ద జర్నీ. మీరు బాగా గమనిస్తే ఇక్కడ సౌలు చేతిలో తిత్తి ఇవ్వబడుతుంది. మరి దావీదే ద్రాక్షరసాన్ని ప్రజలకిస్తాడు, సౌలుకి ఇవ్వబడదు. సౌలు చేతిలోకి ఆ ముగ్గురొచ్చి ద్రాక్షరస తిత్తినిస్తారు. ఆ తిత్తి అన్నది స్టోర్ చేసేటువంటి స్కిన్, అంటే ఒక కంటైనర్, అది ఇస్తారు. అయితే అందులో ఉన్న ద్రాక్షరసాన్ని దావీదు రాజైనప్పుడు జనులకు అందిస్తాడు. అది ఇవ్వడంలో సౌలు ఇవ్వడానికి లేదు, దావీదే ఇవ్వాలి, దాని వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది. సో ఆ యొక్క ద్రాక్షరసం అన్నది నిబంధనకైన గుర్తు. ఇప్పుడు యేసు చెప్తున్నారు, ఇది నా యొక్క, దీనిని తీసుకుని భుజించండి, ఇది నా నూతన నిబంధనగా ఉంది,
0: కమ్యూనియన్.
1: అప్పుడు పాత నిబంధనను క్రొత్త నిబంధనను ఒకటిగా చేర్చలేమంటున్నాడు.
0: సరే,
1: ఈ ప్రేయర్ కంటూ ఎందుకు చెప్పదలుస్తున్నాడని అడిగినట్లయితే అదే మీతో చెప్పాను, ఓల్డ్ టెస్టమెంట్లోని నిబంధన ప్రార్థనను తీసుకొచ్చి న్యూ టెస్టమెంట్ నిబంధన యొక్క ప్రేయర్లో మీరు కలపలేరు, ఆ పాటింపును దీంతో మీరు చేర్చలేరు అంటాడు.
0: అయితే అది కావాలి,
1: అది కావాలి, ఇది కావాలి, ఇది అందులో పోయండి, ఇది ఇందులో పోయిండే అంటున్నాడు. ఎందుకు అని చెప్పినట్లయితే, దానితో ఇది మిక్స్ చేస్తే ఇది పాడైపోతుంది అంటాడు. అది తిత్తిని పాడు చేస్తుంది, రసం పాడవుతుంది, రసం కారిపోతుంది. దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధన నియమము స్వాతంత్ర నియమము ఒకటిగా చేర్చినట్లయితే, ఒకటి అది ధర్మశాస్త్రాన్ని లేకుండా చేస్తుంది, చింపేస్తుంది, లేదా ఇది కృత నిబంధన నియమాన్ని పడవేస్తుంది. క్రింద పడేస్తుంది, పాడవుతుంది. రెండు వేరువేరుగా ఉండాలి. అదే మంచిది అని అంటున్నాడు.
0: అయితే ట్రెషర్ని వెతికేవారికి ఇది బేసిక్గా అర్థం కావాలి.
1: బేసిక్గా అర్థమవ్వాలి. ధర్మశాస్త్రాన్ని స్వాతంత్ర నియమాన్ని కలపకూడదు. అలా ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఇప్పుడు ఈ కృత నిబంధన నియమాన్ని పాత నిబంధన నియమాన్ని చేర్చేప్పుడు ఏమవుతుందని నిగినట్లయితే ఈరోజు ఆ సమస్య ఉంది. వీరు పాదరసాన్ని కృతరసాన్ని కలుపుతున్నారు. అలా అనేక విషయాలు ఉంది. అంటే ఇది విశ్రాంతి దినాన్ని ఆరంభమై ఆ దశమ భాగముల కానుక వరకు ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ని అవసరమైన ఓల్డ్ టెస్టమెంట్ని న్యూ టెస్టమెంట్లోకి తేవడం, అవసరమున్న న్యూ టెస్టమెంట్ని ఓల్డ్ టెస్టమెంట్లోకి చేర్చుకోవడం. వీరేం చెప్తారంటే ఆ ఓల్డ్ టెస్టమెంట్ వద్దని కొన్ని విషయాలకు చెప్తారు. కొన్ని విషయాలకు అది మన బైబిల్లో చెప్పబడింది, అది మనకు అవసరమని తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని వీరే డిసైడ్ చేస్తున్నారు. అది వారి వారి ఇష్టం. అయితే నియమము మట్టుకైతే లా వేరే, గ్రేస్ వేరే. అది న్యాయ తీర్పు, ఇది క్షమాపణ. ఇప్పుడు రెండు నియమాలు ఒకటిగా చేరుస్తే ఏమవుతుంది? రెండు ఒకదానికొకటి చెడుకు దారితీస్తాయి. ఇప్పుడు ఈ రెండిటినీ చేర్చకూడదు అనేందుకు నేరుగా వాక్యముందా? ఇది వచ్చి ఉపమానం. దీనికి సూటి అయిన వాక్యము పౌలు వెనుక రాస్తున్నాడు. ఎక్కడంటే 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం, Hebrews 7:11. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడిను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇక్కడేం చెప్పదలిచాడంటే, ముందుగానే అహరోను మూలముగా ధర్మశాస్త్రం అనే మెథడు ఇస్రాయేలీలకు ఇవ్వబడింది, అవని ఉన్నాయి. అది పర్ఫెక్ట్ అని చెప్పినట్లయితే మరలా యేసు ఎందుకు కృత నియమాన్ని ఏర్పరచాలి? యేసు వచ్చి ఎందుకు న్యూ కవెనెంట్ అని చెప్పాలి? ఇది తీసుకుని భుజించుడి నా కృత నిబంధన, ఎందుకు ఆ న్యూ వర్డ్ యూస్ చేస్తున్నాడు? అప్పుడు న్యూ అనేటువంటిది వస్తున్నప్పుడు ఓల్డ్ వేస్ట్ అవుతుందని అర్థం, న్యూ స్టార్ట్ అవుతుందంటే ఓల్డ్ స్టాప్ అవుతుందని అర్థం అని ఈయన రాస్తున్నాడు. Hebrews 7:11లో ఉంది. ఇదే యేసు ఇక్కడ చెప్తున్నారు. ఓల్డ్ వైన్, న్యూ వైన్. ఓల్డ్ కవెనెంట్, న్యూ కవెనెంట్.
0: అందుకనే దానియేలు చెప్తున్నాడు, దీన్ని నమోదు చెయ్యము, ఇది చాలు, దీనికి తర్వాత మరో ప్లాన్ నేను తర్వాత చెప్తాను, నీ పని ముగించబడింది అని అక్కడ నమోదు చేయబడింది.
1: అందులో దానియేలు ఎవరికి రాస్తున్నాడు? జీవ్స్కి రాస్తున్నాడు. ఎంతో తేట,
0: ఆ కాలఘట్టానికి తగిన
1: కాలఘట్టంలో జీవ్స్కి రాస్తున్నాడు. జీవ్స్కి రాయడంతో స్టాప్ చేసుకో. నేనిప్పుడేం చేస్తాను, న్యూ వన్ ఇస్తా. అది ఎవరికైనది? జెంటైల్స్కి అయింది.
0: చెప్పాలంటే దానియేలు వద్ద చాలా విషయాలు మరుగు చేశాడు.
1: మరుగు చేసి యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఇందులో సీక్రెట్ అందులో ఉంటుంది, అందులో సీక్రెట్ ఇందులో ఉంటుంది, అలా తీసుకోవచ్చు.
0: అయితే అది ధ్యానించవలసింది ఒక
1: అదే చెప్తున్నాను. ఇప్పుడు రెండింటినీ చేర్చలేరు అంటున్నాను. ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర ప్రకారం, ఇప్పుడు డానియేలు చెప్పేదానికి స్వాతంత్ర నియమం ప్రకారం ఉండేటువంటి రెవల్యూషన్ని చేర్చి చదవగలరే గాని రెండింటినీ ఒకటిగా అప్లై చేయాలి.
0: అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయగలం? లా అండ్ గ్రేస్ అని మనం మాట్లాడుచున్నాం. అయితే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం? ఇదొక యాంగిల్గా ఉంది, ఇదొక యాంగిల్గా ఉంది. సమ్టైమ్స్ మనం గ్రేస్ అంటున్నాము అని అంటే అది ఒకలా వెళుతుంది, అది గ్రేస్ హైపర్ గ్రేస్ అని వెళుతుంది. దీన్ని గమనిస్తే ఇది ఒక టైప్గా పోతుంది. అయితే దీన్ని ఎలా క్రైస్ట్ బ్యాలెన్స్ చేసి చెప్తున్నాడు?
1: నేను ఒక ఉదాహరణ ఉపమానం చెప్పనా?
0: మీరు ఉపమానం చెప్తారా?
1: ఇప్పుడు బ్లాక్ టీ ఉంది,
0: అవును.
1: అలాగే నార్మల్ టీ ఉంది,
0: అవును.
1: నార్మల్ గా బ్లాక్ టీ తాగే వారిని చూడండి, పాలు కలపరు, షుగర్ కలపరు, అది అట్లాగే ఉంటుంది, అట్లే రాగా ఉంటుంది,
0: అవును.
1: ఇప్పుడు నార్మల్ టీ తాగితే, ఇప్పుడు టీలో పాలు ఉన్నాయి, ఈ బ్లాక్ టీ యొక్క డికాషన్ ఉంటుంది, అందులో షుగరు ఉంటుంది, ఇందులో మొత్తం ఉంటుంది,
0: అవును.
1: నా కుట్టి బ్లాక్ టీ కావాలన్న వారే బ్లాక్ టీ తాగుతారు. టీ అంటేనే నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళు టీతో మిక్స్ చేసి ఉంటుంది. ఇప్పుడు న్యూ టెస్టమెంట్ కవెనెంట్ అనేది ఈ ఓల్డ్ టెస్టమెంట్ని కలిపి అందులో ఉంటుంది. ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పబడిన విషయాలన్నీ న్యూ టెస్టమెంట్లో ఫుల్ఫిల్ అయ్యాయి.
0: సో ఏదో ఒక యాంగిల్ ఎక్స్ట్రీమ్ కు పోలేము మనం.
1: మీరు న్యూ టెస్టమెంట్ కవెనెంట్ గ్రేస్ ని ఫాలో చేస్తేనే అందులో లాలోనికి వస్తుంది. అందులో ఇక మీరు చూస్తే అది మరొక వర్షన్గా ఉంటుంది. మీరు దాన్ని ఏం చేయక్కర్లా. మీరు న్యూ టెస్ట్మెంట్ కవనెంట్ని ఫాలో చేయండి, ఓల్డ్ టెస్ట్మెంట్ కవనెంట్ అందులో తనుగా వస్తుంది.
0: సో న్యూ టెస్ట్మెంట్లో ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది.
1: ఇప్పుడు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ని ఫాలో చేస్తున్నారు, అప్పుడు మీరేం చేస్తారంటే పస్కా గొర్రెపిల్లను బలి ఇస్తారు. పస్కా గొర్రెపిల్లను కొట్టి బలి ఇచ్చి దేవాన పాపమును క్షమించమంటారు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేశారు. నేను ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దేవుడు స్టాప్ చేయమన్నాడు. న్యూ టెస్టమెంట్కి వస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు బలి అయ్యారు, నాకై యేసు బలి అయ్యారు, దేవన పాపం క్షమించమంటారు. ఇప్పుడు యేసయ్య దగ్గర మీరు అడిగారు, గొర్రెపిల్ల బలి ఇవ్వాలా? అక్కర్లేదా? మరి గొర్రెపిల్లను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గొర్రెపిల్లకు బదులుగా యేసు బలి అయ్యాడన్నది
0: క్లియర్గా ఉంది.
1: క్లియర్గా ఉంది. యేసునొద్ద క్షమాపణ కోరితే చాలు, నేను దీన్ని ఫాలో చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఫాలో చేయలా, కానీ ఇది ఫాలో చేయడం వల్ల ఇదిలోనికి వచ్చింది. ఇదే విధంగా అన్నిట్లో ఉంటది. నేను ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళక్కర్లా. ఎందుకెళ్ళక్కర్లా? నేనేసుని ఫాలో చేస్తే ప్రత్యక్షపు గుడారంలో ఏవేవి ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. ఏడు దీపస్తంభాలు ఉంటాయి, రొట్టె ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ నాకు రొట్టెనిస్తున్నాడు, మన్నా భుజిస్తున్నా. అక్కడ ఏసే దీపమై ఉన్నాడు, వెలుగుంది. నేనేసుని ఫాలో చేస్తే, న్యూ టెస్ట్మెంట్ ఫాలో చేస్తే అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఉంటుందంటున్నాను.
0: అందుకనే అక్కడున్న పారంపర్యంగా ఉన్న అక్కడున్న ప్రీస్ట్ క్రైస్ట్ని తృణీకరించడానికి కారణం ప్రాబబ్లీ ఈయన చెప్పేదంతా కాంట్రాగా ఉందని ఆయన ఒక లాగా ప్రేమించడానికి బదులుగా ఆయన్ని ద్వేషించడం ప్రారంభించారు.
1: వారేది అర్థం చేసుకోలా, యేసు వ్యతిరేకంగా చెప్తున్నాడు, ఆపోజిట్ గా చెప్తున్నాడు అనుకున్నారు. అయితే యేసు దీని యొక్క మరొక వర్షన్ చెప్తున్నాడని అనుకోలేదు. యేసు లోపల వీరు చెప్పే పారంపర్యమంతా ఉంది, యేసు దాన్ని నెరవేర్చేవాడు. ఈయనే ఆ గొర్రెపిల్ల, ఆయనలో ఉన్న గొర్రెపిల్ల యొక్క బలిని వారు అర్థం చేసుకోలేదు. ఇది తెలుసుకున్నవాడు యోహాన్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్ల. ఇప్పుడు ఒక ఉదాహరణకు నేను చెప్తున్నా. ఆదామున్నాడు, ఆదాము లోపల హవ్వు ఉండింది, ఫస్ట్ అధ్యాయంలో. ఇప్పుడు వాక్యమంటుంది నరుడు ఒంటరై ఉండుట మంచిది కాదు. అప్పుడు ఆదాములో ఉన్నటువంటి హవ్వను ఎవరు చూడలేదు?
0: ఆదాము చూడలేదు.
1: వేరు చేసిస్తే తనకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని వారు చూడలేదు. అందువల్ల వారు ధర్మశాస్త్రాన్ని యేసుని వేరు చేసి చూస్తున్నారు.
0: ఆయనలోనే ఒక ఓల్డ్ టెస్టమెంట్ ఉంది.
1: ఆయన చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను.
0: అది లేకపోతే ఇది
1: లేకపోతే ఉండదు. మరొక మాటను కూడా ఆయన చెప్తున్నాడు, పాతది వదిలివేయద్దు అంటున్నాడు. అది విడవక ఉండాలి, దీనిని చేయవలను. అయితే ఏంటి, అదది అక్కడక్కడ ఉంచండి, రెండింటినీ ఒకటిగా మిక్స్ చేయండి.
0: ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోమంటున్నాడు.
1: ఇప్పుడు మీరు రెండింటిని మిక్స్ చేశారనుకోండి, డబుల్ డోస్ లాగా అయిపోతుంది మీకు. గొర్రెపిల్లను బలి ఇస్తారు, యేసు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కోరుతారు. ఒకటా పాపక్షమాపణ అడుగు, లేకపోతే ఇదని అడుగు.
0: అయితే ఈ ప్రశ్నకు ఫాస్టింగ్ అనే పాయింట్కి వస్తున్నాను. తిరిగి ఈ ప్రశ్నకు ఈ ఉపమానమును చెప్పి వివరిస్తున్నారు. అందులో దీని వెనుక
1: ఆయనేం చెప్తున్నాడు, పరిసయ్యులు ఫాలో చేసేది నా శిష్యులు ఫాలో చేయరు. పరిసయ్యుల ప్రార్థన వెనుక ఉన్నటువంటి పారంపర్యము వేరే. పరిసయ్యులు ఏం ఫాలో చేస్తున్నారు? వారు పాపక్షమాపణకై ఫాలో చేయలేదు, వారు సంప్రదాయంగా ప్రేయర్ చేస్తున్నారు,
0: ట్రెడిషన్ ఫాలో చేస్తారు,
1: ట్రెడిషనల్ ప్రేయర్ అది. అప్పుడు అటువంటి ఒక ప్రేయర్ ని నా శిష్యులు చేయనే చేయరు.
0: అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
1: ఇది పాత తిత్తి, ఇది పరిసయ్యులకు చెప్తే అర్థం కాదు, కోప్పడతాం.
0: మీరేంటి మాకు చెప్పండి,
1: నా పారంపర్యాన్ని తిడుతున్నావు? మేము 2000 సంవత్సరాలుగా మోషకాలం నుండి చేస్తున్నామని ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, నీ యొక్క ప్రేయర్ని నా యొక్క ప్రేయర్తో కలపలేరు, మీ యొక్క కవనంటు నా యొక్క కవనంటుతో కలపలేరు. నీ నిబంధనతో వచ్చే ప్రేయర్ వేరే, నా కవనెంట్కైన ప్రేయర్ వేరే. యేసు ప్రార్థన చేయొద్దని చెప్పలా. ఈరోజు ఇంకొక గ్రూప్ ఉంది, యేసు ప్రార్థన చేయొద్దని చెప్పాడు, వారు వేరే విధంగా తీసుకుంటున్నారు. ఎడతెగక ప్రార్థించమని బైబిల్ చెప్తుంది, యేసే చెప్పారు ప్రార్థించమని చెప్పారు. అప్పుడు ఈ ప్రేయర్ ఈ యొక్క కవనెంట్తో కలవదు.
0: అది స్పష్టం చేస్తున్నాడు,
1: స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. అలా మీరు చేసినట్లయితే ఇద్దరునూ చేరి కారణాన్ని వేస్ట్ చేస్తారు మీరు.
0: సో ఆ ట్రెషర్ని వెతికినప్పుడు ట్రెషర్ వెతికినట్టు ఉంటుంది, వేరే ఎక్కడికో పోయినట్టు ఉంటుంది.
1: ఇది ఏ సమస్యకు దారితీస్తుందంటే, ఈ సమస్య వచ్చి ఆది సంఘాల్లో వస్తుంది. ఫస్ట్ చర్చ్ ఆరంభమైనప్పుడు ఇదే సమస్య లోనికి వస్తుంది. ఎలాగ వస్తుందంటే, శిష్యుల మధ్య యూదా పారంపర్యము ఫాలో చేయాలా అక్కర్లేదా?
0: ఎందుకని పౌలుకి పేతురుకి ముందే
1: కలుగుతాయి. దానికి ముందు ఈ సమస్య వస్తుంది. అంటే పేతురుకి పౌలుకి మధ్య రాకముందే ఈ సమస్య వస్తుంది, యాక్సిల్ వస్తుంది. వచ్చిన వెంటనే పౌలేం చెప్తున్నాడు, మనం యెరూషలేముకి వెళ్దాం, వెళ్లి దీనికి పరిష్కారం చూద్దాం, దీనితో ఇన్ని సమస్యలు వాటిల్లుతున్నాయి, ఒక పరిష్కారం చేద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు వారు డిసైడ్ చేస్తున్నారు. ఏం డిసైడ్ చేస్తున్నారు? యూదా పారంపర్యం మాకొద్దు, ఆ పారంపర్యాల్లో ఏది వద్దు, అందులో రక్తాపరాధము నిమిత్తమైన దానికి వ్యభిచరణకైన విషయంలో మనం తగు చర్యలు తీసుకుందాం, మిగతావేవి వద్దు, సున్నతి వద్దు, ప్రత్యక్షపు గుడారం వద్దు అని డిసైడ్ చేశారు.
0: పౌలు ఈ పాయింట్ ని కరెక్ట్ గా
1: పట్టుకున్నాడు, కాన్సెప్ట్ ని పౌలు నెరవేరుస్తున్నాడు,
0: కరెక్ట్ గా అర్థం
1: చేస్తున్నాడు. ఎంతో తేటగా ఆరంభంలో పౌలు కొంత ఆసిలేషన్లోకి వస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు వారి మధ్యకెళ్లి ఏం చేస్తాడంటే, యూదుల ఆచార ప్రకారం డబ్బు కడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, సున్నతి కూడా జరిగిస్తున్నాడు. తర్వాత ఈయన ఒక దగ్గర ఏం చేస్తున్నాడంటే, వారితో కలిసి డబ్బు కట్టి అన్ని చేస్తున్నాడు, ఒక దగ్గర చూస్తున్నాడు, వీరు అవసరం లేని దాన్ని పట్టుకుని తిరుగుతున్నారు, వద్దు వదిలే చెప్పాడు. ఇక అన్యజనుల మధ్యకి వెళ్తున్నాను. మీరేం చెప్తున్నారు? మీరు అన్యజనుల మధ్యకి వెళ్ళి రావడానికి యూదునకు అలవాటు కాదని పేతురు చెప్తుండేవాడు, అన్యుల మధ్యకి వెళ్ళి రాకూడదు, మేము యూదులు మాత్రమే.
0: అవును.
1: అప్పుడు వారు ఏం ట్రై చేస్తున్నారంటే, క్రైస్తవ మార్గాన్ని నేను అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. యేసు చూపించిన క్రొత్త మార్గమున యూదా మార్గముగా మార్చడానికి ప్రయత్నిస్తున్నా. డిజైన్డ్ జీవిష్ రిలీజియన్గా ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్గా మారుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ సెంచరీ ముగింపు వరకు రోమన్స్ వచ్చి ఈ యొక్క మార్గము జీవిష్ యొక్క రిలీజియన్ అని అనుకున్నారు. ఇది జీవిష్ యొక్క మరొక ఎక్స్టెన్షన్. అందువల్ల ఎప్పుడు చూసినా ఆ ధర్మశాస్త్రాన్ని వీరికే పంపుతారు. శాస్త్రుల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, రోమన్స్ బదిలీ ఇవ్వరు.
0: అవును, మీరే తీర్మానం చేసుకోండి.
1: మరి ఏంటి కారణం అంటే మీ యొక్క రిలీజియన్ అని వారు అనుకున్నారు. ఒక్క దగ్గర మాత్రం ఆఫ్టర్ ఫస్ట్ సెంచరీ ముగిసిన తర్వాత వారికి తెలుస్తుంది యూదులకి వీరికి సంబంధం లేదు, వేరే దారిలో వెళ్తుంది. తర్వాత పర్సిక్యూషన్ ఆరంభమవుతుంది క్రిస్టియానిటీకి. అప్పుడు పాతది కొత్తదానితో కలపకూడదని యేసు చెప్పింది. ధర్మశాస్త్రంతో కలపకూడదు. ఫస్ట్ సెంచరీలో అది వచ్చింది చర్చ్ లోపల, అవన్నీ కూడా లోనికి వస్తున్నాయి. ఇదొచ్చి జూయిష్ మాది. అప్పుడు ఈ సమస్య ఈనాటి సంఘాల్లో ఉన్నాయి. నేను ఆరంభంలో చదివేప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే కొంచెం జోక్గా చెప్పేవాడిని. ఇలాగా పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు వారు ఏం చేయరు, వారు ఉపవాసం ఉండరు, పెళ్లి కుమారుడు ఎత్తబడే దినం వస్తుంది ఆ రోజు ఉంటారని చెప్పి. నేను ఎలాగనుకుంటా, ఏసు ఇచ్చేంత వరకు తిండికి సమస్య లేదు, వెళ్ళిన తర్వాతే వీరికి తిండికి సమస్య వస్తుందని చెప్పి. యాక్చువల్గా దీని అర్థం పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు వారికి ఆ ప్రాబ్లం లేదు, వెళ్ళిన తర్వాత వారు వేరొక ఫాస్టింగ్ ఉంటారు, వారు మరొక ప్రేయర్ చేస్తారు, వారు మరొక కవనెంట్లోనికి వారు వస్తారు, అప్పుడు వారు ఉంటారు. అదే యేసు చెప్తున్నాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు, అయితే మీతో కూడా చేర్చి ఉండరు. ఎందుకంటే ఇది ఓల్డ్ టెస్టమెంట్. మీరు ఒక ఉదాహరణకు చూడండి, యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన ఏ బేసిస్ మీద బాప్తిస్మం ఇచ్చేవాడు? అనేకులకు ఒక ప్రశ్న
0: పొందుడి, దేవుని రాజ్యం వస్తుంది, ది కింగ్డమ్ విల్ కమ్ అనేగా రాసింది
1: అని చెప్తున్నాడు కదా.
0: అవును.
1: అయితే సామాన్యంగా యోహాను ఏ బేసిస్ లో బాప్తిస్మం ఇచ్చాడన్నది పౌలు రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇది తిరిగి తిరిగి చదువుతుంటేనే కొన్ని నిజాలు కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉన్నాయి. మనము బాప్తిస్మం ఇచ్చేప్పుడు ఏమని చెప్పిస్తాము? ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నావా? ఇదే బాప్తిస్మానికి ఆయన నియమంగా పెట్టుకున్నాం, అపొస్తలు 8:34. అయితే యోహాను ఏమని బాప్తిస్మం ఇచ్చాడు, దేని బేసిస్లో బాప్తిస్మం ఇచ్చాడంటే వాక్యం చెప్తుంది Acts 19:4. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడని చెప్పాను. కాబట్టి రానున్న క్రీస్తును నమ్మండి, రానున్న యేసును నమ్మండి, అలా బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మిచ్చేప్పుడు ఏమని అడుగుంటాడు? వచ్చే మెస్సయ్యని నమ్ముతావా? అవును, నేను మెస్సయ్య వస్తాడని నమ్ముతున్నాను. మారు మనసు పొందావా? పొందాను. పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. బాప్తిసం తీసుకో. ఇదే యోహానిచ్చింది. ఇప్పుడు మనం ఆ బాప్తిసం ఇవ్వడంలా. ఇప్పుడు మనమేం చెప్తున్నాం? యేసే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? యేసు దేవుడని విశ్వసిస్తున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇస్తున్నాం. ఆ బాప్తిస్మానికి దీనికి ఏం వ్యత్యాసం?
0: డిఫరెన్స్.
1: ఈ రెండు బాప్తిస్మాలను మీరు ఎలా కలపగలరు?
0: అదే ఈ పారాబుల్.
1: ఇదే ఆ పారాబుల్.
0: చాలా క్లియర్ గా ఉంది.
1: ఆ బాప్తిస్మం వేరే, ఈ బాప్తిస్మం వేరే, రెండు ఒకటిగా చేర్చలేం. ఇప్పుడు ఆ బాప్తిస్మం తీసుకుని వచ్చిన ఒకడు అడుగుతున్నాడు, మీ యొక్క శిష్యులు ఎందుకు ఫాస్టింగ్ ఉండడం లేదు?
0: వారు అడిగేది న్యాయమే కదా.
1: ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నువ్వు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నువ్వు ఒక రీతిలో లోనికి వచ్చినవాడవు, అతను వేరొక రీతిగా లోనికి వచ్చినవాడు, మీరిద్దరి విధానము ఒకటిగా చేర్చలేను, చేర్చితే ఏమవుతుందని అడిగినట్లయితే ఇవి రెండింటిని కూడా వేస్ట్ చేసేస్తుంది. సో నియమం వేరుగా ఉండనివ్వు, ఆ గ్రేసు వేరుగా ఉండనివ్వు. ఆ కృప వేరుగా ఉండడం అంటే నియమం పాటించవద్దని కాదు, నియమం పాటించేప్పుడు నిబంధన అందులో ఇమిడి ఉంటుంది, మొత్తం అందులోనికి వచ్చేస్తుంది. కానీ నువ్వు కరెక్ట్గా చేయాలి ఇది. ఇది నువ్వు చేసి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కృపను తీసుకుంటూ అవసరమైన చోట లాను తీసుకుంటున్నారు, అవసరమైన దగ్గర ఇది కూడా తీసుకుంటారు.
0: అందుకనే చెప్తున్నాడు మిక్స్ చేయడం తప్పు.
1: మిక్స్ చేసేది తప్పుగా ఉంటుంది, రెండు పిగిలిపోతాయి. ఒకదానికొకటి కలవదు, రెండు బట్టలు కలపవద్దు, రెండు బట్టలు కలపకూడదన్నందుకు పారంపర్యంగా వేరే చెప్తారు. మన స్పిరిచువల్గా తీసుకుందాం, రక్షణ వస్త్రము, వారికి ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రము వేరే, మనకివ్వబడిన రక్షణ వస్త్రం వేరే. ఇప్పుడు చూస్తే ఆయనొచ్చి పెళ్లి కుమార్తె మీద వేసే వస్త్రానికి లేదా అక్కడ చెప్పబడుతున్న వస్త్రము రక్షణ కార్యము వేరే. న్యూ టెస్టమెంట్లో సన్నని వస్త్రం ఉంటుంది, అది వేరే. ఇవి రెండు కూడా మీరు ఒకటిగా ఏం చేయలేరు,
0: ఫిక్స్ చేయలేం.
1: ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు ఇద్దరిని మీరు ఒకటిగా ఏం చేస్తారు? వాక్యం స్పష్టంగా ఉంది, వారు మనము లేకుండా పూర్ణులు కాకుండానట్లు విశేష కార్యముగా బయలుపడుతుంది. ఇవి రెండు కూడా వేరే వేరే. సో ఈ రెండింటిని వేరు చేసేదే, ఈ రెండింటిని ఒకటిగా చేర్చదన్నది ఈ పారాబుల్ విశేషం.
0: ఈ పారాబుల్లో చూస్తే ఫాస్టింగ్లో ప్రారంభించి ఆయన ఒక ఉపమానం చెప్పి, క్రైస్త ఒక ఉపమానం చెప్పి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఎలా చూడాలి అవన్నీ చెప్పి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ ట్రెషర్ ఎండ్లో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఒక్కటి స్పష్టంగా ఉంది, ఆ ట్రెషర్ని ఫోకస్ చేసి మనం వెళ్లాలే గాని ఆ వెనుక చరిత్రను మనం ఫోకస్ చేస్తే ట్రెషర్ని మిస్ చేస్తామేమో అన్న భయం కలుగుతుందనే స్పష్టమవుతుంది. ఈ సీక్రెట్స్ ఆఫ్ పారబుల్స్ అనే అంశాన్ని ప్రారంభించి కొనసాగుతున్నాం. ఈ పారబుల్స్కి వెనుక ఈ ఉపమానములకు తీసుకున్న ఈ పర్టికులర్ ఉపమానం, ఇందులో వేరే ఎలాంటి విడువబడిన రహస్యాలు వేరే ఏమున్నాయి?
1: మీరు ఆరంభంలో ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నలు ఏమడిగారంటే ఈ మత్తయికి లూకాకి
0: అవును
1: డిఫరెన్స్ ఉంది కదండి.
0: అవును,
1: మాథ్యూలో ఈ పారబుల్ ఎలాగ ముగించబడుతుందో చూడండి. మత్తయిలో ముగించేప్పుడు ఆ 9వ అధ్యాయంలో ఆయన ఈ పారబుల్స్ ని చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా 18వ వచనం సరేనండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని అన్నాడు.
0: అవును,
1: ఇక్కడ ఈ పారబుల్ ఎలాగ ముగించబడింది, మాట్లాడుతుండగానే మరొకడొచ్చి పిలిచాడు అని ముగిస్తుంది కదా. కాని లూకాలో అలాగ ముగించలా. లూకాలో చదివేప్పుడు 5వ అధ్యాయంలో అక్కడ చదువుతున్నప్పుడు ఆ పారబుల్ ముగిసే విధానం చూడండి, చివరి వచనము పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్తదానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఇప్పుడు వీరేం చేస్తున్నారు, క్రొత్త తిత్తులో పాత ద్రాక్షారసం ఉంచుతున్నారు,
0: మిక్స్ చేశారు.
1: మిక్స్ చేసిన వెంటనే ఒకడు చెప్తున్నాడు, ఇది బాగలేదండి, పాతదే బాగుంది. అప్పుడు మీకు దేవుడు వచ్చిన ఉద్దేశం క్రొత్త రసాన్ని ఇవ్వడానికి, క్రొత్త నిబంధన ఇవ్వడానికి.

0: ఎప్పుడు కొత్తదే బాగుంటుంది, అయితే మీరు దీన్ని సర్వ్ చేసి కొత్తగా ఇస్తున్నప్పుడు ఇంకా
1: బాగుంది. వైన్ లో చెప్తారు ఎన్ని సంవత్సరాలు అవుతుందో అంతగా టేస్ట్ గా ఉంటుందని అలా చెప్తుంటారు. ఆయన ఇదే చెప్తున్నాడు.
0: స్పిరిచువల్ డెప్త్ అక్కడ ఉంది,
1: డెప్త్ అందులో ఉంది. రెండును మిక్స్ చేస్తే న్యూగా ఉండేది కొత్తదిగా ఉండేది వద్దంటారు. నాకు కొత్తది
0: ఇక్కడ వస్తుంది. ఆ పాయింట్
1: ఇక్కడ పాయింట్ ఉంది.
0: ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్ ఎరాలు ఈ పాయింట్ గమనించాలి,
1: చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. రెండింటిని తీసుకొచ్చి మీరు మిక్స్ చేస్తే లాని ఆ గ్రేస్ ని మిక్స్ చేశారు ఈ రోజున వారికి మనం చెప్తున్నాం. లానీ గ్రేస్ ని మిక్స్ చేస్తే ఒకరోజు ఆ గ్రేస్ లేకుండా పోతుంది, లానే ఉంటుంది. అదే వచ్చే 7 సంవత్సరాల్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు జనులు క్రిస్టియానిటీలో ఉండేటువంటి గ్రేస్ డాక్ట్రిన్, ఈ విధంగా ఉండే ప్రభు చెప్పిన స్వాతంత్ర్య నియమం ఇది వద్దని చెప్తారు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా జరుగుతుంది, వద్దని చెప్పింది జరుగుతూ ఉంది. ఒకరోజు వస్తుంది ఇది మొత్తం రిమూవ్ అవుతుంది, అప్పుడు సంఘము ఎత్తబడుతుంది, భూమిలో ఉండేవారు ఇది వద్దంటారు. ఇప్పుడు పలుచోట్ల కూడా అదే చెప్తున్నారు కదండి. దానికి బదులుగా మరలా ఏం తీసుకొస్తున్నారు, పాతదే మంచిది, తిరిగి 7 ఇయర్స్ ధర్మశాస్త్రం వస్తుంది. ఇదే యేసు ఇక్కడ ప్రాఫిటికల్ గా ఫిక్స్ చేస్తున్నాడు.
0: అప్పుడు అంత సీక్రెట్ ఇమిడి ఉంది ఒక్క విషయంలో.
1: ఈ యొక్క 3 పారాబుల్స్ ను 3 అధ్యాయాల్లోనూ చదివేప్పుడు నాకు ఈ విధంగా కొన్ని విషయాలు లూకాలో ఎక్స్ట్రా ఉండడం తెలుస్తుంది. నాకు తెలుస్తుందంటే కనిపెట్టానని చెప్పడం లేదు, ఉన్నది చూడగలుగుతున్నాను లూకాలు. అప్పుడు దేవుడొచ్చి ఒక్కొక్క పారబుల్ వెనుకను తర్వాత జరగబోయే ప్రాఫెసెస్ యొక్క పూర్తి కార్యాన్ని దాచి ఉంచాడు. మీరు చేర్చద్దు, చేర్చారంటే కథ ముగిసిందే. అది చేర్చారంటే కొరతది పిగిలిపోతుంది, పాడవుతుందన్నది వేరే. మనిషి పాతదానికి వెళ్ళిపోతాడు
0: కాదు, వద్దనే చెప్తున్నాడు.
1: వద్దనే చెప్తున్నాడు, నువ్వు దానికే వెళ్ళొచ్చని చెప్తున్నాడు.
0: అవును, అదే బెటర్గా,
1: అదే బెటర్గా ఉంది. అయితే ఆ పెండ్లింటిలో అతను కొరతది అడిగాడు,
0: అవును
1: కలిపితే దీనికి వెళతానంటున్నాడు.
0: ఇంకా చెప్పాలంటే ఆ వివాహ గృహంలో ఖాళీ చేసిన తర్వాతే సమస్య,
1: తర్వాతే నీవు తీసుకొస్తున్నాడు. అది ఖాళీ కావాలి, దాని వెనుక అనేక విషయాలున్నాయి.
0: అవునవును,
1: ఆ విధంగా ఇక్కడ చూస్తే రెండిటిని మిక్స్ చేస్తున్నాడు. సో ఇది ఒకే మాటలో చెప్పి ముగించచ్చు, ప్రభు దైవమైతే ప్రభునొద్దకి రండి, బయలుదేవుడైతే బయలునొద్దకి వెళ్ళండి. ఒకటి గ్రేస్ లేక లా, రెండిటిని మిక్స్ చేయడానికి లేదు. ఒకటి యేసు చెప్పింది లేక లోకం చెప్పేది. నాట్ ఓన్లీ లా గురించి మాట్లాడటం లేదు, ఒకటి లోకం చెప్పేది. యేసు ఒక చోట చెప్తున్నాడు, మీరు 2 యజమానులకు మీరు పనిచేయలేరు. ఒకటి లోకానికైనా దేవునికైనా పనిచేయాలి.
0: అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్లో ఆ గ్రేస్ వచ్చినప్పుడు లా కూడా ఉంది, ఆ ప్యాకేజ్లో
1: ఫుల్ఫిల్ అయిపోయింది. అందువల్ల చెప్తున్నాడు నువ్వు రెండింటినీ ఫాలో చేయడానికి అవసరం లేదు.
0: అందులోనే
1: ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాం, గొర్రెను బలి ఇవ్వద్దు, యేసుని క్షమాపణ అడగద్దు. ఒకటి యేసుని క్షమాపణ అడుగు, గొర్రె బలి కావడం లోనికొస్తుంది. ఇదే ఈ ఉపమానంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయం.
0: ఈ టైంలో మొదటి నమోదులో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా తెలియని విషయాలు చాలా చూసాం. మరో నమోదులో మనం ఒక హోంవర్క్ ఇస్తామని చెప్పాం. తర్వాతి పేరబుల్లో మనం దేని గురించి చూడబోతున్నాం, దానికి ప్రేక్షకులు ఎలా ప్రిపేర్గా ఉండాలి?
1: తర్వాత వచ్చి మనము ల్యాంప్ స్టాండ్ అంటే ఈ ఆ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే ఉపమానం ఉంది. అదొచ్చి మత్తయి 5లో ఉంటుంది, మార్కు 4లో ఉంటుంది, లూక 8లో ఉంటుంది. ఈ కార్యాన్ని వచ్చి మనము చూడబోతున్నాం. దీని గురించి వీక్షకులు మరి
0: కొంచెం ప్రిపేర్డ్గా వస్తే బాగుంటుంది,
1: ధ్యానించండి. వారికి తెలిసింది వీలైతే ఈమెయిల్ చేయమనండి, కమెంట్స్లో చెప్పనివ్వండి. మనము దాని తర్వాత వచ్చే కార్యాలను చూద్దాం. ఇక్కడ ఎవరూ పైన క్రింద అనేది కాదు. నన్ను అడిగితే మనకంటే అనేక రెవల్యూషన్స్ వారు ఇవ్వగలరు, మనం కూడా తెలుసుకోవచ్చు వారి నుండి. దేవుని చిత్తమైతే మనం అది చూద్దాం.
0: సంతోషం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో చాలా సీక్రెట్స్ మనం రివీల్ చేసాం. రివీల్ చేసాం అండవు అంటే పరిశుద్ధాత్మ రివీల్ చేశాడు, చాలా ప్రయోజకరంగా ఉంది. తరువాతి పేరబుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మనం మళ్లీ కలుసుకుందాం. డిస్కవరింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పేరబుల్స్. సంతోషం, వందనాలు.

0: ఈరోజు మరొక పారాబిల్ని చూడబోతున్నాం, అందులో సీక్రెట్స్ని కనుగొనబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. రీసెంట్గా ఒక తెలిసిన స్నేహితుడు వచ్చి సెల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న వెంటనే అతని గందరగోళం ఏంటంటే, ఏదో అతని శరీరంలో ఏదో పార్ట్ మిస్ అయినట్టు ఫీలింగ్. వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు, ఒకరోజు దొరకలేదు, రెండో రోజులు అయింది దొరకలేదు, మూడో రోజు నాలుగో రోజు తరువాత దొరికింది. అతనికి ఆ మూడు రోజులు చూడండి ఒకలా నిశ్శబ్దం అయిపోయాడు. ఒక సెల్ఫోన్కే అలా ఉంటే ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక చాలా విషయాలున్నాయి. ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక కొంచెం అవుట్లైన్గా చెప్తే ప్రేక్షకులకు అర్థమవుతుందనుకుంటున్నా.
1: లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎవరితో ఈ ఉపమానాన్ని చెప్తున్నాడో అక్కడ తేటగా తెలియజేయబడుతుంది. 2వ వచనములో పరిసయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలు సనుగుకొనిరి, అందుకైన వారితో ఉపమానము చెప్పాను. సో పరిసయులు మిగతా వారి మధ్య కూర్చున్నప్పుడు యేసే మాట్లాడుతున్న మాటలు.
0: కామన్ పీపుల్
1: పరిసయులు ఇంకా ఒక మెట్టు ఎక్కువ, ఎందుకంటే వీరొచ్చి కామన్ పీపుల్ కంటే కొంత వెల్ స్పిరిచువల్ పీపుల్ అని చెప్పచ్చు. ఈ యొక్క పరిసయులు సద్దుకైలనే వారు వచ్చి రెండు విధాలైన ఉపదేశాలు కలిగిన వారు. అంటే యూదా మత ఉపదేశాల్లోనే పునరుద్ధానాన్ని నమ్మేవారు నమ్మనివారని రెండు భాగాలు చేసుకోవచ్చు. ఆ పునరుద్ధానాన్ని నమ్మనివారు సద్దూకైలు, నమ్మినవారు పరిసయులు. పౌలు కూడా చెప్తాడు, నేను పరిసయుడిని అంటాడు. అంటే పునరుద్ధానాన్ని నమ్మేవాడని అర్థం. అప్పుడు వీరిని సూచిస్తూ ఈ మాటను చెప్తాడు. అప్పుడు అటువంటి పరిసయులను చూచి మాట్లాడే ముఖ్యమైన మాట, ఒక కార్యం ఏంటంటే, మూడు విధాలైన ఉపమానాలు ఒకదాని వెనుక దేవుడు మాట్లాడుతున్నాడు. మూడును చూసినట్టయితే వెవ్వేరు కాన్సెప్టు, వెవ్వేరు కాలము, వెవ్వేరు విషయం. అయితే ఈ మూడిటిని ఎలా తీసుకొచ్చి దేవుడు ఒక దగ్గర సమకూరుస్తున్నాడో పరిశుద్ధాత్ముని మర్మము, అదే ఈరోజు అతి ముఖ్యంగా మాట్లాడబోతున్నాం. మొదటిగా ఇప్పుడు మీరు కనబడిన సెల్ఫోన్ గురించి చెప్తున్నట్టుగా,
0: నేను ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే ఈరోజు కామన్ అయిపోయింది. ఉదయాన్నే లేచిన వెంటనే మనం బైబిల్ని వెతుకుతామో లేదో గానీ సెల్ఫోన్ వెతుకుతున్నాం.
1: ఖచ్చితంగా. అంటే ఈ వెతకడం అనేదే తరచుగా జరిగే ఒక విషయంగా మారిపోయింది. ఇలాంటివి మీరు ఎన్నో చూస్తారు. ఉదయాన్నే టవల్ వెతుకుతుంటారు, ఆడ తర్వాత వచ్చి వెళ్లేటప్పుడు బండి తాళాలు వెతుకుతుంటారు, తర్వాత మీరు చెప్పినట్టు సెల్ఫోన్ వెతుకుతారు, బండి పార్కింగ్లో ఉంచి తిరిగి వచ్చి షాపింగ్ మాల్లో బండిని వెతుకుతారు, ఎక్కడో వదిలిపెట్టాను నేను అని వెతుకుతూ ఉంటారు. చివరిగా కొంతమంది అయితే ఆ ఎగ్జిబిషన్లో పిల్లోడిని పోగొట్టుకుని వెతికేవారు ఉంటారు. సో ఈ విధంగా వెతకడం అనేది ఈరోజు ఏమైందంటే కామన్ విషయంగా మారిపోయింది. కానీ ఈ కనిపెట్టాలి కనిపెట్టాలి అనే ఉద్దేశం ఉంటుంది. ఒక దగ్గర ఫెడ్ అయిపోయి మనం వద్దనుకుంటాము. ఒక ఉదాహరణకు నేను చెప్పాను, టవల్ కనపడకుండా వెతుకుతున్నాము, ఇది వదిలి వేరే తీసుకున్నాం అనే నిర్ణయానికి వస్తాం. కొన్నిసార్లు కొన్ని విషయాలను మనం ఏం చేస్తామంటే వదలలేం. ఇప్పుడు పార్కింగ్లో కారు కనపడలేదంటే సరే వదులు,
0: అలాగే నిలబడిపోతాం,
1: అక్కడే ఉండి అక్కడ మనలో ఒక ఆతురత ఏర్పడుతుంది. అవునా? ఆ విధంగానే ఏది వెతుకుతున్నాం అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. ఆ వెతకే వస్తువు ఎంత అవసరం అన్నది ఇంపార్టెంట్.
0: అది మాత్రమే కాదు, మీరు వెతకడం గురించి చెప్తుంటే కొంతమంది నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను ఎందుకు జీవిస్తున్నాను అని దీన్ని వెంటనే వెతికే వారి గురించి చూసారంటే అదొక వెతకడం అంట.
1: అది అందరూ వెతకవలసిన ఒక కార్యం అది.
0: అవును,
1: నేను వై ఐఎమ్ హియర్,
0: వాట్ ఈస్ మై పర్పస్.
1: ఈ క్వశ్చన్ మాత్రం అందరూ వెతికినట్లయితే ఇది ఒక 20 సంవత్సరాల క్రితం సేవకుడు చెప్పింది సేమ్ క్వశ్చన్. మీరు చెప్పింది నేనెందుకు ఇక్కడ ఉన్నాను, ఈ భూమిలో ఉన్నాను, వై ఐఎమ్ హియర్ అనేటువంటి ఆ క్వశ్చన్ని ఆ ఆన్సర్ వెతికేవాడైతే తన ముగింపు క్రీస్తుని వద్దకొచ్చి నిలబడుతుందంట. ఆ విధంగా ఈ వెతకడం అనేది ఇంపార్టెంట్. ఈ 15వ అధ్యాయాన్ని మనం జనరల్గా చూస్తే మూడు వెతికే కార్యాలుంటాయి కదండి. సామాన్యంగా మూడు వెతికే కార్యాలతో ముగిస్తాం, యాక్చువల్గా నాలుగు ఇందులో ఉన్నాయి.
0: ఇంకా చెప్పాలంటే లూకా వైద్యుడు అతడు వెతుకుతున్నాడు,
1: రాస్తున్నాడు. ఆయన డీటెయిల్డ్గా నేను చెప్తాం కదండి, ఆయన ఎంతో డీటెయిల్డ్గా రాస్తాడు. అందులోనూ దీన్ని కొంచెం డీటెయిల్డ్గా రాస్తున్నాడు. అంటే అది ఎలాగంటే, మొదటిగా వెతికేది తప్పిపోయిన గొర్రె. గొర్రెను గుచ్చుంది. తర్వాత 8వ వచనం నుండి పోగొట్టుకున్న నాణెము,
0: కాయిన్
1: అదుంది. అది చెప్పి ముగించిన తర్వాత 11వ వచనం నుండి మనం ప్రాడిగల్ సన్ గురించి చెప్పుకుంటాం కదా, తప్పిపోయిన చిన్న కుమారుడు. ఇందులో చూసినట్టయితే మనం చిన్న కుమారుని గురించే కాన్సన్ట్రేట్ చేస్తుంటాం.
0: అవును, మనం కథను మార్చాం, తప్పిపోయిన కుమారుడు
1: అంటున్నాం. ఎప్పుడునూ నేను ఇది చెప్తూ ఉంటాను, ఈ పేర్లు పెట్టడంలో మన వంటి వారు
0: లేదు. పట్టా పేరు మాత్రమే కాదు, ఇలా తప్పిపోయిన కుమారుడు అని చెప్పి బైబిల్లో నుండి వచ్చినట్లే చేశాం.
1: ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో దేవుడు అతన్ని తప్పిపోయిన కుమారుడని చెప్పడం, చిన్న కుమారుడనే చెప్తాడు.
0: మనమే క్రియేట్ చేశాం.
1: అదేవిధంగా చిన్న సమూయేల్ అంటారు. అయితే బైబిల్లో సమూయేల్ పెరిగి పెద్దవాడయ్యాడని ఉంటుంది. సో ఆ విధంగానే అనుకోండి, సరే ఉండనివ్వండి. అప్పుడు ఈ మొదటి దాంట్లో గొర్రె కనపడకుండా పోతుంది, రెండవ దానిలో నానెమ కనబడకుండా పోతుంది, మూడవ దాంట్లో మీరు చూసినట్లయితే ఇద్దరు కుమారులు, పెద్దవాడు చిన్నవాడు అని ఉంటుంది. సాధారణంగా మనం చిన్నవాని గురించే చూస్తున్నాం, తప్పిపోయినవాడు తప్పిపోయినవాడని చెప్పి, వెళ్ళిపోయాడు తిరిగి వచ్చాడని చెప్పి మనం ఈ పెద్దవాని గురించే కాన్సన్ట్రేట్ చేయడమే లేదు.
0: అవును,
1: ఒక రీతిలో అతనికి తండ్రికి ఒక డిస్ప్యూట్ ఉంది. మీరు చూసినట్లయితే ఇద్దరికీ సమస్య ఉంటుంది. ఇందులో ఏంటి ప్రాబ్లం అంటే, చిన్నవాడు తిరిగి వచ్చాడు, పెద్దవాడు తిరిగి ఇంటిలోనికి వచ్చాడని ఉండదు. మనం తర్వాత అది చూస్తామనుకోండి. అప్పుడు ఈ మూడు లేక నాలుగు కనబడని కార్యములు, ఒకటి గొర్రె, రెండవది నానెము, మూడవది ఇద్దరు కుమారులు.
0: ఇందులో ముఖ్యమైన హిడెన్ ట్రెషర్ ఉంది. హిడెన్ ట్రెషర్ ఒక మూడు పాయింట్స్ లేదా నాలుగు పాయింట్స్ చెప్తున్నాడంటే ఏదో ఒక విషయం
1: అన్ని తప్పిపోయినవి గురించి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ తప్పిపోయిన గొర్రెను గురించి చూడబోతున్నాం. మొదటి కాన్సెప్ట్ని మనం చూడబోతున్నాం అనుకోండి. కనబడని గొర్రె దేని గురించి చెప్పబడింది? ఇక్కడ వంద గొర్రెలను గురించి చెప్తూ ఉన్నాడు. అందులో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆ మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే మారు మనసు అక్కరలేదా అంటే వారు ముందుగానే మారినవారు. సో వీరు మనస్సు మారి వెలుపల ఇందులో నుండి, అంటే మారు మనస్సు పొంది, ఇప్పుడు ఈనాటి భాషలో చెప్పాలంటే రక్షింపబడి బాగా ఉండేటువంటి ఈ కాన్సెప్ట్లో నుండి ఒకడు బయటికి వెళ్ళిపోయాడు. ఇలా బయటికి వెళ్ళిన వాణిని తిరిగి మరలా ఇందులో చేర్చడం అనేటువంటిదే దీని అతి ముఖ్యమైన విషయం. ఈ మొదటిగా చెప్పబడింది ప్రత్యేక రీతిలో ఈ ఉపమానాన్ని చూడొచ్చు. ఇది దేని గుర్చి చెప్పబడింది అని మనం చూసినట్లయితే, ఇది పూర్తిగాను ఇస్రాయేల్ గుర్చి చెప్పబడుతున్నటువంటి ఒక ఉపమానం. ఎందువల్ల అని మనం చూసినట్లయితే, ఇస్రాయేలీయులను గుర్చే తప్పిపోయిన గొర్రెలను వెదకడానికే వచ్చాను అని ఆయన నేరుగానే చెప్పాడు. సో వీరిని గుర్చి చెప్పబడుతుంది. ఇందులో ఆయన దేన్ని వెదకడానికి ఇష్టపడుతున్నాడంటే, తప్పిపోయిన ఇస్రాయేలీల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ గొర్రె ఏమైందని అడిగితే కనపడకుండా బయటికి వెళ్ళిపోయింది. ఆ కాపరి మంద నుండి బయటికి వెళ్ళిపోయింది. ఒక 100 గొర్రెలు పెట్టుకున్నాడు. అంటే ఏంటర్థమంటే, ఈ చుట్టూ ఉన్న అంతటిలోనూ ఒక 100 మాత్రం ఆయన మందలో ఉన్నాయి, ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ భూమిలో తనకంటూ దేవుడు ఒక గ్రూప్నే సెలెక్ట్ చేశాడు, ఇస్రాయేల్ని. ఆయన సెలెక్ట్ చేశాడన్న దానికంటే అనేక మందికి ఈ రోజు ఉన్నటువంటి కాన్సెప్ట్కి కొంత వివరణిస్తే మంచిది. ఏంటంటే, ఇస్రాయేలీలను దేవుడొచ్చి పక్షపాతంగా నడుచుకుంటున్నాడు, వారికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మిగతా వారి పట్ల లేదంటున్నారు. దేవునికి పక్షపాతం అన్నది లేదు. దేవుడు అందరినీ కూడా
0: ఈక్వల్గా
1: భావిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇస్రాయేల్కు ఏంటి ఒక ఇంపార్టెన్స్ అయిన విషయం జరుగుతుంది అని అడిగినట్లయితే, వీరందరూ అబ్రహాము నుండి వచ్చిన వారిని చూస్తున్నాం. అబ్రహాం ఇస్రాయేలీయుడు కాదు, అదే ఎంతో ముఖ్యం. అబ్రహాము
0: అవుట్సైడర్,
1: మెసపొతామియా నుండి వచ్చాడని చెప్పి అపోస్తలుల కార్యంలో ఉంటుంది. అలా వస్తున్నాడు. అతని కుమారుడు ఐసక్, ఇస్సాకు. ఇస్సాకును యూదుడు కాడు, ఇస్రాయేలీయుడు కాడు. అతను హీబ్రూ, హెబ్రియుడు. అతడు ఆ దేశంలోకి వచ్చాడు, కనానులోకి వచ్చాడు. సో అక్కడికొచ్చిన తర్వాత అతని యొక్క రెండవ కుమారుడే యాకోబు, యాకోబే ఇస్రాయేల్. ఈ యాకోబు ఇస్రాయేల్ అనేటువంటి వ్యక్తి, ఇతన్ని దేవుడు సెలెక్ట్ చేయడానికి ముందుగా భూమి అయినది దాదాపుగా 2000 సంవత్సరాలు దాటింది. అప్పుడు మొదటి 2000 సంవత్సరాలు దేవుడు ఎవరిని ఇష్టపడి ఉంటాడు? ఈరోజు ఇస్రాయేల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని చెప్తే, అప్పుడు మొదటి 2000-2500 సంవత్సరాల వరకు దేవుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటాడు?
0: సహజంగానే ఉంటుంది.
1: అప్పుడు అది సరే యాకోబుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇస్రాయేల్కి ఇచ్చాడా అని చూస్తే, దాని తర్వాత ఇస్రాయేల్కి కాదు సకల జనులకే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. ఆయన ఇస్రాయేల్కు నిబంధన ఇస్తున్నాడు. ఎందుకు ఇస్రాయేల్కు నిబంధనను ఇస్తున్నాడు అంటే, ఆ రోజు అది పొందుకునే రీతిలో వారే ఉన్నారు. మీరొక దగ్గరికి వెళ్తున్నారు, మీకెవరునూ కూడా తెలీదు. ఆ స్థలంలో క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మీరు ట్రాఫిక్లో చూసుంటారు. అక్కడ మీరు ఆ భయంకరమైన ట్రాఫిక్లో అక్కడున్న ట్రాఫిక్ పోలీసు వల్ల ఒకటిగా కంట్రోల్ చేయలేడు. అప్పుడు ఒక వ్యక్తిని ఆయన ఏం చేస్తాడు, అయా కొంచెం హెల్ప్ చేయమంటే అక్కడుండే ఆటో డ్రైవర్ ఎవరో హెల్ప్ చేస్తారు.
0: అనుకూలంగా పక్కన
1: ఎవరు మనకు అక్కడ హెల్ప్ చేయడానికి వస్తారో వారిని మనం తీసుకుంటాం. మనమేం చేయడం లేదు. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఆయన పిలిచేప్పుడు, అయ్యా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంతకుముందు మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేశారా, ఇంతకుముందు ఇలా, అవన్నీ విచారించడం లేదు ఆ అర్జెన్సీ. అదేవిధంగా నిబంధన ఇచ్చే కాలఘట్టములో ఇస్రాయేలు ప్రజలు, అబ్రహాం సంతతి వారు అది పొందుకునే స్థాయిలో ఉండేరు. టోటల్ వరల్డ్లోను ఆయన వెతికి చూస్తున్నాడట, ఇస్రాయేల్ను కనిపెట్టాడని ఉంటుంది. మీరు దానికి ముందు చూడండి, లోకమంతటిలోనూ నోవహు యెహోవ దృష్టి ఎందుకు కృప పొందినవాడని ఉంటది. నోవహు ఇస్రాయేలీయుడు కాడు, నోవహు వచ్చి యూదుడు కాదు. నోవహు ఒక సాధారణ వ్యక్తి, అతడు ఏ గోత్రానికి చెందినవాడు కాదు. అప్పుడు గోత్రాలే లేవు. అప్పుడెందుకు నోవహును సెలెక్ట్ చేస్తున్నాడు? అప్పుడున్న వారిలో నోవహు నీతిమంతుడై ఉండాడు. వాక్యం అలా ఉంటుంది.
0: అదే విధంగా యోబును గురించి,
1: యోబును గుర్చుంటది. ఇంతకీ అతను ఎక్కడి వాడని చూస్తే మనవైపున్న వ్యక్తి, ఈస్టర్న్ సైడ్ ఉన్న వ్యక్తి. వాక్యంలో తూర్పు దిక్కు జనులందరిలో అని ఉంటుంది అతడు నీతిమంతుడుగా. అప్పుడు దేవుడు ఏం వెతుకుతున్నాడంటే పర్టికులర్ గోత్రములో పర్టికులర్ మనిషినే ఏర్పరుస్తానని చూసి చేయలేదు. ఆయన హృదయానికి తగిన రీతిగా ఎవరు ఉంటారో వారిని లేపుతున్నారు.
0: అదేంటంటే మనం ఇక్కడ వెతకడాన్ని గురించి చెప్తున్నాం, దేవుడు
1: వెతుకుతున్నాడు. అంటే రోమీలకు రాసేప్పుడు 8వ అధ్యాయంలో అనుకుంటాను తేటగా చెప్తున్నాడు, నేను దినమంతా కూడా నేను నా చేతిని చాపి ఉన్నానంటాడు. వెదికేవారికి నేను కనబడతానంటున్నాడు. సో గాడ్ వెతుకుతున్నాడు. సో వెదికేపుడు ఆ రోజు ఇశ్రాయేలీయులు, ఆ యూదులు, ఆ యొక్క గోత్రం ఆయనకి ప్రీతికరంగా ఉండింది. అందువల్ల వారికి నిబంధననిచ్చి ఇచ్చేప్పుడు ఆయన ఏం చెప్పాడంటే స్పష్టంగా, ఇది నీకు మాత్రమే, వేరెవరికి లేదని చెప్పలేదు. ఇచ్చేప్పుడు చెప్తున్నాడు, నీతో కూడా చేరేటువంటి అన్యజనునికి నీకును ఒకే నిబంధన అయ్యి ఉన్నదని అంటున్నాడు.
0: ఈక్వల్గా
1: ఈక్వల్ రైట్స్ ఇస్తున్నాడు. నేను నీకు ఇచ్చేశానని చెప్పి నువ్వేం చేద్దు,
0: నీవే గొప్ప,
1: నీవే పైన, మిగతా వారు క్రిందవారు అనుకోవద్దు. ఒకవేళ యూదులు అలా అనుకుంటే తప్పు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నీతో. ఇప్పుడు మీరు చూడండి, అదే ఇస్రాయేల్ గోత్రికులలో రహాబును తెస్తున్నాడు. ఆమె ఎరికో పట్టణానికి చెందిన ఆవిడ. అదే ఇస్రాయేల్ గోత్రములోనికి రూతును తెస్తున్నాడు. వారు మోయాబు వంశమునకు చెందినవారు. అదే ఇస్రాయేల్ గోత్రము లోపల ఆ ఎంతో మందిని దేవుడు లోనికి తెస్తున్నాడు.
0: అవును,
1: వీరందరూ కూడా అన్యదేశమునకు చెందినవారే. కోరహుతో ఆలయం కడుతున్నాడు. సో దేవుని దగ్గర పక్షపాతం అన్నది లేదు.
0: నెబుకద్నెజరే ఒక చాప్టర్ రాస్తున్నాడు.
1: నెబుకద్నెజర్కి ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీరు చెప్పినట్టుగా ఎంతో మంది యూదులకు దొరకని ఒక ఛాన్స్ ఆయనకు దొరికింది.
0: సో అది కాన్సెప్ట్ లోనే ఉంది.
1: ఉంది. సో గాడ్ వచ్చి అందరినీ ఈక్వల్ గానే చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నిబంధనను ఇస్రాయేలీల చేతిలో ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ రోజు దానికి వారు సిద్ధపడి ఉండేరు. ఆ గోత్రము సిద్ధంగా ఉండింది. సో వారి చేతిలోకి ఇచ్చాడు. వారికిచ్చి అందరికీ ఒకే నిబంధనని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారే ఆ దైవ గోత్రముగా దేవుడు చూస్ చేసిన గోత్రంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున అలా ఉండేరు. సో ఇప్పుడు వీరే ఆ యొక్క 100 గొర్రెల లెక్క వీరి దగ్గరే ఉండారు. సో వీరి దగ్గర నిబంధన ఉంది, ప్రత్యక్షపు గుడారముంది, యాజకత్వముంది, రాజ్య భారముంది. అన్నిటినీ కూడా దేవుడు వీరికిచ్చి ప్రపంచమంతా తీసుకెళ్లమన్నాడు. వీరి యొక్క పని ఆ రోజు రాజులైన యాజక సమూహము. వీరి యొక్క పని ఓల్డ్ ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడం ఏది, గాడ్ యొక్క కింగ్డమ్.
0: 100 గొర్రెల్లోని ఇంత చరిత్ర దాగు,
1: ఇంత ఉంది.
0: ఇది చెప్పాల్సిన అవసరం ఎందుకంటే అప్పుడే మనకు అర్థమవుతుంది.
1: ఆ 100 మంది నీతిమంతులని చెప్తే వీరు సామాన్యంగా తీసుకున్న వారైతే ఏమవుతుందంటే, ఆ రక్షింపబడిన 100 మందిలో అవసరం లేని 100 మందిని చెప్పి ఎంతో క్యాషువల్గా అంటారు. అదే నేను చెప్తాను, యేసు యొక్క ప్రతి మాట వెనుకను మిక్కిలి ముఖ్యమైన డెప్త్ అయిన విషయాలు ఉంటాయి. అలా ఉండడం వల్ల ఇది బైబిల్, ఇది పరిశుద్ధ వేదముగా ఉండడానికి కారణం అదే. సో అప్పుడు ఆ నీతిమంతులు అనబడేటువంటి ఆ గోత్రము, ఇప్పుడు పాత నిబంధనలో నీతిమంతులైన వారిని చూస్తున్నాం, క్రొత్త నిబంధనలో యేసు రక్తము చేత కడగబడితేనే నీతిమంతులని ఉంటుంది. అయితే పాత నిబంధనలో లోతును నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడైన లోతు దినములలో అని ఉంటుంది. నోవహు నీతిమంతుడని ఉంటుంది. ఆ తను విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని ఎవరికి, అబ్రహామునకు చెప్పబడుతుంది. సో అలా అనేక నీతిమంతులు పాత నిబంధనలో ఉన్నారు. సో ఆ నీతిమంతుల కూటము ఒకటి ఉంది. అందులో కనబడకుండా పోయినా ఒక గొర్రె. అంటే నేనొక నిబంధన ఇచ్చి ఇది లోకానికి తీసుకెళ్లమన్నా. వీరు క్రమంగా చేశారు ఒక కాలఘట్టంలో. ఎవరు? ఇస్రాయేలీయులు. చూడండి, 400 సంవత్సరాలు ఐగుప్తులు బానిసగుండారు. వారు ఎవరివైపు మొరపెట్టారని వాక్యం చెప్తుందంటే దేవుని వైపు మొరపెట్టారు. వీరు ఐగుప్తులు తిరుగుబాటు చేయలేదు, పోరాడలేదు, ఏం చేయలేదు. వీరు ఒకే తలంపు, దేవా మాకు విడుదలివ్వు. దేవుడు చెప్తున్నాడు, వారి అంగలార్పును నేను విన్నాను, విని విడుదల చేస్తాను. అప్పుడు తన వైపుకు తిరిగి చూచే కూటానికి ఆయన ఏం చేస్తున్నాడు, విడుదలనిస్తున్నాడు. సో ఆ తర్వాత ఈ కూటము బయలుదేరి వస్తుంది. బయలుదేరొచ్చి వారు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఉండేరు. అది వారు చేసిన తప్పై ఉండొచ్చు. అయితే 40 సంవత్సరాలు చుట్టి స్వీయ దేశానికి వస్తున్నారు. అక్కడ దేవునికి ప్రత్యక్షపు గుడారం, అక్కడొచ్చి 7 విధాలైన పండుగలు, అక్కడ దేవుని ఆజ్ఞాపనలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉండేరు ఒక కాలఘట్టం వరకు. అలాగున్నటువంటి వారు ఒక కాలఘట్టంలో దేవుని వదిలి ఏం చేస్తున్నారు, దూరంగా వెళ్తున్నారు. ఈ దూరంగా వెళ్లిన కూటాన్ని కనిపెట్టడానికే ఒక కాపరొస్తున్నాడు. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది.
0: ఇక్కడ ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు చెప్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్తుంది, ఒక గ్రూప్ దూరం అయిపోతుందని ఉంచండి, ఆ దూరం అయిపోయిన వారిని సరే వదిలేయండి. ఈరోజు కూడా ఒక స్నేహితుని విషయం పోయిన వారు మాట్లాడాను. అతను చెప్పిన విషయం నాకు కాస్త వ్యత్యాసంగా అనిపించింది. అతను ఏమన్నాడంటే, అశ్విన్, గతంలో మేము చర్చిలో నుండి ఒకరు వెళ్ళిపోతే మనం చాలా వేదన పడతాం, అతను ఎందుకు రాలేదని అడుగుతాం, తర్వాత ఇంటికి వెళ్తాం, ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరు వెళ్ళిపోయారంటే సరే వదిలిపెట్టండి, అలా చెప్పే రోజులు వచ్చాయి. చాలా దుఃఖపడి మాట్లాడాడు. అప్పుడు ఈ విషయాన్ని దేవుడు మరి 15th చాప్టర్ లూక్లో నుండి ఈ గత చరిత్రలో లూక్లో రాయడానికి ఆ ఒక్క సోల్ను గురించిన ఫోకస్ అంటే గొర్రెను ఫోకస్ చేసుకుని చెప్తే అప్పుడు మనం ఆ తండ్రి యొక్క దృష్టి మనం ఎలా అర్థం చేసుకోగలం, సరే ఆ వ్యక్తి యొక్క విలువను మనం ఎలా తెలుసుకుంటాం. అలాగనే ప్రశ్న వస్తుంది, ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బ్రేక్ తీసుకుని వెంటనే ఇందులోకి వచ్చేద్దాం.

0: ఆ ఒక్క గొర్రె కోసం ఇంత ఫోకస్ అని ఒక ప్రశ్న వస్తుంది.
1: లేదిప్పుడు ఈ ఒక్క గొర్రె పిల్ల కొరకు ఇంత ఫోకస్ అనేదానికంటే కూడా మీరు ఇలా చూడండి, ఆ ఇప్పుడు తన మీద ఒక గొప్ప బాధ్యత తన మీద వేయబడుతుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది ఒక కాన్సెప్ట్గా చెప్తున్నా, ఒక తండ్రికి తర్వాత అతని జనరేషనో ఆయన బిజినెస్సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు, జరిగించవలసిన బాధ్యత తనపైన ఉంది. తర్వాత అతన్ని నమ్ముకుని ఒక గొప్ప బాధ్యత నేను ఫిక్స్ చేసి ఉంచా, తను పుట్టినప్పటి నుండి వారిని ఏం చేయాలనుకుంటున్నాను, ఇలా ఒక బాధ్యతనిచ్చి 20 సంవత్సరాలు నడిపించా. ఇప్పుడు ఒకే రోజున తను వెళ్ళిపోయినప్పుడు తన యొక్క వ్యక్తిగత లైఫ్ మాత్రం దెబ్బతినలేదు, అతని మూలముగా నేనుంచుకున్న ప్రణాళికలన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి. ఇప్పుడు తనను వెదకి తీసుకురావడం వల్ల నా వల్ల చేయగలిగింది ఇది, రీషెడ్యూల్ చేసి ఈ ప్రణాళికలన్నీ కూడా మరలా నేను చేయగలను. నేను గొప్పగా నమ్ముతున్నాను, కాని వాక్యానుసారంగా కూడా అది నిజం. ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఈ లోకములో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీబడి ఒక్కరు కూడా తనుగా పుట్టలేదు. ఊరికి ఉండిపోనివ్వు అనేది, ఇప్పుడు మనిద్దరం ఉన్నాము మాట్లాడుతున్నాం, ఈ బైబిల్ ఇక్కడుంది, ఈ టేబుల్ ఉంది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇందులో ఏదైనా ఊరికనే ఉందా ఈ స్థలంలో?
0: అన్నిటికీ
1: ఒక పర్పస్ ఉంది కదండి. ఇప్పుడు ఈ టంబ్లర్ వచ్చి ఒక అందము కొరకు పెడుతున్నామంటే నీళ్లు పోసి పెట్టం, ఆ నీళ్లు పోసి పెడుతున్నామంటే అవసరానికి తాగడానికి నీళ్లు పెడుతున్నాం, ఆ టంబ్లర్ కంటూ ఒక పర్పస్ ఉంది. అదేవిధంగానే దేవుడు ఈ భూమిలోనికి తీసుకొచ్చిన అందరికీ ఒక పర్పస్ ఉంది. ఈ పర్పస్ని వచ్చి ఈ గొర్రె ఎందుకు కనబడకుండా పోతుంది అన్నందులకు కారణం చెప్తాను. ఈ పర్పస్ని ఈ గొర్రె అర్థం చేసుకోలా,
0: అయితే కూడానే ఉంది,
1: అయినా కూడా ఉంటుంది, దానికి ఏం తెలియలేదు. ఇప్పుడు ఈ టంబ్లర్కి జీవం ఉంటే చెప్తున్నాను, జీవం లేదు, జీవం ఉన్నట్లయితే నేను చెప్తున్నాను. ఈ టంబ్లర్కి ఏం తెలియాలి, ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డాను ఎందుకన్నట్టయితే, ఇప్పుడు అశ్విన్కో జగన్కో నీళ్లు అవసరమైనప్పుడు ఇవ్వడానికే నేను ప్లేస్ చేయబడ్డాను. ఉదాహరణకు నెహేమియా తీసుకోండి, పానదాయకుడు, అతని యొక్క పని ప్లేస్మెంట్ అక్కడ ఏంటంటే నేనిక్కడ రాజుగారికి పానీయం అందించడానికే ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డా. అయితే నెహేమియా యొక్క హెవెన్లీ పర్పస్ అనేది ఒకటి ఉంది కదండి, ఆ పర్పస్ ట్రాక్ ఒక పీరియడ్ వరకు నెహేమియాకు తెలియదు. ఒక స్థలానికి వచ్చేప్పుడు ప్రాకారం కట్టించడం నా యొక్క పని,
0: క్లియర్గా ఉన్నాడు.
1: అయితే రాజుగారికి పానదాయకునిగా నేనెందుకు ఉంచబడ్డానంటే రియలైజ్ను, నేను ఆ ప్రాకారం కట్టడానికి ఈ స్థలంలో ఉంటేనే రాజు దగ్గర పర్మిషన్ తీసుకోగలను, దానికి హెవెన్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది.
0: సో అలైన్మెంట్ అర్థం చేసుకున్నాను.
1: ఈ అలైన్మెంట్ మీరు పుట్టేప్పుడు మీతో హెవెన్ చెప్పాలని అవసరం లేదు.
0: అవును, చెప్పినా మనకు అర్థం కాదు.
1: అర్థం కానిది ఒకటి, నేను ఇంకొకటి కూడా ఒక మెట్టు పైకెళ్ళి చెప్తాను చూడండి. ఒక రాజు తను ఆజ్ఞ ఇచ్చి ఆ ఆర్డర్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కింగ్డమ్ యొక్క పర్స్పెక్టివ్ లో దాన్ని మీరు చూసినట్లయితే కింగ్ రూల్నే చెప్తాడు, ఇది చేయండి అని చెప్పి. కింగ్ యొక్క మైండ్లో ఉండేటువంటిది అంతా కూడా సిటిజన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే తెలపాల్సిన అవసరత లేదు,
0: అర్థమైంది,
1: కింగ్డమ్ రూల్లో లేదు. అప్పుడు రాజు వచ్చి మనల్ని ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు కనబడకపోతున్న ఈ గొర్రె అది ఆ పర్పస్ని తెలుసుకోకుండానే కనబడకుండా పోతుంది. అయితే కింగ్ తండ్రి అది వదిలిపెట్టలేడు,
0: కరెక్ట్,
1: నేను ఆ పర్పస్ కొరకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా, కావాలంటే బయటికెళ్ళు రా ఏమైనా చెయ్యి, అయితే తిరిగి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తా, ఎందుకంటే నేను తీసుకొచ్చిన ఉద్దేశమే ఇంపార్టెంట్,
0: కరెక్ట్.
1: ఎందుకు నాకు ఇప్పుడు ఉన్న ఉద్దేశం, నేను చెప్పేది ఒక ఉదాహరణ, నాకొచ్చి ప్రపంచాన్ని తిరిగి చూసి అన్ని కల్చర్లో ఉండే డ్యాన్స్ నేర్చుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి, తర్వాత ఊరు తిరిగి చూడాలి, నేను నా యొక్క 60 సంవత్సరాలు 70 సంవత్సరాలలోగా నేను చనిపోయేలోగా ఈ వరల్డ్లో ఉన్న బెస్ట్ అంతటిని కూడా నేను చూడాలనేది నా యొక్క ఆశ. సో ట్రావెలర్గా మారుతున్నాను, కెమెరా తీసుకుంటున్నా, చూడుతున్నా, ఇది లోకానుసారంగా కూడా ఇది కరెక్ట్గానే ఉంటుంది. అందరూ చెప్పొచ్చు ఒక మంచి టాస్క్ అండి, ఆయన ముగించేప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ నా తండ్రికి నా మీద మరొకటి ఉంది. ఏముందంటే నిన్ను ఉంచుకొని నేను మరొకటి చేసి దాని మూలముగా హెవెన్కి నేనొచ్చి ఒక ప్రాఫిట్ని తీసుకురావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది తెలియకుండా తిరుగుతూ ఉన్నాను, నా తండ్రి చూస్తూ ఉంటాడు, నన్ను ఆయన ఏం చేయడానికి ఇష్టపడలేదు, వెళ్ళేటప్పుడు ఆపడానికి ఇష్టపడలా. ఎందుకు ఆపడం లేదంటే నేను ఆపితే నన్ను మీరు వెళ్ళిపోతారు, ఒక చోట మీరే తిరిగి ఏం చేస్తారు, మీరు వస్తారు. అదే ఈ స్థలంలో జరిగింది.
0: ఇలా అర్థం చేసుకోవచ్చేమో చూడండి, మోషే జీవితంలో తన సొంత తల్లి కూడానే నర్సుగా వచ్చారు. అయితే ఈమె యొక్క ఫీడింగ్ నాకు ఒక ఆలోచన, ఇది కరెక్ట్ కాదా చెప్పండి. ఆమె వచ్చి చెప్తుంది, బాబు నీవైతే మరి వేరు చెయ్యబడిన వాడవు అలా అని చెప్పి, వీరొక్క ఫీడింగ్, నీవు అబ్రహము ఐసాక్ జేకబ్ అనే వారి సంతతి అనే ఈమె చెబుతూనే వస్తుంది. ఈమెతో కూడా నర్సుగానే ఉన్నారు. ఆ ప్యాలెస్ లో ఒక తల్లి ఉంది, ఆమె చెబుతుంది, బాబు నువ్వు రాజువు కాబోతున్నావు, నువ్వొక గొప్ప వాడవి, మరి నువ్వు చదువుకో, ఈ దేశాన్ని పరిపాలించబోతున్నావని. ఇటువైపు సొంత తల్లి, ఈమె ఒక ఫీడింగ్, ఈ వైపు అయితే నేను ఒక గొర్రె విషయం తప్పిపోయిన విషయం అయితే తండ్రి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇదొక ఫీడింగ్ని వినడం ద్వారా మిస్ అవుతుంది అనేది ఒకవైపు ఉన్నా, ఇందులో మోసెస్ ఒకవైపు ఆగిపోతున్నాడు. ఒకటి ఇదా అదా అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంటున్నాడు. ఆ స్టాండే ఇంకా చెప్పాలంటే బైబిల్లో వస్తున్న ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. అప్పుడు ఈ మిస్ అయిన దానికి స్టాండ్ తీసుకోవడం అవసరమా అని ప్రశ్నించాలనిపిస్తుంది.
1: చెప్పేది రెండు ఫీడింగ్ ఒకటిగా జరుగుతున్నాయి. ఓల్డ్లీ ఫీడింగ్ జరుగుతుంది, స్పిరిచువల్ ఫీడింగ్ జరుగుతుంది. ఈ ఓల్డ్లీ ఫీడింగ్ అనేది ఒక పీరియడ్ వరకును మోసస్ ఉన్నాడు. హీబ్రూ బుక్లో మీరు చెప్పింది అలాగే ఉంటుంది వాక్యం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే నాకిది వద్దు, ఈ ఓల్డ్లీ ఫీడింగ్ వద్దు, నాకొక పర్పస్ ఉంది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించేది తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇక రానున్న ఫలితానిపై గురి కలిగి నాకొక హెవెన్లీ పర్పస్ ఉంది. స్టాండ్ అది నేను చేపట్టాలంటే ఇప్పుడు కొంత సమస్య అనుభవించాల్సి ఉంది, పర్వాలేదు, ఐల్ టేక్, అది నేను సహించుకుంటాను. ఎందుకంటే నన్ను బట్టి దేవుడు చేయబోతున్నాడు ఇక నెక్స్ట్ 40 ఇయర్స్ లో తనకు జరగాల్సిన విషయం. ద సేమ్ థింగ్ ఈ గొర్రెలు, ఈ ఇస్రాయేల్ జనులు దేవుడుంచిన ఉద్దేశాన్ని తెలుసుకోకపోవడం వల్ల వారు ఓల్డ్లీగా వారు మరో కార్యాన్ని చేస్తూ ఉన్నారు. వారికి గొప్ప రాజులున్నారు, మనమలా కలిగి ఉందాం. దావీదు దగ్గర ఒక గొప్ప అందరూ చెప్తారు చూడండి, ఆ ఊరియా భార్య దగ్గర ఒక కార్యాన్ని తప్పుగా చేశాడని చెప్పి ఆయనెందుకు తప్పు చేశాడన్నందులకు వీరందరూ వచ్చి బయట కనబడే విషయాలను వెతుకుతూ ఉన్నారు. అలా ఆ మీద మీద నుండి అతడు నడుస్తూ ఉండాడు, ఆమెను అక్కడి నుండి చూశాడు, ఇవన్నీ కూడా రీజనే కాదు. డేవిడ్కి ఉన్నటువంటి స్పిరిచువల్ ప్రాబ్లమే ఆ పతనానికి కారణం. ఏంటని అడిగినట్లయితే, ఎందుకు ఉరియాని యోబుతో పంపి తన కూర్చుని ఉండాడు అని అడిగినట్లయితే, దావీదు ఎప్పుడు వారు చేసినా స్పిరిచువల్ వారే చేస్తాడు. బైబిల్ చెప్తుంది, నీవు దేవుని యొక్క యుద్ధమును జరిగించేవాడవు గదా, ఎప్పుడు చూసినా తిరిగి తిరిగి ఆ మాటను చెప్తూ ఉంటారు. నువ్వు జరిగిస్తున్న యుద్ధము నీ యుద్ధము కాదు, హెవెన్లీ వార్, దేవుని యొక్క యుద్ధం. సో ఇతనొచ్చి యేసు జరిగించబోయే స్పిరిచువల్ వార్ని లోకపరంగా చేసేవాడు. ఒక దగ్గర ఏ స్థాయికి తను వచ్చాడంటే, రాజులు యుద్ధమునకు వెళ్లేటువంటి ఒక కాలమనే ఉంటుంది. ఓల్డ్ పీపుల్స్ అంతా ఒక వార్ జరిగిస్తారు, వారి ప్రాక్టీస్ కొరకు అది చేస్తారు. ఎందుకంటే సైన్యం ఊరికనే ఉండకూడదని ప్రాక్టీస్ కొరకు చేస్తారు. ఇతను ఏం చేశాడు, వారిలో ఒకని వలె సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు. ఇతనేం చేయకూడదు, పంపించకూడదు. ఎందుకంటే తన యుద్ధం చేసేప్పుడు దేవుని దగ్గర అడగాలి, ఇక్కడికి నేను వెళ్ళొచ్చా.
0: చాలా చోట్ల అడుగుతున్నాడు,
1: అన్ని చోట్ల అడుగుతాడు.
0: అవును,
1: ఇతను అడగకపోయింది ఈ ఒక్క దగ్గర
0: స్థలం,
1: ఇతను అడగకుండా పోయాడు కదా, ఇదే ఇక్కడ మిస్టేక్. రాజులు యుద్ధానికి వెళ్లే కాలములో ఇతను వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను వారి వల్ల యుద్ధం చేసేటువంటి వాడు కాదు, దేవునికే యుద్ధం చేసేవాడు.
0: వేరే లెవెల్లో ఉన్నాడు
1: ఇతను. అట్లే యోవాబును ఉరియాని పంపించడం వల్ల ఇతనెల తను క్యాషువల్గా తన గృహంలో ఉండాడు. అన్ని యుద్ధాలకు యోవాబు వెళ్లి పిలుస్తాడు, ఈ యుద్ధానికి యోబు వెళ్లి పిలవలేదు, ఎందుకంటే ఇది క్యాషువల్ వార్. ఈ మాదిరిగానే నాకు ఓల్డ్లీగా ఒక పర్పస్ ఉంటుంది, ఆ నెరవేర్పులో నేను అందరితో కూడా చేరి నేను కాంప్రమైజ్ అయితే నా హెవెన్లీ పర్పస్ పోతుంది, నా కాలింగ్ మిస్ అవుతుంది. ఇదియే డేవిడ్కి సరి, ఇస్రాయేలీలకు సరి. ఈ తప్పిపోయిన ఒక నీతిమంతుడు, ఇప్పుడు తప్పిపోయిన గొర్రె ఉంది కదా, అదే నీతిమంతురాలే. 100 గొర్రెలలో ఒకటి కనపడలేదు,
0: కరెక్ట్.
1: 99 మంది నీతిమంతులు, అప్పుడు ఇది నీతిమంతునిగానే ఉండింది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది. ఇది మరలా తీసుకుని రావాలి, ఇదే దేవుని ప్రణాళిక. సో ఇస్రాయేల్ జనులను తిరిగి తీసుకురావడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. వారిని లోకమంతటా చెదరగొట్టాడు, వారు కనబడకుండా పోయారు. సో ఈ గొర్రెను మీరు ఎలా వెతుకుతారు? ఒక గొర్రె కనబడకుండా పోయింది,
0: ఎక్కడికెళ్ళి వెతకాలి,
1: ఏ ప్రక్కకు వెళ్లి దాన్ని వెతకాలో మనకు తెలియదు. ఈ గొర్రెను తిరిగి కనిపెట్టడానికి మీరేం చేస్తారు? చీకటవుతూ ఉంటే ఏం చేస్తారు? మీరు గొర్రెలు మేపేవారిని చూశారా?
0: చూశాను, అంతగా
1: వారితో అలవాటు పడ్డారా?
0: అలవాటు లేదు.
1: నేను గొర్రెనే మేపడం జరిగింది చూడండి. నా 6వ దశలో మేము మేకలను మేపేవారం. ఈ మేకను మీరు సాయంకాలం 6 గంటల లోపలే కనిపెట్టగలరు. 6 గంటలకు పైగా సమయం దాటినట్లయితే మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోయింది అనుకోండి, కనిపెట్టలేరు. ఇక నల్ల మేక అనేది ఉంటుంది, నల్లగా ఉంటుంది, దాన్ని అస్సలు మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోతే అస్సలు కనిపెట్టలేం మనం, అది కనిపెట్టలేం, అది ఇక ఎటు వెళ్ళినా కనిపెట్టలేం. ఇక ఈ మేకను కనిపెట్టడానికి ఏం దారి ఉంది?
0: చాలా
1: ఒకే ఒక దారి ఉంది. కాపరిప్పుడు ఏం చేస్తాడంటే మేకలారుస్తాడు,
0: సౌండ్,
1: ఆ చీకటిలో అలా కేకలు వేస్తాడు.
0: ఫ్రీక్వెన్సీ.
1: ఇతని సౌండ్ ఎవరికి తెలుస్తుంది? ఆ గొర్రెలకు తెలుసు. అందువల్ల యేసు చెప్తాడు, నా శబ్దము నా గొర్రెలకు తెలియను. దేవుని యొక్క సౌండ్ ఒకరోజు ఇస్రాయేల్కి ఇచ్చాడు చూడండి దేవుడు. తిరిగొచ్చి యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవుతున్నాడు చూడండి. అరణ్యములు యోహాను మాట్లాడుతున్నాడు చూడండి. ఇదే గాడ్ సౌండ్, తప్పిపోయిన గొర్రెలను కనిపెట్టడం. చీకటిలో ఈ మేకను కనిపెట్టలేం. ఒకే ఒక దారి ఉంది, దీపం వెలిగించిన ఎలా కనిపెట్టగలరు? అది ఒక పొదలో ఇరుక్కుంది,
0: సౌండ్ మాత్రమే.
1: సౌండ్ ఒకటే దారి. అందువల్ల ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యాన్నే దేవుడు అలా పంపిస్తూ ఉండాడు. ఒకరోజు ఈ సౌండ్ మాంసమును రక్తమయ్యి ఇస్రాయేలుల మధ్య యేసుక్రీస్తుగా నిలబడుతున్నాడు. ఆ సౌండ్కి తను చెవి ఎగుతున్నాడు. తప్పిపోయిన గొర్రెను నేను వెదకవచ్చి తిని, ఇదే అవమానానికి అర్థం.
0: డీపర్, అంత డీప్గా ఉంది
1: ఆయన సౌండ్కే. మీరు చూడండి, దేవుడు తాను మోషేతో కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు ఇస్రాయేల్ జనులు భయపడ్డారని ఉంటది, ఎందుకంటే ఆ సౌండు జైజాంటిక్ సౌండు. వారు దాన్ని అక్సెప్ట్ చేయలేకపోయారు. వారు భయపడితే మోషే చెప్తున్నాడు భయపడద్దు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అంటాడు, వెంటనే దేవుడు మాట్లాడవద్దు అంటున్నారు. ఇదే గాడ్ తిరిగి వస్తున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడేప్పుడు వాక్యం చెప్తుంది ఆయన ఇంకా మాట్లాడవలనని జనులు పరిగెత్తుకుని వచ్చారు. ఇదే గాడే అక్కడ మాట్లాడాడు. అయితే అక్కడ టోన్ వేరే, ఇక్కడ టోన్ వేరే. ఆయన అక్కడొచ్చి లా జడ్జిగా కూర్చుని మాట్లాడుతున్నాడు. వీరది తాళలేకపోయారు. ఇక్కడ కృపా కనికరం నిండినవానిగా అడ్వొకేట్గా మీ భాషలో
0: గొర్రెపిల్ల స్ట్రగుల్ అవుతుందని అర్థం చేసుకుని, అదేమంటే ఇతడు వదిలేసి వెళ్ళిపోయాడని మాత్రమే కాదు, ఒక న్యాచురల్ ని దాటి సూపర్ న్యాచురల్ గా ఆ కేర్
1: తప్పిపోయిందే.
0: అలా
1: తీరాలే,
0: తప్పిస్తున్నాడు.
1: కనిపెట్టడానికి ఒకే మార్గముంది, సౌండ్. అరణ్యము నుండి కేక వేసిన వారి శబ్దము వింటిని. తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి తిరిగొచ్చి ఏం చేస్తున్నాడు, తన స్నేహితులను అదేలాగున తన పొరుగు వారిని పిలిచి వారితో సంతోషపడుతున్నాడట. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. ఇదే ఇస్రాయేల్ జనులు మరలా కనిపెట్టాడు.
0: లూక్ యొక్క ప్రాస్పెక్టు ఇతరులకు ఎలా చెప్పాలని ఈ ఒక్క గొర్రె కోసం రాయబడిందా అనే ఒక ప్రశ్న నాలో వస్తోంది.
1: లూకా యొక్క హృదయంలో ఒక విషయం మాత్రం, అదే ఆయన పిలుపు. చూడండి,
0: చెప్తున్నాను
1: నేనెవరికి రాస్తున్నాను, అది అర్థం కావాలి,
0: అందరికీ అర్థం అవ్వాలి.
1: రీసెంట్ గా నేను చెప్పేది ఒక టూ డేస్ లో జరిగిన విషయం చూడండి. ఒక పెద్ద ఒక కంపెనీ యొక్క డైరెక్టర్ వచ్చి ఆయన యొక్క వాట్సాప్ లో వచ్చి ఉద్యోగం ఉందని తను మెసేజ్ పెట్టాడు. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, వర్క్ ఉందని చెప్పి. సరే, మన వాళ్ళకి ఎవరికైనా తెలియజేయచ్చని ఆయన యూజ్ చేసిన ఒక వర్డ్ ఉంది కదండి, అది సామాన్యులకు అర్థం కాదు. నేను దాన్ని చదివేప్పుడు తలుచుకున్నాను, ఇంతటి హార్డ్ వర్డ్స్ని అతను యూజ్ చేశాడు, ఇది ఎవరికి తెలుస్తుంది అని అనుకున్నప్పుడు నాలో కలిగినటువంటి మరొక ఆలోచన నాకు కలిగినటువంటిది, ఈ పని ఎవరికి అవసరమో వాళ్ళకి అర్థమవుతుంది.
0: అలైన్మెంట్ లో ఉంది,
1: అలైన్మెంట్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది,
0: వెతికే వారికి,
1: అందరికీ ఇది అర్థం కాదు. అదే విధంగానే మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళకి అర్థమైతే చాలు
0: చాలు.
1: లూకా యొక్క తాటు అందరికీ అర్థం కావాలి.
0: ఆ గొర్రెపిల్ల మిస్ కాకూడదనే ఉద్దేశం తెలియజేయాలి.
1: ఉద్దేశం అందరికీ తెలియాలి, అది ఎలాగైనా తెలియాలి. రాసేదేదో తేయోపిలకే, తేయోపిలానే చెప్పి రాస్తున్నాడు, కాని అతని వలె ఉండేటువంటి కోట్లాది తేయోపిలాలకు రాస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక అది, గాడ్స్ ప్లాన్. సో ఈ గొర్రెలను తిరిగి తీసుకురావడం అనేది తప్పిపోయిన ఇస్రాయేలీలను తిరిగి తీసుకురావడం, అదే అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది వచ్చి అన్యజనులకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే మొదటి 2000 సంవత్సరాలు ఉన్న అన్యజనులే దేవుని ప్రజలై ఉండారు, కనబడకపోయారు. ఇప్పుడు వారిని తిరిగి తీసుకొచ్చాడు. సో రెండు చేర్చి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి.
0: ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్ గా మాత్రమే కాదు, ఎంతవరకు తండ్రి యొక్క ప్రేమ మాత్రమే కాదు, ఆయన ఎంతవరకు లాంగ్ చేస్తున్నాడు, ఎవరు మిస్ కాకూడదని, ఆ కాలింగ్ మిస్ కాకూడదని చెప్పి ఆయన లాంగ్ గా ఆలోచించి ఆయన వెతుకుతున్నాడని చాలా ఒక యూనిక్ గా ఉంది. మనం మిస్ అయిపోవడం లేదు, ఆయనే వెతుకుతున్నాడు. సో ఇదొక యూనిక్ గా ఉంది. మరో నమోదులో మనం పారబుల్ ఆఫ్ ది లాస్ట్ కాయిన్ ని చూడబోతున్నాం. దాని తర్వాత మరో పారబుల్ ఉంది,
1: మూడో పారబుల్.
0: ఇందులో చాలా విషయాలు ప్రత్యక్ష పరచబడుతున్నాయి. తర్వాత పారబుల్లో ది లాస్ట్ కాయిన్ గురించి చూడబోతున్నాం. నేను వెయిట్ చేస్తున్నాను, మిస్ కాకుండా తప్పకుండా చూడండి. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు శిలువలో వేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.

యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు, మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగా కాని చెప్పుదురు. వారి సిగ్గునొందుదురు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితలగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయల కన్నీళ్లు తుడిచాడు కాంతి.

రాజాధిరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే మా

0: నీ కృపలేనిదిన్నే బ్రతుకలేను.
1: శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసినో, ఆయన చేసిన అపరాధం ఏమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణమరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగు చేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

ಶಿಖರಾನ ತಾರ

దానిని మించి వెళ్ళడం అక్రమమే. కాబట్టి సేవకుడైనా కానీ ఈరోజు నా సాక్ష్యం వరకు మాత్రమే మేము మధ్యలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయత్నిస్తాను కూడా. కాకపోతే మీరు కొంచెం వినడానికి సహకరిస్తే దేవుని కార్యం ఇక్కడ కన్నులారా మనము చూడబోతున్నాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన నా పేరు జయరాజు. నేను మారు మనసు పొంది బాప్తీసం పొందాక నా పేరు జయరాజుగా మార్చబడింది. అయితే నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మాత్రం గంగరాజు. మాది తాడేపల్లిగూడెం దగ్గర వెంకట్రావు పాలెం అనే ఒక చిన్న పల్లెటూరు, ఒక పేద కుటుంబం. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన నేను నా తల్లిదండ్రులకు ఆఖరివాడిని, నలుగురు సంతానంలో ఆఖరివాడిగా పుట్టాను. అయితే భయంకరమైన పేదరికమైన కుటుంబం. చిన్ననాటి నుండి కుటుంబం అంతా కలిసి కష్టపడి పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే చిన్నవాణ్ణి అని నన్ను చదువుకోమన్నారు. అయితే నేను చదువుకోవడానికి వెళ్ళాను, కానీ కొంతవరకే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఇక చదవడం మానే స్నేహాలతో స్నేహితులతో తిరిగి చివరికి చిన్న వయసులోనే 13వ సంవత్సరం వయసులో నుండే సిగరెట్లకి, మందుకి, గుట్కాలకి, జూదానికి, పాపానికి, అన్నిటికి బానిసనై ఇక ఎవరి మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను జీవితాన్ని గడుపుతూ, నా బ్రతుకు నా జీవితం నా ఇష్టం అంటూ తిరుగుతూ తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ఏడిపిస్తూ బ్రతికా. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు, పేదవాళ్ళైన తల్లిదండ్రులు కూడా ఏడుస్తూనే ఉన్నారు. అట్లా ఏడిపించుకుంటూ వచ్చాను నేను. వాళ్ళు సరైన భోజనం ఉండేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు. ఏ పక్క నుంచి, ఏ సందర్భం నుంచి, ఏ టైంలో నుంచి ఎట్లాగా ఏ గొడవ తీసుకొస్తాడని భయపడుతూ ప్రతిరోజు బ్రతుకుతూ ఉండేవారు. ఇట్లాగా జీవితం గడుస్తూ ఉంది. ఇక నేను విచ్చలవిడిగా తిరుగుతూ చివరికి ఒక సినిమాలో యాక్టర్లాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో సినిమాలు బాగా చూసి, ఆ చూసిన సినిమాల ద్వారాగా హీరోలు ఎట్లాగైతే జీవిస్తున్నారో అట్లాగ బ్రతకాలని ఆలోచన కలిగి ఒక డ్యాన్సర్గా మారి వీధి డ్యాన్సులు వేస్తూ స్టేజీల మీద బాగుండ డ్యాన్సులను తీసుకుని వచ్చి ఊళ్ళో జరుగుతున్న పండగలన్నిటికి కుక్కల అడావిడి అన్నట్లుగా ఊళ్ళో ఏది జరిగినా నా భుజాల మీద వేసుకోవడం, అది పెళ్ళైనా పండగైనా మరి ఏదైనా బాగుండ డ్యాన్సులను తీసుకురావడం, వాళ్ళని కిరాయికి మాట్లాడడం, ఈ రాజమండ్రి నుంచి కూడా చాలామందిని తీసుకుని వెళ్ళాను. భీమవరం, పాలకొల్లు, మార్టేరు, పెనుగొండ, అమలాపురం, కాకినాడ ఇటువైపు నుంచి చాలామందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో స్టేజీలు కట్టి రికార్డింగ్ డ్యాన్సులు ఆడుతూ చాలా చండాలంగా బ్రతుకుతూ జీవితాన్ని ప్రారంభించుకుంటూ వెళ్ళాను. ఇక ఇదే క్రమంలో జీవితాన్ని గడుపుతూ కొనసాగిస్తూ ప్రియులారిక కుటుంబానికి చాలా దూరం అయిపోయాను. వారు కూడా నన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చారు. వీడెందుకు పుట్టాడు అన్న సందర్భాలు కూడా వాళ్ళ జీవితంలో రాకపోలేదు. ఇక ఆ క్రమంలో నేను కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి ఇంకా వాళ్ళు నన్ను పట్టించుకున్నప్పుడు నాకు వాళ్ళతో సంబంధం ఏముందని చెప్పి ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆడే ట్రూపులతోటి వెళ్ళిపోయాను. కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ డ్యాన్సులు ఆడుకున్న వాళ్ళతోటి వెళ్ళి కొంతకాలం మార్టేర్లో, కొంతకాలం భీమవరంలో, ఇట్లాగ తణుకులో వాళ్ళతోనే కొన్ని దినాలు గడిపి వాళ్ళ అలవాట్లకు బాగా దగ్గరై వారితో పాపం జీవితం చిన్న వయసు అండి, 15-16 సంవత్సరాల వయసు నాది. ఎంత దుర్మార్గంగా పాడై జీవితాన్ని పాడు చేసుకున్నాను అని అంటే నాకే అసహ్యమైన జీవితం అన్నమాట.
ఇట్లాగ ఉండి కొంతకాలం వాళ్ళతో ఉంటే వాళ్ళు కొద్ది రోజులు నన్ను భరించారు, కానీ తర్వాత ఇక వాళ్ళు కూడా నన్ను చేయి పెట్టి బయటికి గెంటారు. మాకే తినటానికి లేదు, నీకెక్కడ పెట్టమని గెంటేస్తే అప్పటికే 4 నెలలు అయిపోయింది ఇల్లు బదులు వెళ్ళి. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వస్తే కొడతారో తిడతారో ఎందుకులే అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ బస్సు వెళ్తుంటా బస్సు ఎక్కి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ వెళితే దారి లేదు, ఎక్కడుండాలో తెలీదు, ఏం తినాలో తెలీదు. ఇక చివరికి ఒక బెగ్గర్నయ్యాను. చేయి జాపి అడుక్కునే పరిస్థితికి వచ్చింది జీవితం. రోడ్లంటా తిరుగుతూ చేయి జాపి ఆకలితో అలమటిస్తున్న నా బ్రతుకులో తిండి లేక ఏడుస్తున్నప్పుడు ఇక ఏమీ తోచని స్థితిలో చేయి జాపి రోడ్లంటా దారంట వెళ్ళే వాళ్ళని అడుక్కుని వాళ్ళు ఇచ్చే 2 రూపాయలతో ఇడ్లీలు తిని నీళ్లు తాగుతూ ఇంచుమించు 3 నెలలు బెగ్గరగా అడుక్కుంటూ ఆ కాకినాడ రోడ్లంటా తిరుగుతూ బతికాను. చివరికి అక్కడ కూడా అడుక్కు తిందామంటే డబ్బులు దొరికేవి కాదు. ఇంచుమించు 3-4 రోజులు తిండి లేక దిక్కుమాలిన స్థితిలో నీళ్లు తాగుతూ ఆకలేసి పేగులు మాడిపోయి లోన ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాను ఒంటరిగా. తల మార్చిపోయింది, గుడ్డలు మార్చిపోయాయి, తల పెరిగింది, ముఖం మార్చిపోయింది, చింపురీకులు గుడ్డలో చిరిగిపోయిన బట్టలతో కట్టుకోవడానికి మరొక గుడ్డ లేకుండా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి నా జీవితంలో ఏర్పరచబడింది. ప్రియులారా, ఆలోచిస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది. అసలు నువ్వెవడవో, ఎక్కడికి వచ్చావు, ఏంటి నీ బ్రతుకు, ఈ కాకినాడ రోడ్లంట తిరిగే పరిస్థితి ఏంటి, అడుక్కు తినే పరిస్థితి ఏంటి నీకు అనే ఒక ఆలోచన వస్తూ ఉంటే నా కుటుంబము తల్లిదండ్రులు గుర్తొచ్చింది. ఇక వాళ్ళు గుర్తుకు రాగానే ఇంటికి వెళ్తే కొడతారేమో, అన్నయ్యలు తిడతారేమో, ఏం చేస్తారో తెలీదు. అయినా సరే నేను ఒక ఆలోచన, సరే 2 కొడతారు, 2 తిడతారులే, ఇక్కడ ఈ తిండి లేకుండా చచ్చే కంటే ఇంటికి పోతే ఒక ముద్ద పెడతారుగా అన్న ఆలోచన కలిగిన వాడనై సరే వెళ్ళిపోవాలని బయలుదేరి అప్పటికి ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు అడుక్కుంటే 6 రూపాయలు ఎంత వచ్చాయి, ఇంచుమించు 12, 1 గంట, 2 అవుద్ది టైం. ప్రియులారేక ఆ డబ్బులు జేబులో పెట్టుకుని తాడేపల్లిగూడెం బస్సు ఒక స్టేషన్, అదే ఒక చిన్న స్టాండ్ లాగితే వెళ్తాం ఆ బస్సు ఎక్కి వెళ్తాం. నాకు మరొక ఆలోచన ఏంటంటే కండక్టర్ గారి కాళ్ళ మీద పడిపోయాను. ఆయన అన్నాడు, నువ్వు బస్సులో సీట్లో కూర్చో, ఒక నా కాళ్ళు పట్టుకున్నావు ఏంటంటే. ఇప్పుడు అన్నాను ఆయనతో, అయ్యా నా పరిస్థితి ఇదండి, డబ్బులు లేవు, మీరు దయదలిసి కాస్త గుడిని తీసుకెళ్ళండి అని అడిగితే కుదరదన్నాడు. కానీ ముందు ఆయన కాళ్ళ మీద పడడం ఆయనకి నచ్చింది. సరే నాన్న, వెళ్ళి వెనకాల నుంచో అన్నాడు. ఆ నుంచన్న అతను మళ్ళీ అన్నాడు, ఈ బస్సులో కూడా అయినా ట్రై చేయనంటే అడుక్కున్న చెయ్యే కదని బస్సులో కూడా అందరిని అడుక్కున్నాను. అయ్యా నేను గుడి వెళ్ళాలి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు, కాస్త ఏమన్నా హెల్ప్ చేస్తారని అడిగితే ఒక 3 తల్లులు 3 రూపాయలు ఇచ్చారు. ఈ 6 రూపాయలు 3 రూపాయలు పట్టుకుని ఆయన చేతిలో పెడితే ఆయన ఒక టికెట్ కొట్టి వెనకాలకి వెళ్ళి సీట్లో కూర్చో, ఒకవేళ ఎవరైనా పాసెంజర్ వస్తే నువ్వు లేచిపోయి సీటు వాళ్ళకి ఇవ్వన్నారు. సరేనయ్యా అన్నాను. గుడిని తీసుకొచ్చాడు, దించేశాడు. అక్కడి నుంచి తెలిసిన మార్గమే బయలుదేరి ఇంటికి భయపడుతూ బెదిరిపోతూ కొడతారా అంటూ వస్తున్నా. సాయంకాలం అవుతుంది, ఇంటికి చేరగానే రోడ్డు పక్కన ఇల్లు, పూరుగుడుసులో తల్లి లోపల కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. అన్నయ్య వాళ్ళు పని నుంచి ఇంకా రాలేదు. ఈ మాసిపోయిన ముఖంతో, చిరిగిపోయిన తలతో, చిరిగిపోయిన గుడ్డలతో, మురుక్కంపుతో ఉన్న నన్ను లోపల పూరుగుడుసులో ఉన్న నా తల్లి చూసి నన్ను గుర్తుపెట్టింది. అందహీనమైన నన్ను చూసి గుర్తుపట్టి ఆ గుడుసులో నుంచి పరిగెట్టుకుని వచ్చి నా దగ్గర నిలవబడి పైకి కిందకి చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అనంటే, నువ్వెవరు బాబు అని అడిగింది. అప్పుడు నా కళ్ళంటా నీళ్లు కారుతున్నాయి, అమ్మ కూడా ఏడుస్తుంది. అప్పుడు నేను నీ కొడుకునమ్మా అనంటే,
సడన్గా అలాగ వాటేసుకుని ఏడ్చి నన్ను లోనికి తీసుకుని వెళ్ళింది. అప్పటికే 4 రోజులు తాకలతో పేగులు మాడిపోయి ఉన్న నాకు వండుకున్న మట్టికుండలో కాస్త అన్నం పెట్టితే తిన్నాను. అప్పుడు పండుకున్నాను. సాయంత్రం అన్నయ్యలు వచ్చారు. వచ్చి, ఏమయ్యావరా, ఎక్కడికి వెళ్ళావరా, ఏంట్రా ఈ 6 నెలలు ఇంచుమించు ఏమైపోయావని అడిగితే విషయమంతా చెప్పాను. అప్పుడు వారు సమాజంలో మంచిగా బ్రతకలేదేమో కానీ గొప్పవాళ్ళుగా బతకలేదని చెడ్డవాళ్ళుగా బతకలేదురా, ఎందుకురా ఇలాంటి పని చేసావు నీవు అని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నయ్య అని అంటే, నువ్వు 6 నెలలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి నువ్వు చచ్చిపోయావేమో అని చెప్పి నీకు మేము దినం చేసేసాం రా అన్నాడు. బతుకుండగా దినమైపోయినాండి నేను. రోడ్లంట తాగి పడిపోతూ ఉంటే ప్రతిరోజు క్లీన్ చేసి స్నానం చేయించి ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెడుతూ ఉండేవారు నాన్నలు నన్ను. సో నాన్నలు చాలా మంచోళ్ళు, ఇప్పటికీ కూడా అలాగే ప్రేమిస్తారు నన్ను. అట్లాగా వాళ్ళు తీసుకుని వెళ్ళి చేసేవారు. వాళ్ళు ఏడుస్తూ అన్నారు, నువ్వు చచ్చిపోయావేమనుకుని బంధువులను పిలిచి అందరం భోంచేసేసాంరా అని అంటే, సర్లే అన్న, ఏమైందిలే అన్నాను. సరే అయింది, ఏది అయిందిలే, జాగ్రత్తగా ఉండు అన్నారు. 2 రోజులు ఉన్నాను కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇక ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు దిక్కు తోచక, ఇక 4 రోజుల తర్వాత అమ్మతోటి, అమ్మా నాకు మందుకి, సిగరెట్లకి, గుట్కాలకి జీవితం అలవాటైపోయింది, నేను బ్రతకలేను ఇక్కడ, ఎటోకటి పోతాను, అడుక్కునే బతుకుతాను కానీ నా మనసు అంగీకరించట్లేదని చెప్తే తల్లి ఏడ్చింది, పోయినోడు పోయావనుకున్నావు, తిరిగి వస్తే సంతోషపడితే మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు, ఏంట్రా అని ఏడిస్తే, అప్పుడు అమ్మతోటి బాధపడ్డాను. అప్పుడు వెళ్ళొద్దు అంది అన్నయ్య వాళ్ళు వచ్చి, నీకు మందుకు కావాల్సిన దేనికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం, కాబట్టి నువ్వు మాత్రం ఇల్లు బట్టి వెళ్ళొద్దురా అని బతిమలాడి నన్ను ఆపారు. సరే, వాళ్ళు ఆపిన ప్రకారంగానే వాళ్ళు ఏదో ఉన్న దాంట్లోనే తెచ్చి సిగరెట్లు, కైనీలు, మందు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉండేవారు. సో ఇప్పుడు అన్ని గుర్తొస్తుంటే ఎంత అసహ్యం అనిపిస్తుంది నాకు. వాళ్ళు చేతులతో తెచ్చి నాకు, నేను వెళ్ళిపోతానన్న భయంతోనే నాకు తెచ్చిస్తూ ఉండేవారు. ఇలా కొన్ని దినాలు గడిచింది. నా వయస్సు 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు వచ్చాయి. ఈ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీడు పెళ్లి చేస్తేనా బాగుపడతాడేమని చెప్పి చదువు లేని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నాకు పెళ్లి చేసుకోమని అప్పచెప్తే వద్దు అన్నా, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. తర్వాత వెంటనే నాకు 1 సంవత్సరంలోనే ఒక కొడుకు పుట్టాడు. ఇక ఆమె లైఫ్ భయంకరంగా తయారైంది. రోజు కొట్టడం, నా చేతుల్లో నలిగిపోయింది, ఎన్నో విధాలుగా గాయపరచబడింది. చివరికి ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నవన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మి తాగి చెవులకి ముక్కులకి అన్నీ ఒలిచేసి ఎందుకు పనికిరాని బిడ్డలాగా తయారు చేసి నేను నా సంతోషాన్ని నేను అనుభవిస్తూ బ్రతికాను. ఈ క్రమంలో ఎవరి మాట వినకుండా నా ఇష్టంగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా నా లైఫ్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. 2005 మార్చి 6వ తారీఖున నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్. అదేమిటంటే, ఒక వ్యక్తిని, నా తోటి వ్యక్తిని ఈ పాపపు చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. తాగిన మైకంలో, మద్యం మత్తులో, నా దుర్మార్గపు ఆలోచనలతో నా తోటి వ్యక్తిని నా చేతులతోనే నేను చంపడం జరిగింది. నేను ఒక మర్డరిస్ట్ని, ఒక హత్య చేసిన హంతకుణ్ణి గతంలో. ఒకరోజు తాగి ఒక చోట పేకాట ఆడుకుంటూ ఉన్నాం. ఆ జోదమాడుకుంటున్న టైంలో అతనికి నాకు మధ్య కాస్త ఘర్షణ జరిగింది. ఆల్రెడీ తనకి మాకు చిన్న చిన్న కక్షలు ఉన్నాయి, అది కాస్త పెద్దదవ్వడం ద్వారా తను నేను కొట్టుకున్నాం. అతను వెళ్ళాడు. వెళ్ళిపోయి, నిన్ను బ్రతకనేమో, నిన్ను ఈరోజు చంపేస్తానని ఇంటికి వెళ్ళి పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు. సో వచ్చాడు, కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ నా చేతిలో
అతడు మరణమైపోయాడు. నేను కొట్టిన దెబ్బకి తలకాయ రెండు పెచ్చల కింద పగిలిపోయి తలంతా రక్తసిక్తమైపోయి ముఖం తడిచిపోయి నురుగు గార్చుకుని పడిపోయి 5 నిమిషాల్లో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 6:30 టైం అవుతుంది. అతను పడి చచ్చిపోయాడు. ఈలోపు పక్కనే మా సహోదరి అక్క, నాకు ఒక అక్క, ఆమె కూడా గబగబగా బయటకు వచ్చింది. అన్నయ్య వాళ్ళు కూడా పనిలో నుంచి అప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా, అయ్యో మీ తమ్ముడు ఎవరినో కొట్టాడంట, చచ్చిపోయాడంట అంటే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చారు. ఈలోపు ఊరు వారు అందరూ చేరారు. ఆఖరిని పోలీసు వారు కూడా వచ్చేసారు. వచ్చి రాగానే ఏం జరిగింది, ఎవరు కొట్టారంటే ఎవరూ మాట్లాడలేదు. కానీ మా అక్క మాత్రం ఒక మాట చెప్పింది, అయ్యా ఈ వ్యక్తిని నేనే కొట్టాను, నేనే చంపేశాను అని చెప్పింది. నన్ను తప్పించడం కోసం ఆమె ఆ కేసును ఆమె మీద వేసుకుంది. ఆమెను పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, స్టేషన్లో పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 2 రోజులు అట్లా గడిచిపోయింది. 3వ రోజుని గ్రామమంతా ఏకమయ్యారు. వారు ఆ రోజు ఏకమయ్యడం మాకు కాస్త బాధే, కానీ ఈరోజు మాత్రం వాళ్ళు ఏకమవడమే నాకు మేలుగా మార్చబడింది. హల్లెలూయా చెప్పండి అందరూ. వాళ్ళందరూ ఏకమయ్యి చంపినోడు పలానా గంగరాజు గాడైతే ఆమెను తీసుకెళ్లారు అని కోర్టు స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద అరెస్ట్ వారెంట్ పట్టుకొస్తే నన్ను, ఏమీ తెలియని అన్నయ్యలు ఇద్దరిని కూడా, అక్కని 4 పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు కడితే రిమాండ్ విధించారు. సబ్ జైల్లో 14 రోజులు. ఇక అక్కడి నుంచి 90 రోజుల వరకు మాకు బెయిల్ రాలేదు. 90 రోజుల తర్వాత బెయిల్ వస్తే బెయిల్ మీద బయటకు వచ్చినా మా జీవితంలో మార్పు రాలేదు. అదే పాపపు జీవితంతో జీవితాన్ని గడుపుతూ బ్రతికాను. అన్నయ్య వాళ్ళు పాపం వాళ్ళు పని చేసుకున్నారు, కానీ నా దుర్మార్గత పోలేదు. కొన్ని దినాలకే 2వ వాడు కడుపును పడ్డాడు. వాడు గర్భంలో ఉన్నాడు. 2006 నవంబర్ నెల వచ్చింది. సాక్ష్యాలు ప్రవేశద్వారం ప్రవేశపెడుతున్నారు ఏలూరు జిల్లా కోర్టులో. ఒక్కొక్కరుగా వెళ్ళి చెప్పడం ప్రారంభించారు. 16 సాక్ష్యాలు చెప్పారు, ఒకరు 1 by 1, ఒకరి తరత ఒకరు. పలానా గంగరాజు కొట్టాడు, వాళ్ళ అన్నయ్యలు అక్క సహకరించారని చెప్తే 16 సాక్ష్యాలు బలమయ్యాయి, రుజువయ్యాయి, మాకు శిక్షకు దగ్గరకు వచ్చాయి. ఆ డిసెంబరు 7వ తారీఖు 2006 జడ్జిమెంట్ రోజు. ఆ రోజు లాయర్ గారు, ఈ రోజుతో మీ కేసు కొట్టువేయబడితే రండి ఆఖరి రోజు అని చెప్తే ఆనందంగా వెళ్ళాం. లాయర్ మాటే విన్నాం మేము. లోనకు వెళ్ళగానే, స్టేజ్ మీదకు పిలవగానే లోపలికి వెళ్ళి ఆ బోన్లో నిలవబడ్డాం. 4 పిలిస్తే చివరిగా మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందని జడ్జి గారు అడిగితే, మాకేం తెలియదయ్యా అని 2 చేతులెత్తిలో దండం పెట్టాం ఆయనకి. ఆయన అన్నాడు, మీ కేసు 16 సాక్ష్యాలు చెప్పారు, రుజువైంది, కాబట్టి మీకు కోర్టు మిమ్మల్ని నమ్మి శిక్షిస్తుంది అని చెప్పి ఆ రోజు ఒక తీర్పునిచ్చారు. అదేంటంటే, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను మీకు, మీరు ఒక వ్యక్తిని చంపేనందుకు గాను మీకు కోర్టు శిక్షించిందని ఆ రోజు మాకు శిక్ష విధించారు. కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఒక వ్యక్తిని చంపునందుకు గాను మాకు పడిన శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్, బయటకు వచ్చే అవకాశం లేని శిక్ష పడిపోయింది. చంపింది నేను ఒక్కడే కానీ మా అక్కకి, అన్నయ్యలకి, ఇద్దరికి, నాతోటి పాటు 4 తల్లిదండ్రులకు పుట్టిన 4 యావజ్జీవ శిక్ష పడిపోయింది. అక్క బోన్లో ఆ మాట వినగానే కూలబడి ఏడుస్తుంది. అన్నయ్య వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాక కళ్ళు నీళ్లు కుక్కుకుంటూ కిందకు తలదించుకుని ఏడుస్తున్నారు. 30 పోలీసులు వచ్చి పట్టి బంధించి సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్తుంటే సోషల్ మీడియా వాళ్ళు ఫోటోలు, ఫోన్లు, వీడియోస్తో తీసి టీవీ ఛానల్స్కి ఇస్తే 5 నిమిషాల్లో మా కుటుంబానికి తెలిసిపోయింది, మీ వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిందంట అని తెలియపరచబడగానే గొళ్ళుమని అడవడం ప్రారంభించారు. ఆ కన్నీళ్ళు నిజంగా
ఆ బిడ్డలు నా భార్య వదనమ్మలు అందరూ ఏడుస్తుంటే మగదిక్కి లేని కుటుంబమై కుటుంబీకులు తల్లిదండ్రులకు పుట్టిన నలుగురు బిడ్డలు జైలుపాలు అయిపోతే ఒక పక్క ఏడ్చేవాళ్ళు తక్కువే, కానీ శిక్ష పడిందని పండగ చేసుకుని ఆనందించిన వాళ్ళు ఎక్కువ. ఆ క్రమంలో కుటుంబం అల్లాడిపోయి నలిగింది. ఇక అక్కడి నుంచి మమ్మల్ని ఒకరోజు సబ్ జైల్లో ఉంచి తెల్లారి ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడే భయంకరంగా హింసలు మాటలు వింటూ వచ్చాం, ఏడుస్తూ వచ్చాం. ఏమవుద్దో తెలీదు. అట్లాగే జైలుకి రాగానే గేటు తీసి లోనకు వెళ్ళగానే లోపల భయంకరమైన పరిస్థితి. ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేశారు, అండర్వేల్తో నిలవబెట్టి ఇబ్బంది కలిగిస్తే అయ్యా అని అడిగితే వారిష్టం వచ్చినట్టు మాట్లాడి ఖైదీ వస్త్రాలు తొడిగించి లోనకి పంపి ఒక రూములోకి పంపిస్తే నలుగురుము ఒక రూములోకి వెళ్ళాం. అక్కనేమో లేడీ జైలుకి పంపేశారు, మా ముగ్గురిని బాయ్ జైలుకి పంపారు. ఒక రూమ్ ఇస్తారు, రూములోకి తీళ్ళాం. కటకటాల మధ్యలో ఒక భయాందోళన, భయంకరమైన పరిస్థితి. ఎటు చూసినా గోడలు, గోడలపైన వైర్లు. ఈ భయంకరమైన పరిస్థితులు చూసి అల్లాడిపోయాం. ఏంటి పరిస్థితి ఎలాగొచ్చిందని ఏడిస్తే తప్ప ఏం చేయలేకపోయాం. ఇక గదిలో పెట్టిన తర్వాత రెండు మూడు రోజులు తిండి తిప్పలు మాని బాధపడుతూ ఏడుస్తూ చాలా వేదన చెందాం. ఇక తర్వాత అన్నయ్య వాళ్ళిద్దరూ నా మీద కోపగించుకుని, అసలు నువ్వు పోయినోడువు, మళ్ళీ పోక ఎందుకు తిరిగి వచ్చావురా, మా జీవితాలు ఎందుకు ఆడుకున్నావు, మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని ఎందుకు బలి పశువులు చేసావు అని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చుకుంటూ బ్రతికా. ఒక తల్లికి పుట్టిన వాడిగా కుటుంబాన్ని ఏడిపించటమే కాదు, అందరినీ జైలు పాలు చేసిన దుర్మార్గుడిగా బ్రతికినోడిని నేను. నా బ్రతికే ఒక దుర్మార్గమైంది. అన్నలిద్దరూ కూడా మా వదినమ్మల పిల్లలతో కష్టపడి బ్రతుకుతూ జీవితం కాపాడేవారు. అలాంటి వాళ్ళని జైలు పోల్చేసిన పరిస్థితి. ఇక వాళ్ళు నా మీద తిరగబడి, నువ్వు చస్తావో బతుకుతావో మాకు తెలీదు, చస్తే చావిక, నీ వల్ల మా జీవితాలు నాశనం అయ్యాయి, ఇక నీ ముఖం చూడబుద్ధేయట్లేదని నన్ను విడిచి జైలర్ గారితో మాట్లాడి వేరొక బ్లాక్లో వేరొక రూమ్లోకి వెళ్ళిపోతే ఇక అక్కడి నుంచి ఒంటరిగా గదిలో ఏడవడం తప్ప ఏం చేయలేక అల్లాడిపోతూ బ్రతికా. మాట్లాడేవాడు లేక నలిగిపోతూ కుమిలిపోతూ చాలా యాదన చెందాను. అలాగా కొన్ని దినాలు అలాగే తిని తినలేక బ్రతుకుతూ వెళ్ళాను. 5-6 నెలలు గడిచింది. అనుకోకుండా ఒకరోజు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. తట్టుకోలేక దెమ్మ మీద పడి దొర్లుతూ కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉంటే ఖైదీలు చూసి నన్ను హాస్పిటల్ ఉంటే తీసుకుని వెళ్ళారు. అక్కడ చూసి ఇంజెక్షన్స్ అయి చేశారు, తగ్గలేదు. కానీ ఏరియా హాస్పిటల్ పంపించి టెస్టులు చేయిస్తే ఆ టెస్టులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, అది చీము పట్టింది, ఇక పాడైపోయే స్టేజ్కి వచ్చింది అని చెప్పి రిపోర్ట్ వస్తే డాక్టర్ అమ్మగారు లోన, రే నానా నీ రిపోర్ట్లు బాగాలేదు, మరి ఎట్లాగాను ఏం చేసేవాడు అంటే బయట భయంకరంగా తాగేవాడిని అమ్మాను, అందుకే నీ బతికిలగైందిరా, నీ జీవితం ఇట్లాగైంది, దానివల్ల నేను ఎలా తయారయ్యాను అని ఆమె చెప్పి ఒకటే అంది, చాలా డబ్బులు అవుతే చేయించుకోగలవని అడిగింది, ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదమ్మా అని అడిగితే అప్పుడు ఆమె అంది, ఇంక నేనేం చేయలేను, సో ఇక నీ జీవితం నీ ఇష్టం, ఇక నువ్వు ఎన్నోక దినాలు బతకో అని చెప్తే ఇక ఏం చేయాలి అర్థం కాక ఏడవడం ప్రారంభించాను. ఇక ఫిక్స్ అయిపోనానా, నీకు 10వ నెంబర్ మామిడి తోటే అని అంది. 10వ నెంబర్ మామిడి తోట అంటుంది ఏంటో నాకు అర్థం కాకపోతే, ఆ 10వ నెంబర్ మామిడి తోట అంటే ఒక శవాల తోట, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టేదాని పేరే 10వ నెంబర్ మామిడి తోట, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇక ఆ మాట చెప్పాక రోజు వేదన ఎక్కువైపోయి బాధ ఎక్కువై ఇన్ని ఉత్తరాలు రాసినా ఎవరు వచ్చేవారు కాదు, జైల్లో ఉన్న అన్నయ్యలు కౌరంపున మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఇక బాధతో ఆ వ్యాధితో చావలేక బతకలేక ఎన్నో దినాలు కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. ఇక నడవలేని స్టేజ్ వచ్చింది. యూరిన్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక వ్యక్తి సాయంతో
వెళ్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఇక ఒకరోజు బిడ్డల్ని కుటుంబాన్ని అందరినీ తలుచుకుని ఒక దిమ్మ మీద పడుకుని ఏడుస్తూ ఉన్నాను. కళ్ళంట నీళ్లు ఓ కారిపోతున్నాయి, బుడ్డులో నీళ్లు తరగట్ల. పాప ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు దావీదు తన కన్నీళ్లతో పరుపును తేలజేయినంతగా నా కన్నీళ్లు అట్లా ఓట్లుగా కారిపోతుంటే దిమ్మంతా తడిచిపోయింది. ఆ నీటి మడుగులో కొట్లాడుతూ ఏడుస్తూ ఉన్నాను. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒక ఖైదీ మాత్రం నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను తట్టి అలా ఏడుస్తున్నావు ఏ ఊరు నాయనా, ఏం పేరు అని అడిగాడు. చెప్పాను ఏంటి బాధ అని అడిగితే చెప్తే అప్పుడు అతను నన్ను చాలా ధైర్యపరిచాడు. మానసికంగా కుమిలిపోతున్నావు, మానసికంగా కుమిలిపోతే చచ్చిపోతావు నానా, చచ్చిపోతే నిన్ను 10వ నెంబర్ మామిడి తోటలో పాతారు అని అంటే మరి ఏం చేయనన్నా అంటే అలా బాధపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. నాకు ధైర్యం సరిపోవట్లేదన్నానంటే సో నీకు ధైర్యం చాలకపోతే, నీకు ధైర్యం లేకపోతే నేను ఒకటి చెప్తాను వింటావా అని అడిగాడు. చెప్పండి అన్నానంటే మొట్టమొదటిసారిగా నాకు చెప్పిన మాట ఒకటే, నీకు ధైర్యం లేకపోయినా ధైర్యం కావాలన్నా ఎవరి వల్ల కాదు కానీ నిన్ను ధైర్యపరచాలన్నా, నిన్ను బలపరచాలన్నా, నిన్ను బ్రతికించాలన్నా, నిన్ను విడిపించాలన్నా ఒకే ఒక్క వల్ల, ఒక ఆయన వల్ల సాధ్యం నాన్న. ఎవరయ్యా ఆయన నాన్న? ఏ మనుషుడేమో, ఎవరైనా చెప్తే ఆయన దగ్గర ఆయన వస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి లోకానికి వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన దగ్గరకు వస్తావా అని అడిగాడు. హల్లెలూయా. అడిగితే నాకు తెలియదు యేసు ప్రభు గురించి. చిన్నప్పటి నుంచి నా బ్రతుకు నా జీవితం నా ఇష్టమే తప్ప యేసు ప్రభు మాట కానీ యేసు ప్రభుని గురించి కానీ ఎప్పుడు వినలేదు నేను. ఆయన చెప్తే ఎవరు ఆయన అంటే యేసు ప్రభు అంటే ఎవరు అన్నాను. ఆయన దేవుడయ్యా అన్నాడు. దేవుడైతే నేను జైలుకి రాకుండా ఆపాలి కదా, మరి నేను జైలుకి ఎందుకు వచ్చాను అని అతని మీద కూడా వాదం పెట్టుకున్నాను. సో నేను కూడా ఇలాంటి వాడినే, కానీ ఈరోజు

చక్కగా ఆరాధన పాటలు అవన్నీ పాడిన తర్వాత ఈలోపు దైవజనులు థామస్ ఆచార్య గారు ఆయన ప్రతి వారం వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారట. ఆయన ఆ రోజు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి నిలవబడి కళ్ళతో ఏడుస్తూ తలదించుకుని బాధతో ఉన్న ఖైదీలు 300-400 మంది ఖైదీలు చాలా క్రమం అండి అది. సో నేను జైల్లో ఉన్న క్రమాన్ని బయట చూడలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ప్రభువుని ఆరాధించే క్రమాన్ని అక్కడే చూడగలిగాను. నేను అంత క్రమంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే నిజంగా వెనకాల కూర్చుని ఆలోచిస్తున్నా, ఆయన ఆ రోజు మాట్లాడి సమాజంలో ఓడిపోయి తలదించుకుని దుర్మార్గులుగా ఏం చేయలో తోచక అల్లాడిపోతున్నారు కదా, ఇక మీరు తలదించుకునే టైం కాదు, తలలు పైకెత్తుకునే టైం వచ్చింది, పైకెత్తండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా పైకెత్తి అలా నిలబడి కూర్చుంటే ఎప్పుడు అన్నాడు ఆయన, ఒక దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నాన్న, మీరు అంతకులై దొంగలై దుర్మార్గులై అందరినీ చంపో దొంగతనం చేసో వ్యభిచరించో పాపం చేసో జైలుకి వచ్చారు, మీరు దుర్మార్గులుగా సమాజం గుర్తించింది మిమ్మల్ని, కానీ యేసుప్రభు మిమ్మల్ని దుర్మార్గులుగా గుర్తించలేదు, నా బిడ్డలనుకుంటున్నాడయ్యా మిమ్మల్ని అన్నాడు. హల్లెలూయా. ఆ మాటలు వింటూ ఉంటే చెప్పాడు, సమాజంలో ఒక దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, అందరూ అంతటి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడయ్యా, మీరు దొంగలని అంతకులని బాధపడొద్దు, దయచేసి యేసుప్రభు నమ్ముకోండి, ప్రభు మీ జీవితాల్ని కడతాడు బాగు చేస్తాడు అని ఎన్నో విధాలుగా చెప్పి ఆ రోజు 3 విషయాలు చెప్పాడు. ఆ 3 మాటలు నా హృదయాన్ని పగలగొట్టి ఈరోజు ఒక సాక్షిగా నిలవబెట్టాయి. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెబుతూ ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే వాడుకున్న డబ్బు పోవాలి అన్నాడు. మనుషుల్ని ఈరోజు అంతకులుగా చేసేది పాడు చేసేది డబ్బే, ఆ డబ్బే మనుషుల్ని ఏలుబడి చేసి నష్టపోయేటట్లు చేస్తూ ఉంది కదా. ఈరోజు మీరు దుర్మార్గులు అవ్వడానికి గల కారణం మొట్టమొదటి పాయింట్ డబ్బే, అది పోతేనే తప్ప మనుషుడు జీవితంలో మార్పు రాదు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గర రావాలంటే డబ్బు పోవాలి, 2వది జబ్బన్న రావాలి అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు వ్యాధితో బాధతో ఉన్న నాకు ఆకర్షించబడ్డాయి. చెవి వాక్యానికి వెళ్ళింది, హృదయం ఆ తప్పిస్తూ ఉంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు హృదయంలోకి వచ్చి ప్రతి మాట బాధతో ఖాళీ అయిపోయి కన్నీళ్ళ మధ్యలో ఉన్న నాకు దేవుడే దైవజనుడితో మాట్లాడి నా హృదయాన్ని గలిబిలి చేశాడు. డబ్బన్నా పోవాలి, 2వది జబ్బన్నా రావాలి అని చాలా విషయాలు బోధించే టైం లేదు, కానీ ఇక 3వదిగా శిక్షన్నా పడాలి అని చెప్పాడు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షన్నా పడాలి, లేకపోతే ప్రభువుని అంగీకరించలేడని చెప్పి ఆ రోజు ప్రసంగం ముగిస్తున్నప్పుడే నాకు తెలియకుండానే హృదయంలో దేవుడు కార్యం చేసి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే దైవజండు వచ్చి ప్రార్థన చేసి, గంగరాజు భయపడకు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇక వెళుతూ వెళుతూ ఒక బైబిల్ నా చేతిలో పెట్టి ఒకటే అన్నాడు, గంగరాజు ఇది పుస్తకం అనుకోవద్దు, ఇదేదో నల్లగా ఉంది కదని ఆలోచించుకో, ఇది నీ లైఫ్, నీ జీవితం, నీ బ్రతుకు, దీన్ని పట్టుకున్నావంటే నువ్వు బ్రతుకుతావు, దీన్ని వదిలితే చచ్చిపోతావు, 2 త్రోవలు నీకు, దీన్ని పట్టుకుంటే బ్రతుకుతావు, ఇది దేవుడు, మనుషుడు కాదు, ఇది వాక్యం కాదు, ఒక పుస్తకం అనుకోకు, ఇది దేవుడు అయ్యని చెప్పి గట్టిగా చెప్పి నా చేతులు ఈ బైబిల్ పెట్టి నువ్వు జాగ్రత్తగా చదివని వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి నేను వాక్యం చదవడం మొదలు పెట్టాను. 7వ తరగతి చదువుకున్నాను, తెలుగు అర్థమైంది, చదువుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ ఖైదీ తీసుకెళ్లిన ఖైదీయే నాకు ప్రతి వాక్యాన్ని విన్నవించి దేవుడు అంటే ఇట్లాగ నానని చెప్పి నన్ను దేవుని బహు దగ్గరగా పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయన ఉరిశిక్ష పడినటువంటి ఖైదీ, ఆయన పేరు గంటెల విజయవర్ధన్ రావు గారు. సో నాలాంటి వాళ్ళ కోసం దేవుడు అక్కడ ఆయన ఎన్నుకున్నాడని నేను అనుకుంటాను.

ఆయన కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ పెడితే ఇంకా నేను బయటకు వచ్చి ఏం చేయమంటావు నాన్న, తెలుసో తెలియకో మీలాంటి వాళ్ళు వస్తే మీకు వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను ఈ సంఖ్యల మధ్యలో ఏర్పరచుకున్నాడు అని చెప్తే నేను ప్రభువును గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తులు కూడా ప్రభువు నమ్ముకుంటే వారు పొందిన బాప్తీసం ద్వారాగా దేవుడు వారిని కటకట సంఖ్యలు తెంచి ఈరోజు సజీవులుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటే ఏమైంది, నాలుగు గోడల మధ్యలో ఉన్న దేవుని సువార్త అందుతుంది. బయటకు వచ్చి మేము సువార్త చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇలాగ సంతోషించే భాగ్యమే కదా. ఇక నేను ఇక్కడ చచ్చిపోయినా పరలోకం వెళ్తాను నాన్న, గంగరాజు భయపడద్దు అని ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడుతుంటాడు. ఇలాగ అతని ద్వారాగా నేను వాక్యాన్ని తెలుసుకుని ప్రభువుని నమ్ముకున్నాక, మీరు నమ్మండి మీకు అబద్ధం నాకు నిజం, నన్ను ఏ మందులు ఏ డాక్టరు బాగు చేయలేదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకుని బాగు చేసింది. చచ్చిపోయి ఈరోజు నిత్య నరకాగ్నిలో మలమల మాడవలసిన నన్ను నా దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకులోనికి వచ్చి చీకటి అంధకారంలో నలిగిపోతున్న నన్ను వెలిగించింది. హల్లెలూయా. ఇకప్పటి నుంచి వాక్యం చదువుకుంటున్నాను ఆరోగ్యం వస్తూ ఉంది, వాక్యం చదువుతున్నాను ఆరోగ్యం వస్తుంది. సో వాక్యం చదవడం మీరు ప్రారంభించారో లేదో నాకు తెలియదు కానీ ఎంత చదివితే ఎంత ఆరోగ్యం ఇచ్చేది వాక్యం అండి. హల్లెలూయా. ఎంత చదివితే ఎంత బాగుపడతాం మనం. ఇక నేను దీని రుచి తెలిసిన తర్వాత నా పనులు మానాను, నా అన్నీ మానాను, అన్నీ వదులుకున్నాను. దేవునితో గడుపుతూ రాత్రిం పగళ్ళు ప్రభుతో ఏడుస్తూ ఎన్నో పాటలు, ఇంచుమించు 70 పాటలు రాశాను నేను. అంత కృపనిచ్చాడు దేవుడు. అలాగే లోపడే వాక్యం చదువుకుంటూ మందిరాన్ని తుడుచుకుంటూ అధికారులతో చెప్పయ్యా నాకు బలహీనుణ్ణి కదా, ఇక నేను మందిరంలో ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దంటే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు, ప్రభుతోనే గడుపుతూ మీరు నమ్మండి నా భార్య బిడ్డలను కూడా మర్చిపోయి నా దేవునితోనే గడిపాను నేను జైల్లో. హల్లెలూయా. 2.5 సంవత్సరాలు భార్య గుర్తులేదు, బిడ్డలు గుర్తులేదు. వెళ్ళిన మొదట 5-6 నెలలు వాళ్ళని తలుచుకుంటూ ఏడ్చుతూ బతికాను. కానీ నా ప్రభువు దొరికాక, నాకు రుచి తెలిసాక, దేవుడు నాకు అర్థమయ్యాక భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టి నేను ప్రభువుకు దగ్గరయ్యాను. సో అలాగే ఇంచుమించు 3 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయాక ఒకరోజు నా భార్య 2 బిడ్డలను తీసుకుని జైలుకి వచ్చింది. లోనుకి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెడతాకు వస్తే మర్చిపోయిన ఆమె నాకు ఉత్తరం చూడగానే గుర్తొచ్చి గబగబగా ఇంటర్వ్యూ రూమ్కి వెళితే ఇంటర్వ్యూ రూమ్లో నన్ను మాట్లాడడానికి వచ్చిన ఆమె, ఆమెను చూసి నేను ఏడ్చాను, నన్ను చూసి ఆమె ఏడ్చింది. ఎందుకంటే ఆమె బాగుండేది అమ్మాయి, బక్క చిక్కుపోయి ఎండిపోయి ప్రాణం లేని మనిషిలాగా వచ్చింది. నేను లోపలికి వచ్చాక ఒకడు పుట్టాడు, 2వ వాడు, వాడిని సంకన పెట్టుకుని 2 బిడ్డలను తీసుకుని వచ్చింది. ఒకడికి నిక్కర లేదు, ఒకడికి చొక్కా లేదు, చింపిరీకులు జుట్లతో సీముడి ముక్కుతో ఏడ్చుకుంటూ లోనకు వచ్చారు. లోపలికి రాగానే ఆమె నన్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, అప్పటికే ఆమె ఇంచుమించు 2.5 సంవత్సరాలు పైన అయిపోయింది. చూసి ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమెను పట్టుకుని బాధపడి ఏడ్చాను. ఏంటమ్మా అని అడిగితే ఆమె ఏమీ చెప్పలేక ఏడుస్తూ, ఇది ఆఖరి చూపయ్యా నీకు నాకు అంది. అదేంటమ్మానంటే ఈరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోతున్నాను, ఇది ఆఖరి క్షణం, నీతో నేను మాట్లాడేది ఆఖరి క్షణమయ్యా అని చెప్తే బాధపడ్డాను. నేను ఏడ్చాను. ఏ అంటే ఎవరు చేరి భీమ అప్పు పుట్టనివ్వట్లేదు, గంజినీళ్ళు కూడా పోయలేకపోతున్నాను, పిల్లలకి ఈ బ్రతుకు బ్రతకాలని ఆశ లేదు, నాకు ఆరోగ్యం పాడైంది, ఇక నేను చచ్చిపోవడానికి నిశ్చయించుకున్నాను, 2 డబ్బా కొనుక్కు తెచ్చుకుని ఇంటికట్టు పెట్టుకున్నాను, ఆల్రెడీ చచ్చిపోదాం అనుకున్నాను కానీ ఎందుకో ఒక్కసారి నిన్ను చూడాలని ఆశతో వచ్చానయ్యా, చివరిసారిగా చూసి వెళ్ళి చచ్చిపోతాను అని బాధపడి ఏడుస్తూ ఉంది. నువ్వు చచ్చిపోతే బిడ్డల పరిస్థితి ఏంటి అని అడిగాను. వాళ్ళకు కూడా ఇష్టం పెట్టి చంపుదాం అనుకున్నాను కానీ తల్లిగా నా చంపలేకపోతున్నాను, వాళ్ళ ఇష్టం ఏమవుతారో నాకు తెలీదు అని బాధపడింది, ఏడ్చింది. ఇక బాధపడి ఏడ్చి టైం అవుతుంటే ఇక నా చిన్న కొడుకు, వాడిని నేను చూడలేదు బయట, వాడు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న,
ఎప్పుడు బయటకు వస్తావు నాన్న ఏడిస్తే వాడి కన్నీళ్ళు కూడా జవాబు చెప్పలేని అసమర్థత తండ్రిగా ఆ శంకెళ్ళ మధ్యలో కుమిలిపోయేడ్చా. ప్రియారా, వాడు ఏడుస్తూ నెల రోజుల నుంచి గంజిని గంజన్నమే పెడుతున్నానమ్మా, కూరన్నం కూడా పెట్టట్లేదు, నువ్వన్నా చెప్పు నాన్నంటే ఏం చెప్పనరా, ఏం చేయనరా, ఏమి చెప్పలేక ఏడుస్తూ బాధపడి కుమిలిపోయి ఎన్నో క్షణాలు నా బ్రతుకులో ఏడ్చుకుంటూ బ్రతికాను. చివరికి టైం అయింది, ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. టైం అయిపోయాక మీరు నమ్మండి, లోనకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఒకటే అడిగానయ్యా, చచ్చిపోతానని వెళ్ళింది, నేను చచ్చిపోవాల్సిన ఎందుకో బతికిచ్చావు, ఆమె చచ్చిపోతానని వెళ్ళింది, నీవు నిజమైన దేవుడు అయితే ప్రభు నన్ను ఎలాగైతే బతికించావో ఆమెను కూడా చచ్చిపోకుండా ఆప్జేయి ప్రభు అని ఆ రాత్రి 9 గంటలు లాకప్ వేస్తే 9 మొదలు ఉదయం 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేన్నైనా దాటిపోతాడు కానీ దేవుడు కన్నీటిని దాటిపోడండి. హల్లెలూయా. ఏడుస్తూ ప్రభు దగ్గర మొరపెడితే దాటిపోడు. ఆ రాత్రంతా ఏడ్చాను, తెల్లారి ఏడ్చాను. ఇంచుమించు 5-6 రోజులు నా భార్య చచ్చిపోతుంది, బతికిందా చచ్చిపోయిందా, నాకు కవురు రాలేదు, ఏమైందంటావు అని ఆ టెన్షన్లో పడి ఏడుస్తుంటే 6వ రోజున మరలా ఆమె బిడ్డలు తీసుకుని వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టింది. దేవునికి స్తోత్రం. ఏమేంటమ్మా అని గబగబగా పరిగెట్టుకుని సంతోషంగా వెళితే ఆమె ఒకటే చెప్పింది, ఆ రాత్రి నేను చచ్చిపోవడం నిజమేనండి, కరెక్టే, కానీ నేను ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళగానే గవర్నమెంట్ నుంచి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు 50,000 రూపాయలు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి, నీ మీ భర్తలు జైల్లో ఉన్నారు, మీ పిల్లలు తిండి లేదని ఎంక్వైరీలో మాకు తెలిసింది, మేము ఆల్రెడీ వచ్చి ఎంక్వైరీ చేసాం, ఇక్కడ మీ పరిస్థితి బాగోలేదని గవర్నమెంటే సెలెక్ట్ చేసి మీకు కొంత డబ్బు ఇమ్మని పంపించింది అని చెప్తే ఆ మాట విన్న వాళ్ళు ఎంతో సంతోషించి ప్రభువుని గణపరిచారు. దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి నాతో చెప్పింది, ఎక్కడి నుంచి వచ్చి ఎవరిచ్చారంటే ఇలాగా పలాని వాళ్ళు వచ్చి నాకు 50,000 ఇచ్చి వెళ్ళారు, ఆ రోజు చచ్చిపోవాలి నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే, కానీ ఆ డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో మేము చక్కగా బతుకుతున్నాం, ఇగో నీకు కూడా కొంత తెచ్చామని అని చెప్తే నేను అన్నాను, నాకు అక్కర్లేద్దమ్మా, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నీకేం భయం లేదు అని నేను చెప్పి అప్పుడు నా భార్యతో ఒక భరోసా ఇచ్చాను. దేవుడు నన్ను బాగు చేయడం ప్రారంభించాడు, నిన్ను చచ్చిపోయేదాన్ని బతికించాడు, మన ఇంట్లో ఆల్రెడీ కార్యాలు చేయడం ప్రారంభించాడు, జైల్లో ఉండి ప్రార్థన చేస్తేనే నువ్వు బతికావు, అసలు బయటకు వస్తే ఇంకెంత బాగుంటుందిలే, దేవుడు విడిపిస్తాడు, ఈరోజు మొదలుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, ఉన్నాయన్నీ పక్కన పెట్టేసే దేవుని దగ్గరికి వెళ్ళని చెప్తే ఆ రోజు నుంచి నా భార్య మందిరానికి వెళ్ళడం ప్రారంభించింది. హల్లెలూయా. నా భార్య బిడ్డలు మందిరానికి వెళ్ళి చక్కగా ప్రభువుని తెలుసుకుంటూ మొదలు పెట్టారు. నేను జైల్లో ఇంకా ఉజ్జీవంగా సంతోషంగా ప్రభువులో గడుపుతూ ఉంటే ఒకరోజు క్రిస్మస్ ఆరాధన జరిగితే ఆ క్రిస్మస్ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడాను. ఆ రోజు డాక్టర్ అమ్మగారు ముఖ్య అతిథిగా వచ్చి విన్నారు. విన్న తర్వాత ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో చూసి, ఒరే నువ్వు మొన్న పాట పాడినవాడు కదా, నీ ఆరోగ్యం బాగుందా అని అడిగారు. బాగానుందమ్మా అంటే, అప్పుడు ఆవిడ అంది, నీలాంటి వాడు బతికితే 100 మంది బతికిస్తాడరా, నువ్వు చచ్చిపోకూడదు, నిన్ను మంచి వైద్యం కోసం నేను కాకినాడ రాస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పి నన్ను కాకినాడ హాస్పిటల్కి పంపించారు. సరే, ఎస్కార్ట్ వచ్చి తీసుకుని వెళ్ళారు, ఆమె కూడా కొంత హెల్ప్ చేశారు, ఖైదీలు కూడా కొంత హెల్ప్ చేశారు, ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళాను. కాకినాడ వెళ్ళి కాకినాడ హాస్పిటల్లో 22 రోజులు ఉన్నాను. 22 రోజుల్లో ఒక గదిలో పెట్టారు నన్ను, అది ఖైదీలకి ప్రత్యేకమైన గది, అందులో లైటు ఫ్యాన్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. బైబిల్ ఒకటే నా దగ్గర ఉంది, చదువుకునే అవకాశం కూడా లేదు, తినే ఛాన్స్ లేక బాధపడ్డాను. అక్కడ పెడతారు కానీ నాకు తెచ్చిచ్చేవారు ఎవరు లేక ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు అక్కడ ఒక సహోదరి, ఒక సిస్టర్ నర్సుని ఏర్పాటు చేశాడు నా కోసం. ఆమె వచ్చి, ఆమె ఎప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది, విషయాలన్నీ కనుక్కుంది, చెప్పాను మొత్తం అన్నీ. ఇక ఆ తర్వాత సహోదరి, అన్నా నేనున్నా నువ్వేం భయపడకని చెప్పి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న నాకు
ఇంటి దగ్గర నుంచి 18 రోజులు భోజనాన్ని పట్టుకొచ్చి ఏమీ తెలియకపోన నన్ను ఆకలితో అలమటిస్తున్న నాకు భోజనం పెట్టి బ్రతికించింది. హల్లెలూయా. 22 రోజులు అదే హాస్పిటల్ అదే గదిలో ఉన్నాను. యూరిన్కి వెళ్ళడానికి ఒక డబ్బా పెడితే ఆ డబ్బాలోనే యూరిన్ పోసుకుంటూ చాలా నరకయాతను అనుభవించాను. అయితే ఆ సహోదరి చక్కగా డాక్టర్ని తీసుకొచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేయించింది. బాగుపడి తిరిగి నేను జైలుకి బయలుదేరిపోయాను. ప్రార్థన చేసి పంపించింది నన్ను. నేను లోపలికి వచ్చేసి లోనకు వచ్చేసాను. తర్వాత అందరూ ఉపాస కూటాల్లో ఉంటే నేను కూడా ఉంటాను ఉపాసాలకి అని పాస్టర్ గారిని అడిగితే, వద్దురా నువ్వు బలహీనుడు కదంటే, అయ్యా బతిమిలాడాను, సరే నా పేరిస్తే నేను కూడా ఉపాసాలు ఉండడం ప్రారంభించాను. 6 రోజులు జరిగింది. 7వ రోజు ఆ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈలోపు మా కేసు జిల్లా కోర్టు నుంచి హైకోర్టులో జడ్జిమెంట్కి రెడీగా ఉంది. అప్పటికి 5 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయింది మాకు. 2005 నుండి 2011 ఫిబ్రవరి 28వ తారీఖు ఆ రోజు మరి హైదరాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. ఆ జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభువుని అడిగానయ్యా, నేను దుర్మార్గుణ్ణే, చిన్న దొంగని, ఇంటిలో దోచుకున్న వాడిని, కుటుంబాన్ని ఏడిపించిన వాడిని, సమాజంలో చీడ పురుగునయ్యా, నీకు ఇష్టమైతే విడిపించాను, కుష్ఠరోగి అడిగినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే, ఆ రోజు ఉదయకాలం ఆర్గ్యుమెంట్ అయ్యిందట. మధ్యాహ్నం జడ్జిమెంట్ 3:30 ఆ టైంలో ఒక మంచి శుభవార్త హైకోర్టు నుంచి వచ్చింది. అదేంటంటే పలానా కేసులో ఉన్నవారి ఖైదీల్లో 4లో 3 హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షించి వారి కేసు కొట్టివేయబడింది అని ఒక అద్భుతమైన తీర్పును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెంటనే ఆ వార్త తెలియగానే నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. నాతో అప్పటి వరకు మాట్లాడిన అన్నయ్యలు పరిగెట్టుకొచ్చి గుసగుసలాడుతుంటే ప్రార్థన ముగించుకుని లేచాను. ఏమైందంటే కేసు కొట్టేశారు మంది, ఎంతమంది కన్నా తెలియదు అన్నారు. ఈలోపు సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మీ కేసు 4లో 3 కేసు కొట్టారు అని అంటే, ఇప్పుడు నేను అనుకున్నాను నేనే కదా హంతకుణ్ణి, నేనే కదా చంపినోడిని, నాకు పడుంటుందిలే, పోన్లే అన్నయ్య వాళ్ళు అక్కన్న విడుదల పొందితే కుటుంబం అన్న ఆదరించబడద్దు కదా అని సంతోషపడ్డాను. కానీ ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు కూడా కేసులోంచి కొట్టివేయబడ్డావు, మీ అన్నదమ్ములు 3 కేసు కొట్టేశారు కానీ మీ అక్కకు మాత్రం కేసు కొట్టలేదు, ఆమె లైఫ్ పోయి 10 ఇచ్చారు అని చెప్పాడు. అదేంటన్నా అలా జరగకూడదు కదా అని అంటే, మరి అట్లా జరిగిందయ్యా, మీ అక్క మరణ వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో, జిల్లా కోర్టులో, మీ 3 తప్పించాలన్న ఉద్దేశంతో ఆమె నేనే చంపానని జడ్జి గారి ముందు నోటుతో చెప్పడాన్ని బట్టి ఆమెకి శిక్ష పడింది, కానీ లైఫ్ పోయింది, 10 సంవత్సరాలు ఇచ్చారు ఆమెకి అని చెప్తే నేను బాధపడ్డాను కానీ తర్వాత సంతోషించాను. ఇక అక్కడి నుంచి కేసు కొట్టివేయబడింది. ఈ కేసు కొట్టివేయబడ్డానికి చాలా అద్భుతమైన కార్యం దేవుడు మెడలు చేశాడు. అదే రోజు మాకు తర్వాత మేము పెట్టుకున్న లాయర్ చెప్పిన మాట ఏంటంటే, అసలు మీ కేసు పోదు కానీ మీ కేసు పోయింది. ఆ రోజు నిజంగా జడ్జి గారి ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. లైవ్లో ఉంది కాబట్టి నేను కొన్ని చెప్పట్లేదు. ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరగడాన్ని బట్టి నిజంగా ఈరోజు మీరు బయటకు వచ్చారయ్యా, లేకపోతే మీ వల్ల కాదు, మీరు వచ్చేది లేదు. సో నేను ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మీరు బయటకు రాలా, మీరెవరు నమ్ముకున్నాడో ఆయన వల్లే బయటకు వచ్చారు అన్నాడు. హల్లెలూయా. ఆ లాయర్ చెప్పాక నేను ప్రభువును స్తుతించాను. ఇక అక్కడి నుంచి విడుదల పొంది బయటకు వచ్చేసాం. అన్నదమ్ములు 3 బయటకు వచ్చాక దేవుని సేవ చేయాలనుకున్నాను, కానీ కొన్ని దినాలు కుటుంబ పరిస్థితులు నన్ను భారం చేశాయి. కష్టపడి ఒక పెయింటర్గా మారి 2011 నుంచి 2016 పనిచేసుకుంటూ కుటుంబాన్ని పెంచుకుంటూ 3 రోజులు పనిచేసేవాడిని. 3 రోజులు ఇలాంటి సభలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని విని ఇలాంటి ప్లాట్ఫారాల మీద పడుకొని దేవుని బహు దగ్గరగా చేసుకుంటూ వెళ్ళా. 2016 నేను జైల్లో ఉండగా నా బిడ్డలు హాస్టల్లో బతికారు. తిండి లేక అల్లాడిపోయారు. 1వ తరగతి నుంచి హాస్టల్, ఎందుకంటే స్కూల్లో మా గ్రామస్తులు వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో వేత్త కుదరదు, అంతకులు పిల్లలు అంటే, అప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోకపోతే వాళ్ళని హాస్టల్లో పడేశారు.
పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి తడు బట్టలు ఉతుక్కోవడం తెలియదు, శుభ్రం చేసుకోవడం తెలియని రోజుల నుంచి హాస్టల్లో బతికారు. అలాగే బతికిన వాళ్ళు నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చి చక్కగా కాలేజీలో స్కూల్లో చదివించాను, ఇంగ్లీష్ నేర్పించాను, మంచిగా చదివించుకుంటూ అలాగే 8 రూపాయలు బిడ్డలు ఖర్చు పెడితే 2 రూపాయలతోనే తిని ఆ గంజినీళ్ళు తాగుతూనే ప్రభువుని గణపరుచుకుంటూ వచ్చాను. పిల్లరా 2016 తర్వాత దేవుడు నా ఇళ్ళ గొప్ప కృప చూపి నన్ను సేవకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. 2016 నుంచి నేను సేవ చేస్తున్నాను. నా బిడ్డ ఫస్ట్ 1 నుంచి 10 వరకు తెలుగు మీడియమే, కానీ ఇంటర్మీడియట్ కాడినుంచి చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. మంచిగా దేవుడు ముందుకు నడిపించాడు. ఈరోజు ఒక ఇంజనీర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తూ దేవునికి మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పెంటలాంటి బ్రతుకుని దేవుడు తీసుకొచ్చి అందరం ఎక్కించే పరిస్థితి చేశాడు. ఇలాగ ఎన్నో కార్యాలను ఎళ్ళ చేశాడు. ఒక భయంకరమైన జీవితంలో జీవిస్తున్న నా బ్రతుకుని ఒక సాక్షిగా నిలవబెట్టాడు. ఒక 2 పరిచర్యలు ఇచ్చాడు, సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. చిన్న కొడుకు కూడా పరిచర్యకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, దేవుడు ఎలాంటి వారినైనా విడిపిస్తాడు. హల్లెలూయా. దోషులను నిర్దోషులుగా చేయగలడైనా, నేను దోషిగా దోషారోపణ చేయబడిని బ్రతుకుని ఈరోజు నిర్దోషిగా మార్చి మీ మధ్యలో నిలవబెట్టాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు కానీ టైం లేదు, 22:30 నిర్దోషి కాని వానినైనా నేను విడిపిస్తాను, అతడు తన చేతుల శుద్ధి వలన విడిపించబడతాడు అని. నేను దోషినై దోషారోపణ చేయబడి సంకెళ్లతో పట్టబడి ఆ 4 గోడల మధ్యలో నలిగిపోతున్న దోషినయ్యాను. సమాజం అంతా కూడా నన్ను దోషిగా ముద్రించింది. ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా హంతకుడని, దోషి అని, దుర్మార్గుడని పట్టి బంధించి నన్ను యావజ్జీవ కారాగార శిక్షకు అప్పజెప్పబడ్డాయి. లోకమంతా ఒకవైపునుంది, నా దేవుడు నా వైపునున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అటు ఉన్న నా పక్క నా పక్షాన నా దేవుడు ఉండి నువ్వు దోషివి కాదు నిర్దోషివని నా జీవితమును మార్చాడు. నా ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టబట్టి ఈరోజు నిర్దోషిగా ఒక సాక్షిగా ఒక దైవజనుడిగా మీ మధ్యలో నిలవబడ్డా. ప్రియులారా, ప్రి కుటుంబాలారా, మీ అందరికీ ఒక మాట, నేను చేసిన పాపం నన్ను హంతకుడిగా మార్చింది. సో నేను తాగిన మందు ఒక పేదవాణ్ణి చేసింది, నేను తాగిన మద్యం ఒక దొంగను చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక బెగ్గరను చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక హంతకుణ్ణి చేసింది నన్ను, నేను తాగిన మద్యం నన్ను కటకటాల పాలు చేసింది, నేను తాగిన మందు ప్రజల్ని అవహేళన చేసేదిగా చేసింది, చివరికి నా జీవితాన్ని ఒక పురుగులాగా చేసింది, నేను తాగిన మద్యం చావు బతుకుల వరకు తీసుకుని పోయింది, ఈ చెడు వ్యసనాలు నా జీవితాన్ని కాల్చి చంపాయి, కానీ యేసుక్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధుడిగా మార్చింది. హల్లెలూయా. పాపముతో అపరాధముతో పట్టబడి సమాజంలో ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పట్టుకుని ఏడుస్తున్న నా బ్రతుకులోనికి నా ప్రభు వచ్చి నా బ్రతుకును మార్చాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేను విడుదల పొంది బయటికి వెళ్ళాక శత్రువులతో సమాధాన పడడానికి ప్రయత్నం చేశాను, ఎన్నో సందర్భాలు కుదరలేదు. అయితే వారి వల్ల నాకు ముప్పు పొంచి ఉందని చాలా బాధపడ్డాను. సో వారు కూడా నా మీద చాలా కోపంగా ఉండేవారు. అయితే వారి వల్ల నాకు భయం ఉండేది. అయినా ప్రభువును ఒకటాడు, కానీ అయ్యా బ్రతికించావు కదా, నేను చచ్చిపోయినా పరలోకం వస్తానని భయం లేదు, ఎదురు తిరిగి మాత్రం వాళ్ళు ఏమి అననయ్యా అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నా, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతం, ఏ వ్యక్తుల ద్వారాగైతే నాకు ప్రమాదం వాటిల్లుతుందని నేను భయపడ్డానో అదే వ్యక్తిని ఈరోజు దైవజనుడిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి ద్వారాగైతే నాకు కాస్త ప్రాణాపాయం ఉంటుందో అని భయపడ్డానో ఆ వ్యక్తిని దైవజనుడిగా దేవుడు మారిస్తే ప్రభువును స్తుతించాను, నేను ఘనపరిచాను, అయ్యా ఎంత గొప్ప దేవుడు,
అని స్తుతించాం. దేవుని కృపలు ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల క్రితం, ఒక 5-6 నెలలు అవ్వచ్చు, ఆ వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద కూర్చుని ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. అదే వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద నిలవబడి ఆ బిడ్డ ఆరాధించాడు, నేను ప్రభువుని వాక్యం చెప్పాను, ప్రభు ఎంత మహిమపరచబడ్డాడు, నా దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ఈరోజు కన్నులారా భాగ్యాన్ని చూసిన వ్యక్తిగా మీ మధ్యలో నేను ప్రకటిస్తున్నాను. సమాజంలో చీడపురుగుగా, అంతకుడిగా, దుర్మార్గుడిగా, పాపిగా, ఎవరూ ప్రేమించలేని వ్యక్తిగా బ్రతికిన నాకు నా యేసయ్య దగ్గరే నా బ్రతుకును మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మధ్యలో మీకు భోజనాన్ని సిద్ధపరుస్తానన్న నా దేవుడు అలాగే సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే కొట్టబడ్డానో, ఎక్కడైతే గెంటివేయబడ్డానో, ఎక్కడైతే శిక్షించబడ్డానో, ఎక్కడైతే నలగొట్టబడ్డానో, అక్కడే ఘనతనిచ్చాడు నా ప్రభువు నాకు. హల్లెలూయా. ఆ ప్రజల మధ్యలో నిలబడే అవకాశం ఇచ్చాడు, వారితో ఉండే కృపనిచ్చాడు. ఇలాంటి వేదికలు కొన్ని 100 చోట్లకు తీసుకుని వెళ్ళి ఆయన బిడ్డగా ప్రకటించుకునే అవకాశం ఇచ్చాడు. ఇంకేం కావాలి నా బ్రతుకి? ఎంతోమంది జీవితాలను మార్చడానికి ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. మీ అందరికీ ఒకటే, మీ బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అడుగుతున్నాను. దేవుడు చాలా గొప్పవాడు, జీవితాలను మార్చగలడు, బ్రతుకులను మార్చగలడు. హంతకులను, దొంగలను, దుర్మార్గులను, నరరూప రాక్షసులను కూడా ఆయన యొద్దకు వస్తే చేయి బట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నా సమయమైంది, నేను ముగిస్తున్నాను. నా గంగరాజు లాంటి, పెంట లాంటి బ్రతుకుని పాతిపెట్టి ఈరోజు జయరాజుగా, సేవకుడిగా, సాక్షిగా నిలవబెట్టాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టవద్దని, ఇలాంటి మంచి దేవుణ్ణి ఎవరు తృణీకరించొద్దని, పోగొట్టుకోవద్దని, అలాంటి దేవుని పక్షంగా మీరుండాలని, మీ పాపం ఎలాంటిదైనా, దుర్మార్గం ఎలాంటిదైనా, మీరందరూ దేవుని వైపు ఉండాలని. నేను బయటకు వచ్చాక 4 యవ్వనస్తులు, మా ఊరు వాళ్ళే, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నా సాక్ష్యాన్ని విని వాళ్ళు మారిపోయి ఈరోజు పరిచర్లో ఉన్నారు. వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుడు ఒక్కొక్కటిగా చేసుకొచ్చాడు, అలాంటి దేవుణ్ణి గణపరచడానికి కృపనిచ్చాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ

పుట్టినరోజు మనకెంతో ఆనందకరమైన రోజు. కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడంగాక దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

అలనాడు గృడ్యువాణి కేకలు విని ఆగి పిలచి చూపును ఇచ్చిన యేసయ్య ఈనాడు మన అందరినీ పిలుచుచున్నాడు. కావున చూచుచున్నాము అంటూ గృడ్యువారంగా ఉండక శారీరక ఆత్మీయ అంధత్వము నుండి విడుదల కొరకై అడుగుదామా ఆ జాలిగల యేసుని.

ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ మూడవ క్యాసెట్ వింటున్న వారిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ నామస్మరణలో ఉన్న శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీతో జీవించే జీవితం మాకు మాధుర్యం. నిన్ను ఏమని వర్ణించను? ఆనాడు కృపామయుడవై, మహోన్నతుడవై, ఈనాడు మా జీవితాలకు సర్వోన్నతుడవయ్యావు. నీ సన్నిధిలో నిత్యము మమ్ములను నిలిపి తేజోవాసుల స్వాస్థ్యమునకు మమ్ములను సిద్ధపరచమని కోరుచున్నాను తండ్రి. ఆమేన్.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఈ అధ్యాయము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. అతడు ఇస్రాయేలు ప్రజల లాంటి వాడని ఇది చూపిస్తుంది. అతడు ఇస్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు అతడు వారిలాగే ఉన్నాడు. అతని శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాడు. దేవుని గురించి ఫిలిస్తీన్లకు ఏమీ తెలియదు. సంసోను చనిపోయే రోజు వరకు నాజీరుగా ఉంటాడని దేవుడు చెప్పాడు. దేవుడు తన సేవకుణ్ణి విడిచిపెట్టింది కొద్ది కాలమే. ప్రభువుని మరలా వేడుకున్నాడు. ఒక స్త్రీ తన అందంతో అతన్ని ఆకర్షించిన తర్వాత ఇది కూడా జరిగింది. ఆమె కూడా అతని నుండి ఒక రహస్యాన్ని సంపాదించి అతని శత్రువులకు చెప్పింది. ఇక ఇందులోని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈరోజు మనం న్యాయాధిపతులు 16వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను నైతికంగా ఎంత భ్రష్టుడయ్యాడో, ఎంత నీచానికి దిగజారాడో చూడబోతాము. సంసోను స్థితిని సానుభూతితో అర్థం చేసుకోండి, వివరాలు వినండి. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతెను చూచి ఆమె వద్ద చేరాడు. సంసోను గాజాకు వచ్చాడని అక్కడి వారికి తెలిసినప్పుడు వారు మనుష్యులను మాటుపెట్టి రేపు తెల్లవారిన తరువాత అతణ్ణి చంపుదామనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రంతా పొంచి ఉన్నారు. సంసోను ఎందుకు వేశ్య వద్దకు వెళ్లాడు? తాను బాధ్యత గల న్యాయాధిపతి, దేవుడతణ్ణి నియమించాడు. అలాంటి వ్యక్తి వేశ్య పొందు కోసం వెళ్లవచ్చునా? నైతిక ప్రమాణాలు పాటించవలసి ఉండగా ఇంత నిర్లక్ష్యం అతనికి తగునా? గాజా పట్టణపు వారు సంసోనును అదను చూచి పట్టుకోవాలని పొంచి ఉన్నారు. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాడు. చూచారా సంసోను ఏమి చేశాడో? అర్ధరాత్రి నిద్రలేచాడు. పట్టణ ద్వారం మూయబడి ఉంది. ఆ పలాన ఆ ద్వారాన్ని, ద్వారబంధాన్ని, తలుపులను, కడ్డీలను ఊడబెరికాడు. వాటిని భుజం మీద మోశాడు. హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండమీదికి వాటిని మోసుకు వెళ్లాడు. ఆ కొండ ఇంచుమించు 65 కిలోమీటర్ల దూరాన ఉంది. ఎంత బలాఢ్యుడో చూడండి! ఒక్క పెట్టున ద్వారమంతటినీ ఊడబెరికాడు. ఇది పడుచుతనపు అల్లరి చేష్టగాక మరేమిటి? ఎందుకా పనిచేశాడు? ఇస్రాయేలును విమోచించటానికా? కాదు, తన స్వంత పని చూసుకోవడానికి. 4వ వచనంలో దెలీలా కనపడుతోంది. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఇది సంసోను కథ. సంసోను నైతికంగా దిగజారిపోయాడు. ఇది ఘోరమైన పతనం. అతడు ఆ స్త్రీని మోహించాడు. అతనిలో ఆ బలహీనత ఉన్నది. ఇది ప్రమాదవశాత్తు, అకస్మాత్తుగా జరిగినది కాదు. అతనిలో ఈ బలహీనత క్రమేణా ఎక్కువవుతూ వస్తున్నది. ఇటువంటి పాపాలు పెంచిన కొద్దీ పెరుగుతాయి, తుంచివేస్తే అంతటితో ఆగిపోతాయి. సంసోనుకు స్త్రీ వ్యామోహం మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడతడు దెలీలా అనే వేశ్యను మోహించాడు. పెళ్లి చేసుకోవడానికి కాదు, తన కామవాంఛ తీర్చుకోవటానికి. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో అన్నారు, నీవు అతణ్ణి లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఏలాగో అతణ్ణి గెలువవచ్చునో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణిచివేస్తాము. అప్పుడు మాలో ప్రతివాడు 1100 వెండి నాణ్యాలు నీకిస్తాము. దెలీలా సంసోనునడిగింది, నీ మహాబలం దేనిలో ఉన్నదో, నిన్ను దేనిచేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపు. సంసోనన్నాడు, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలే అవుతాను. దెలీలాకు సంసోను కంటే డబ్బు ముఖ్యం. ఫిలిస్తీ సర్దారులు ఏ విధంగానైనా సంసోనును తమ నిర్బంధంలోకి తీసుకోవడానికి ఉపాయాలు పన్నుతున్నారు. సంసోను ఆమెకు నిజం చెప్పటం లేదు. ఈ విధంగా ఆమెను సరదాగా ఏడిపిద్దామనుకున్నాడు. ఫిలిస్తీ సర్దారులు 7 నిరవంజు చువ్వలు తెచ్చారు. ఆమె వాటితో అతన్ని బంధించింది. మాటున ఉన్నవారు ఆమెతో అంతఃపురములో దిగి ఉన్నారు. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు. దయచేసి నాకు నిజం చెప్పు, నిన్ను దేనితో బంధించవచ్చు? సంసోను అన్నాడు, పేనిన తరువాత ఎవరూ వాడని కొత్త తాళ్లతో నన్ను బాగా బంధిస్తే నేను బలహీనుణ్ణై సామాన్య మనుషుల్లో ఒకని వలే అవుతాను. రెండోసారి కూడా సంసోను నిజం చెప్పలేదు. ఈసారి తాళ్లతో కట్టమన్నాడు. ఈసారి కూడా వాటిని నూలుపోగులాగా తెంచివేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధాలాడావు. ఇప్పుడైనా నిజం చెప్పు, నిన్ను దేనివలన బంధించవచ్చు? సంసోను అన్నాడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడలా సరి. అంతట ఆమె మేకులతో దానిని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు అన్నది. అప్పుడతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాడు. ప్రియ శ్రోతలు గమనించండి, సంసోను రానురాను బలహీనుడవుతున్నాడు. వేశ్యాలోలుడై ఆమెకు రహస్యం చెప్పేస్తున్నాడు. అప్పుడామె అన్నది, నాయందు నీకిష్టం లేదు, అలాంటప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్తావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో చెప్పావు కావు. ఆమె అనుదినము మాటల చేత అతణ్ణి బాధించి తొందర పెడుతున్నందున అతడు ప్రాణము విసికి సావుగోరి తన అభిప్రాయమంతా ఆమెకు తెలియజేశాడు. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తలమీదికి మంగలి కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అయిపోతాను. ఈసారి దెలీలా సంసోను మీదికి ఒత్తిడి తెచ్చింది. సంసోను అసలు సంగతి చెప్పేశాడు. తాను నాజీరైనట్లు బయలుపరిచాడు. పొడుగాటి వెంట్రుకలు నాజీరు వ్రతదీక్షకు గుర్తు. అతని బలం అతని వెంట్రుకలలో లేదు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినప్పుడు అతనికి శక్తి వచ్చింది. దెలీలా సంసోనును పిచ్చివాణ్ణి చేసి విడిచింది. 18వ వచనం, అతడు తన అభిప్రాయాలను తనకు తెలిపాడని దెలీలా ఎరిగి వర్తమానము పంపి ఆమె ఫిలిస్తీ సర్దారులను పిలిపించింది. ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతా నాకు తెలిపాడు అని చెప్పింది. ఫిలిస్తీయ సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడమ్మీద అతణ్ణి నిద్రపుచ్చి ఒక మనుష్యుణ్ణి పిలిపించి వానిచేత అతని తలమీది 7 జడలను క్షౌరం చేయించి అతణ్ణి బంధించడానికి మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలం తొలగిపోయింది. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి విడజిమ్ముకుంటాను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినట్లు అతనికి తెలియలేదు. సంసోను నిద్రించాడు. అప్పుడు అతని తల వెండ్రుకలను క్షౌరం చేశారు. 4వ సారి దెలీలా అరిచింది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. సంసోను గాఢనిద్ర నుండి లేచాడు. మునుపటిలాగే కట్లు తెంచుకుని వెళ్లగలను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినట్లు అతడెరుగడు. అతని బలం వెండ్రుకల్లో లేదు, దేవుని ఆత్మలో ఉంది. ప్రియశ్రోతలారా, ఈ రోజున మన బలం ఎక్కడ ఉంది? మతాచారాలలో లేదు, ధర్మశాస్త్రంలో లేదు. విశ్వాసి యొక్క బలము దేవుని ఆత్మయందే. సంసోను తన ప్రజలకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. వారిని ఫిలిస్తీయుల బారి నుండి విమోచించటానికి దేవుడతణ్ణి నియమించాడు. కాని అతడు శరీరానుసారి అయిన మనుష్యుడైపోయాడు. అతని జీవితం మీద ఈకాబోదు అని రాయబడి ఉన్నది, అనగా దేవుని మహిమ వెడలిపోయింది. సంసోను ఏ సైన్యమును నడిపించలేదు, ఏ యుద్ధంలోనూ జయం సాధించినవాడు కాడు. స్త్రీ వ్యామోహమే అతణ్ణి పూర్తిగా నాశనం చేసింది.

0: అతని కన్నులను ఊడదీసి గాజాకు అతణ్ణి తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతణ్ణి బంధించారు. అతడు బందీగృహంలో తిరగలి విసిరేవాడయ్యాడు. అయితే అతనికి క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెండ్రుకలు తిరిగి మొలవడానికి మొదలుపెట్టాయి. ఫిలిస్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించడానికి, పండగ ఆచరించడానికి కూడుకున్నారు. ప్రియశ్రోతలారా, సంసోను కథ విషాదాంతం. ఫిలిస్తీయులు సంసోనును బంధించి పట్టుకుపోయారు. అతని కన్నులు ఊడబెరికారు. అతడు గుడ్డివాడైపోయాడు. చెరసాలలో అతన్ని పశువులాగా చూచారు, పనిచేయించారు. కారాగృహంలో ఉండగా అతని వెండ్రుకలు పెరుగజొచ్చాయి. అతడు పశ్చాత్తప్తుడవుతున్నాడు. ఫిలిస్తీయులు తమ దేవత అయిన దాగోనును నిలువబెట్టి పండగ చేసుకుంటున్నారు. సంసోనును తమకు పట్టి ఇచ్చింది దాగోను దేవత అని వారు నమ్మారు. 25వ వచనం, జనులు సంసోనును చూచి అన్నారు, మన దేశమును పాడు చేసినవాడు, మనలో అనేకులను చంపినవాడు అయిన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకుంటూ తమ దేవతను స్తుతించారు. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు, మనం పరిహాసం చేయడానికి సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీగృహము నుండి పిలిపించారు. వారు అతణ్ణి చూచి గుడి స్తంభముల మధ్య అతణ్ణి నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో అన్నాడు, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడుమనిచ్చి విడువు, నేను వాటి మీద ఆనుకుంటాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉన్నది. ఫిలిస్తీయ సర్దారులందరూ అక్కడే ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తున్నారు. ఫిలిస్తీయులు తమ విజయానికి గర్విస్తూ పండగ చేసుకుంటూ సంసోనును చెరసాలలో నుండి దాగోను దేవాలయానికి రప్పించారు. సంసోనును ఎగతాళి పట్టిస్తున్నారు. సంసోను ఈ విధంగా చిత్రవధకు గురి అవుతూ ఉంటే అందరూ చూచి నవ్వుతున్నారు. 28వ వచనం, అప్పుడు సంసోను యెహోవాకు మొర్రపెట్టాడు, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనియ్యి. అప్పుడు సంసోను ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడిచేత ఒకదానిని ఎడమచేత పట్టుకొని అన్నాడు, నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక. సంసోను బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీద కూలిపడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ మంది. అప్పుడు అతని స్వదేశి జనులు, అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతణ్ణి మోసుకొని వచ్చి జొర్యాకు ఎష్టాయోలుకు మధ్య ఉన్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు. ప్రియశ్రోతలారా, సంసోను జీవితం ఘోర అపజయం. ఇస్రాయేలును విమోచించడానికి పూనుకున్నాడు కాని ఓడిపోయాడు. పాపమనే దుష్టశక్తితో చెర్లాటలాడాడు. చివరికి దేవుని ఆత్మ అతణ్ణి విడిచిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 3 వచనాలలో ఇతని జీవిత చరిత్ర అంతా సంగ్రహంగా చెప్పబడింది. 1, సంసోను విజయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం, దేవదూత మానోహు భార్యతో అన్నాడు, నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, అతని తలమీద మంగలి కత్తి వెయ్యకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడినవాడై ఉండి ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలును రక్షించ మొదలు పెడతాడు. నిజమే, రక్షించ మొదలు పెట్టాడు గాని కొనసాగించలేకపోయాడు. ఇక 2, సంసోను బలం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 25వ వచనం, యెహోవా ఆత్మ జొర్యాకు ఎష్టాయోలుకు మధ్య ఉన్న మహనెదానులో అతణ్ణి ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. ఇదే సంసోను శక్తి రహస్యం. 3 సంసోను అపజయం. న్యాయాధిపతులు 16:20. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ప్రియశ్రోతలారా, మీకొక మర్మము తెలియచేయగోరుతాము. యేసుక్రీస్తుకు సంసోనుకు కొన్ని విషయాలలో పోలికలున్నాయి. 1, ఇద్దరి పుట్టుకలు దేవదూత ప్రకటించిన వృత్తాంతాలే. 2, ఇద్దరూ తల్లిగర్భము నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారే. 3, ఇద్దరూ నాజీరులే. 4, ఇద్దరూ పరిశుద్ధాత్మచేత నడిపించబడిన వారే. 5, ఇద్దరూ తమ స్వకీయులచేత తిరస్కరించబడిన వారే. 6, ఇద్దరూ శత్రువుల చేతిలో చనిపోయిన వారే. అయితే వీరిద్దరి మధ్యన గొప్ప వ్యత్యాసాలున్నాయి. 1, సంసోను పాపంలో జీవించాడు, అయితే యేసుక్రీస్తు పాపరహితుడు. 2, సంసోను మరణ సమయంలో ప్రార్థించాడు, ఓ దేవా, వీరు నా 2 కండ్లు పెరికేశారు, వీరి మీద నా పగ తీర్చుకోనియ్యి. కాని యేసు శిలువ మీద చనిపోతూ ప్రార్థించాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. 3, మరణమందు సంసోను చేతులు కోపంతో చాచబడినవి, కాని యేసుక్రీస్తు శిలువ మీద నుండి ప్రేమతో చేతులు చాచాడు. 4, సంసోను చనిపోయాడు, గాని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు. ముగింపులో మా శ్రోతలకు కొన్ని హెచ్చరికలు చేయగోరుతాము. సంసోను గత జీవితం ఎలా ఉన్నా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దాగోను దేవాలయం కుప్పకూలిపోయింది. ఆ దేవతను పూజించిన వారు హతమైపోయారు. ఎన్ని బలహీనతలున్నా దేవుడు సంసోనును ఎంతో ప్రేమించాడు. సంసోను పశ్చాత్తప్తుడై ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు సంసోనును వాడుకున్నాడు. మా శ్రోతలు ఒక సంగతి గ్రహించాలి. పాపమనేది ఒక దుష్టశక్తి. అది ఎవరిలో ఉంటుందో వారు ప్రార్థన చెయ్యలేరు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే అట్టి ప్రార్థనలను దేవుడు తప్పక వింటాడు, తిరిగి తన సహవాసంలో చేర్చుకుంటాడు. ఎవరు ఆయన వైపునకు తిరుగుతారో దేవుడూ వారి వైపునకు తిరుగుతాడు. ఫిలిస్తీయుల ప్రధాన దేవత దాగోను. ఈ దేవత ధాన్యానికి, పంటలకు సంబంధించిన దేవత. ఈ దేవతకు నరబలులు చేస్తారు. దాగోను దేవాలయ మంటపాలలో వినోద కాలక్షేప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంటపం పైకి ఎక్కి చూస్తారు. కింద ఖైదీలను చిత్రవధ చేస్తుంటే చూచి ఆనందిస్తారు. ఫిలిస్తీయులు ఇస్రాయేలీయుల మీద అధికారం చలాయిస్తూ తమ దేవతే యెహోవా కంటే గొప్ప అనుకున్నారు. ఒకసారి యెహోవా మందసం దాగోను దేవత ముందు ఉంచబడినప్పుడు దాగోను దేవత కిందపడి పగిలి ముక్కచెక్కలైపోయింది. దేవుని శక్తి మానవ శక్తిని, పైశాచిక శక్తిని మించినదని మనం తెలుసుకోవాలి. సోదరీ సోదరులారా, సంసోను జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠాలు మరచిపోకూడదు. అయితే ముగింపులో ఒక ప్రత్యేక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికంటే, అన్నిటికంటే శ్రేష్ఠుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సంసోను కంటే శ్రేష్ఠుడు. ఆయన మన రక్షకుడు. ఈయనను నీవు వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? క్రీస్తునందు జీవిస్తున్నావా? తీర్మానము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపామయా దేవా, నేటి పాఠము ద్వారా మా శ్రోతలు పొందిన అనుభవాలు వారికి గొప్ప ఆశీర్వాదాలై ఇతరులను నీ వైపుకు ఆకర్షించడానికి సాధనములవుతాయని మేము నిరీక్షిస్తున్నాము. ఈ పాఠములోని ప్రతి సత్యమును మా శ్రోతల హృదయాల నిమిత్తమై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
1: ఫిలిస్తీయులు సంసోనును పట్టుకుని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. ఫిలిస్తీయులు సంసోనును పట్టుకుని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. 1, గాజా. 2, రామా. 3. తిమ్నాతు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఇంతవరకు మనము సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తూ వచ్చాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఎంతో స్పష్టంగా గమనించాం. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. సంసోను శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నట్టుగా చూశాం. దేవుడు సంసోనును ఎడబాశాడు, అది అతనికి తెలియకపోయింది. ఫిలిస్తీయులు తమ దేవుణ్ణి స్తుతించే ఒక గొప్ప భవనానికి ఎత్తైన స్తంభాలు ఆధారంగా ఉన్నాయి. సంసోను ఆ స్తంభాలను ముందుకు తోశాడు. భవనం మొత్తం కూలిపోయింది. అందులో ఉన్నవారు, పైకప్పుపై ఉన్నవారు, క్రింద ఉన్నవారు మరణించారు. వారితో పాటు సంసోను కూడా మరణించాడు. సంసోను దేవుడే వారిపై ప్రతీకారం జరిగించాడు. సంసోనుకు క్రీస్తుతో ఉన్న పోలికలను గమనించుకుందాం. క్రీస్తు పుట్టకముందే ఒక దేవదూత మరియకు ఆయన పుట్టుక గురించి చెప్పాడు. సంసోను విషయంలో కూడా ఇదే జరిగింది. సంసోను వలె క్రీస్తు తన ప్రజల శత్రువులను తన మరణం ద్వారా ఓడించాడు. సంసోను చేసిన దాని ద్వారా దేవుడు మనలను హెచ్చరించాడు. అయితే సంసోను కొన్ని తప్పులు చేసినప్పటికీ దేవుని ప్రణాళిక కొనసాగింది. సంసోను ద్వారా దేవుని ఆత్మ తన ప్రజలను విడిపించింది. విశ్వాసి బలం దేవుని ఆత్మయందే ఉన్నదని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 19, 20, 21 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఇందులో ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక పతనం నుండి నైతిక పతనానికి దారితీసిన పరిస్థితులను చూస్తాం. ఈ అధ్యాయాలలో వారి విషాద గాథతో ముడిపడి ఉన్న విషయాలను గమనిస్తాం. ఎఫ్రాయిము గోత్రము ఉన్న చోట లేవి గోత్రానికి చెందిన వ్యక్తి నివసించాడు. అతని ఉపపత్ని అతన్ని విడిచి మరొకంతో వ్యభిచరించి తన తండ్రి ఇంట నివసించింది. అయితే అతడు ఆమెను ఒప్పించి తన ఇంటికి తోడుకొని వచ్చే ప్రయత్నం చేశాడు. న్యాయాధిపతులు పాలించడం ప్రారంభించినప్పుడు ఆ తరువాత అన్య దేశాలు ఇస్రాయేలును నియంత్రించాయి. లేవీ గోత్రానికి చెందిన ఈ వ్యక్తి చేసిన దాని నుండి గిబియాలోని మనుషులు ఏమి చేశారో, ఎంతటి అవమానకరమైన పనిని తలపెట్టారో ఇందులో మనం చూడవచ్చు. వారు దేవుడు కోరుకున్నది చేయలేదు. ఈ సంఘటన ద్వారా జరిగిన పరిణామాలను నేటి పాఠంలో మనము చర్చించబోతున్నాం. ఇక సందేశాన్ని విందామా.
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయం. వినండి. ఆధ్యాత్మిక పతనం నైతిక పతనానికి దారితీస్తుంది. బెన్యామీను గోత్రంలో జరగకూడని అత్యాచారాలు జరిగాయి. జాతీయంగా ఇస్రాయేలీయులు ఎంతో నష్టపోయారు. 19, 20, 21 అధ్యాయాల్లో అంతా విషాదగాథే. ఒక లేవీయుడు ఎఫ్రాయిము మన్యప్రదేశంలో ఉత్తరాన నివసిస్తున్నాడు. అతడు యూదా బెత్లహేము నుండి ఒక స్త్రీని తనతో తెచ్చుకున్నాడు. ఆమె అతని ఉపపత్ని. ఈ విధంగా ఉపపత్నులను పెట్టుకోవడం దేవునికి సుతరాము ఇష్టం లేదు. అది అవినీతి. అసలైన భార్యకు ఉన్న మర్యాద ఘనత ఉపపత్నికి ఉండవు. ఈ లేవీయుడి ఉపపత్ని అతన్ని విడిచి మరొకరితో వ్యభిచరించి తన పుట్టింటికి బెత్లహేముకు వెళ్ళిపోయింది. అక్కడే 4 నెలలున్నది. తాను లేవీయుడై ఉండి ఉపపత్నిని తెచ్చుకొని కాపురం వెలగబెట్టాడు. ఆమె చెడు పని చేసి పుట్టింటికి పారిపోయింది. ఆమెను తిరిగి తెచ్చుకుందామని మామగారి దగ్గరికి వెళ్ళాడు. కొన్ని రోజులుండి తన ఉపపత్నిని తీసుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్నాడు. గిబియా వరకు వచ్చాడు. అది బెన్యామీనియుల పట్టణం. అప్పటికే పొద్దుగుంకింది. ఎక్కడ ఆ రాత్రి బస చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒక వృద్ధుడు ఈ లేవీయుడి దగ్గరికి వచ్చాడు. అతడు ఎఫ్రాయిము మన్యం నుండి వలస వచ్చినవాడు. మా ఇంటికి రా, ఆతిథ్యమిస్తాను అన్నాడా వృద్ధుడు. ఆ రాత్రి లేవీయుడు, అతని ఉపపత్ని, వృద్ధుని గృహంలో ఉన్నారు. ఆ ఊళ్ళో కొందరు పోకిరిగాండ్లు వచ్చి ఆ ఇంటి మీద పడ్డారు. 22వ వచనం, నీ ఇంటికి వచ్చిన మనిషిని బయటికి తీసుకురా, మాకు అతణ్ణి అప్పగించు అన్నారు. వీరు సొదొమ గొమొర్రా పాపానికి అలవాటు పడ్డ మనుషులు. వృద్ధుడు వారిని బ్రతిమలాడాడు. ఆ నీచమైన పని చెయ్యొద్దు అని వేడుకున్నాడు. అతనికి బదులు అతని ఉపపత్నిని మూక ఉమ్మడిగా కూడి ఆమెను చంపేశారు. లేవీయుడు ఆమె శవాన్ని 12 ముక్కలుగా తెగనరికి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ఖండాలను పంపాడు. 30వ వచనం, ఇంత నీచకార్యం ఎన్నడూ కనీ విని ఎరుగము అని అందరూ చెప్పుకున్నారు. వృద్ధుడు తన అతిథిని కాపాడడానికి అతని ఉపపత్నిని ఆ గుంపుకు అప్పగించడం మహాదారుణం. ఆ ముసలివాని కూతురు లేవీయుని ఉపపత్ని. వీరిద్దరూ పాడైపోయినా అతిథిని కాపాడాలి అని ఆ వృద్ధుడు ఇంత పని చేశాడు. వారిద్దరూ పిరికివారు. వచ్చిన పోకిరి మూకతో పోరాడే ధైర్యం లేక ఈ విధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిన వారయ్యారు. నైతిక ప్రమాణాలను ఎట్టి పరిస్థితిలోనూ భంగం చేయకూడదు. 29వ వచనం, ఈ వార్త దేశం నలువైపులకు ప్రసరించింది. తన ఉపపత్ని మరణానికి లేవీయుడే బాధ్యుడు. 1 సమూయేలు 11:7 సౌలు ఏం చేశాడు? కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతో సమూయేలుతో చేరనివాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేస్తాను అని వర్తమానం పంపాడు. ఈ ఉపపత్ని హత్య ఎలాంటిది? ఇది అసభ్యం, పాపం, నీచం. ఇప్పుడు మనం 20వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఇశ్రాయేలు జాతి కలవరంలో ఉంది. మతభ్రష్టత్వం, ఆ తరువాత నైతిక పతనం, దాని తరువాత రాజకీయ కలవరం. లేవీయుడు తన ఉపపత్నికి జరిగిందంతా మిస్పా సమావేశంలో అందరి ఎదట బహిరంగంగా సాక్ష్యమిచ్చాడు. గిబియాలో తనకు సంభవించిన ఘోరమైన విపత్తును వారందరికీ వివరించి చెప్పాడు. అప్పుడందరూ ఏకగ్రీవంగా అన్నారు, గిబియాకు తగిన శాస్తి చెయ్యాలి, మనమంతా ఏకీభవించి గిబియాను ముట్టడిద్దాము, వారికి బుద్ధి చెబుదాము, ఈ ఘోర కార్యానికి కారకులను మాకు అప్పగించమంటే వారు అందుకు ఒప్పుకోలేదు. బెన్యామీనీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయుల్లో 22,000 మందిని నేలకూల్చారు. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకుని మళ్లీ యుద్ధపంక్తిగా తీరి నిలిచారు. దేవుడు వారిని యుద్ధానికి ప్రోత్సహించి బలపరిచాడు. 2వ రోజున వారు బెన్యామీనీయులతో హోరాహోరీగా పోరాడారు. ఈసారి కూడా బెన్యామీనీయులు 18,000 మంది ఇశ్రాయేలీయులను నేలకూల్చారు. ఇశ్రాయేలీయులు బేతేలులో యెహోవా సన్నిధిలో సాయంకాలము వరకు ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు యెహోవా మందసము బేతేలులోనే ఉంది. ఫీనెహాసు మందసము ఎదుట నిలిచి ఉండగా ఇశ్రాయేలీయులు దేవుని వద్ద విచారణ చేశారు. రేపు నీ చేతికి వారిని అప్పగిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టారు. బెన్యామీనీయులైతే తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా తారసిల్లారు. ఘోర యుద్ధం జరిగింది. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతం చేయించాడు. బెన్యామీనీయులలో 25,100 మంది హతమయ్యారు. 36వ వచనం, బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని ఒప్పుకున్నారు. మాటుగాండ్లు త్వరపడి గిబియాలో చొరబడి పట్టణంలోని వారిని హతం చేశారు. పొగ గొప్ప మేఘంలాగా పైకి లేచింది. అది మాటుగాండ్ర సంకేతం. బెన్యామీనీయులు పారిపోతూ ఉంటే ఇశ్రాయేలీయులు వారిని తరిమికొట్టారు. బెన్యామీనీయులలో 25,000 మంది పరాక్రమవంతులు హతమయ్యారు. మరో విడత ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి వచ్చిపడి పట్టణాలన్నిటినీ హతం చేశారు. వాటిని అగ్నితో కాల్చివేశారు. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులపై కఠిన చర్య తీసుకున్నారు. బెన్యామీనీయులకు గొప్ప సైన్యం ఉన్నది. అయితే ఇశ్రాయేలీయులే గెలిచారు. బెన్యామీనీయులు చిట్ట చివరికి ఘోర పరాజయం చవిచూచారు. దేవుడు బెన్యామీనీయుల అవినీతిని ఈ విధంగా శిక్షించాడు. బెన్యామీను గోత్రం నైతికంగా హీనస్థితికి దిగజారిపోయింది. మీకు జ్ఞాపకముందా? యాకోబు కనిష్టపుత్రుడు బెన్యామీను. అతని కోసం యూదా తన ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. అయితే రానురాను బెన్యామీను గోత్రంలో అవినీతి, దుండగం, దౌర్జన్యం ఎక్కువైపోయాయి. రాజకీయంగా వారిలో అరాచకం చెలరేగింది. దేవాలయంలో ఆరాధన ప్రమాణాలు పడిపోయాయి. కుటుంబాల నైతిక ప్రమాణాలు అడుగంటిపోయాయి. చివరికి అంతా అరాచకమైపోయింది. న్యాయాధిపతుల గ్రంథం చిట్ట చివరికి వచ్చాము. 21వ అధ్యాయంతో ఈ గ్రంథం సమాప్తమవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం సంగతి మరోసారి చూడండి. ఈ ఘోర యుద్ధంలో బెన్యామీనీయులు అధిక సంఖ్యలో నశించారు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు, అతడు బెన్యామీను గోత్రికుడు. ఎస్తేరు రాణి బెన్యామీను గోత్రం నుండే వచ్చింది. అపొస్తలుడైన పౌలు కూడా ఈ గోత్రం నుంచే వచ్చాడు. ఈ అధ్యాయంలోని సంఘటనలు ఇంత దూరం రావలసినవి కాదు. గిబియాలోనే స్థానికంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే సరిపోయేది. తమ దుర్మార్గాన్ని సమర్థించుకోవడం కోసం యుద్ధం చేశారు. దానివలన ఎంతో జన నష్టం. చిన్న సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే అప్పటికప్పుడే పరిష్కరించాలి గాని వాటిని ఈ విధంగా పొడిగించకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చేయిజారిపోనివ్వకూడదు. ఈ అధ్యాయంలో మరో వాస్తవాన్ని గుర్తించండి. మొదటిసారి ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఇలాంటి సంఘటనే యెహోషువా కాలంలో హాయిలో జరిగింది. వీరు కూడా యెహోషువా పద్ధతినే అనుసరించారు. మాటుగాండ్రను పెట్టారు. అంత మాత్రాన జయం కలగదు. కాని వారి విజయ రహస్యం ఇదే, యెహోవా వారికి తోడై ఉన్నాడు. విజయం ఆయనే వాగ్దానం చేశాడు. 20వ అధ్యాయంలో యెహోవా మందసం పేర్కొనబడింది. ఇది నిబంధన మందసం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ మాత్రమే యెహోవా మందసం పేర్కొనబడడం విశేషం. బేతేలులో మందసం ఉంది. అక్కడ ప్రధాన యాజకుడు ఫీనెహాసు. భక్తి ప్రజలలో క్షీణించిన సూచన కనపడుతోంది. అందుకే దేవుడు వారిపై కఠిన చర్య తీసుకున్నాడు. శ్రోతలు, రండి 21వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. బెన్యామీను గోత్రం చాలా వరకు హతమైపోయింది. సంతాపం వెలిబుచ్చబడింది. జాతీయ భ్రష్టత్వం దేవుని దృష్టిలో ఎంతో హేయమైనదిగా పరిగణించబడింది. ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. పునాదులు పాడైపోతూ ఉంటే కొద్దిమంది నీతిమంతులు బాధపడుతూ ఉంటారు. నాటి నుండి నేటి వరకు లోక పరిస్థితులు రానురాను మరీ అధ్వాన్నమైపోతున్నాయి.

ఈ అధ్యాయంలోని వివరాలు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో ప్రమాణం చేసుకున్నారు, తమలో ఎవడు తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇవ్వకూడదు. ప్రజలు బేతేలుకు వచ్చి సాయంకాలం వరకు కూర్చున్నారు, బహుగా ఏడ్చారు, అన్నారు, యహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక్క గోత్రం లేదు, ఇది ఇశ్రాయేలుకు ఎందుకు సంభవించింది? మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠము నిర్మించి బలులర్పించారు, దేవుని యొద్ద విచారణ చేశారు. మిస్పాలో దేవుని పక్షమున రానివారు ఎవరు? అట్టివారికి మరణశిక్ష విధించాలి. బెన్యామీను గోత్రము కొట్టివేయబడినందున సంతాపం చెందారు, ఏవేవో ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అయితే ఇశ్రాయేలీయులు స్వతంత్రించి చేసిన పని దేవుని ఆమోదం పొందలేదు, ఇది వారి అనుభవం. దేవుని యొద్ద విచారణ చేయగా యాబేష్గిలాదు నుండి సేనలోకి ఎవడూ రాలేదని తేలింది. పరాక్రమశాలులైన 12,000 మందిని పంపించి యాబేష్గిలాదు వారినందరినీ హతం చెయ్యాలి. అక్కడి పురుషులను చంపి కన్యకలను మాత్రము తెచ్చారు. మరల బెన్యామీనీయులతో సంధి చేసుకుని వారి పురుషులకు ఈ కన్యలనిచ్చి పెళ్లి చేశారు. రిమ్మోను కొండగుహలో ఈ సంధి వడంబడిక జరిగింది. అయితే ఇంకా 200 మంది పురుషులు మిగిలారు, వారికి భార్యలు కావాలి. అప్పుడు వీరు జరిగిందానికి పశ్చాత్తాపం వెలిబుచ్చారు, తప్పు తమది కాదని యహోవా పేరు చెప్తున్నారు. 15వ వచనం, యహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపం కనిపించగా వారేమన్నారు? యహోవాయే ఈ లోపం కలుగజేశాడు, గనుక బెన్యామీనీయులందర్నీ చంపేస్తాము అంటున్నారు. ఇది ఇశ్రాయేలీయులు చేసిన తప్పు. ఈరోజున చాలామంది విశ్వాసులు తాము చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సైతాను చేసిన పనిని దేవుడే చేసినట్లు అపార్థం చేసుకుని దేవుణ్ణి నిందించే బలహీన విశ్వాసులు మన మధ్య లేకపోలేదు. యోబుకు ఆస్తి నష్టం, కుటుంబ నష్టం, ఆరోగ్య నష్టం కలిగించింది ఎవరు? సైతాను. యోహాను సువార్త 10:10 ప్రభు అన్నాడు, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయడానికి వస్తాడుగాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్యాను. 1 యోహాను 3:8 అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 21వ వచనం, భార్యల సమస్య ఇంకా తీరలేదు, సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించి ఉండడం చూచి ఇప్పుడు మనమేమి చెయ్యాలి అని ఆలోచించసాగారు. ఇశ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండా బెన్యామీనీయులలో తప్పించుకున్న వారికి స్వాస్థ్యము ఉండాలి అన్నారు. మరి ఈ తెలివి

తెప్పిస్తాయి. హెరోదు రాజు తానేదో శపథం చేశానని చెప్పి యోహానుకు శిరఛేదం చేసినట్లే ఉంది ఈ కథ. అది సరే, ఇప్పుడు భార్యల సమస్య ఎలా తీరాలి? 19వ వచనం, షిలోహులో ప్రతి ఏటా పండగ జరుగుతుంది, గనుక మీరు వెళ్లి ద్రాక్ష తోటలలో మాటున ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడడానికి బయలుదేరగా మీరు వచ్చి ప్రతివాడు ఒకదాన్ని పట్టుకుని బెన్యామీనియుల దేశానికి తీసుకువెళ్లాలి, దాన్ని పెళ్లాడాలి. ఇదెక్కడి పరిష్కారం? ఆ ప్రాంతపు స్త్రీలు అసభ్యంగా నాట్యం చేస్తారు. వారు నైతికంగా ఎంత దిగజారిపోయారో చూడండి. ఇస్రాయేలు పెద్దల సలహా ఎలాంటిది? మనుషులను ఇలా అపహరించడం ధర్మశాస్త్ర విరుద్ధమైన చర్య. ఇది గొప్ప నేరం. నాట్యమాడే ఈ స్త్రీలు ఎవరు? వీరు ఇస్రాయేలీయుల కుమార్తెలే. వారిని మాకిచ్చినట్లు ఇవ్వండి, మేము వారికిస్తాము. యుద్ధానికి ఫలితంగా ఈ సమస్య ఏర్పడింది, వారి మీద దయచూపండి అని ఆ స్త్రీల తల్లిదండ్రులకు ఏదో విధంగా నచ్చ చెబుతారట. బెన్యామీనీయులు నాట్యకత్తెలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నారు. వారికి మంచి స్వాస్థ్యములే దొరికాయి. బెన్యామీనీయులలో మిగిలిన వారు వీరే. సోదరీ సోదరులారా, ఇంతటితో న్యాయాధిపతుల గ్రంథం ముగిసింది. 25వ వచనం, ఆ దినములలో ఇస్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. వారికి రాజు లేడు, అంతా అరాచకం. ప్రజలు ధర్మశాస్త్ర విరుద్ధమైన ప్రవర్తనకు అలవాటు పడ్డారు. ఇదంతా ఏమిటి? ఇది ప్రకృతి సంబంధమైన మానవ సహజ లక్షణం. ఈ గ్రంథంలో దాపరికం లేకుండా ప్రతి ఒక్కరి బలహీనతను పరిశుద్ధాత్మ బయటపెట్టాడు. ఇటు వైఖరి జాతీయ జీవనం మీద పెద్ద మచ్చ. గమనించండి, ఇస్రాయేలీయులు అడుగడుగునా పొరపాట్లు చేస్తూనే వచ్చారు. ఉద్రేకంలో శపథాలు చేయడం, దానివల్ల కలిగే దుష్ఫలితాలను అనుభవించడము, ఏడవడము, ప్రభువు క్షమించడం, ఇది ఇస్రాయేలీయులకు అలవాటైపోయింది. బెన్యామీను గోత్రం అంతరించిపోకుండా నిలవాలంటే అక్కడి పురుషులకు భార్యలు కావాలి. యాబేష్ గిలాదు ఉదంతం ఈ వాస్తవాన్ని మనకు తేటగా చూపుతోంది. ఈ గోత్రాలు చేసిన నిర్వాకమిదే. వీరికి దేవుని ఆజ్ఞ కంటే తమ గోత్రికుల సాంప్రదాయాలే ముఖ్యం. అందుకే వారలా చెడిపోయారు. గతంలో తాము చేసిన తప్పులను సవరించుకోవటంతోనే సమయమంతా గడిచిపోయింది. వెనకటికి ఒక సామెత చెప్పుకునేవారు, అయ్యవారేం చేస్తున్నారు అంటే చేసిన తప్పులను సవరించుకుంటున్నారు అని. ఇస్రాయేలు గోత్రాల తంతు అలాగే ఉంది. రాజు లేనప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తానే రాజై కూర్చుంటాడు. దేవునితో నిమిత్తం లేకుండా స్వతంత్రించి తమకిష్టం వచ్చినట్లు చేస్తారు. తమ స్వంత అభిప్రాయాల చొప్పున తీర్మానాలు చేస్తారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? మన ఆలోచనలు, ఉద్దేశ్యాలు, అభిప్రాయాలు, కోరికలు అన్నీ ప్రభువుకు అప్పగించాలి. ఆయన చిత్తానికి లోబరచాలి. గిద్యోను, యఫ్తా, సంసోను మొదలైన వారు గొప్ప యుద్ధవీరులు. అయితే వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. నిజమైన ఆధ్యాత్మిక వీరులైతే ఇంటా బయట, ఉద్యోగంలో, సంఘంలో, సమాజంలో వీరులుగానే ప్రవర్తించాలి. దేవుని రాజ్య ప్రతినిధిగా ప్రతి ఒక్కడూ వ్యవహరించాలి. దేవుని రాజ్య వాస్తవాలను ప్రకటించాలి, ప్రదర్శించాలి, ప్రయోగించాలి. ఆధ్యాత్మిక యోధులకు దేవుడిచ్చే ఆయుధాలు ఏవి? ఉన్నతమైన నీతి ప్రమాణాలు, సత్యము, దేవుని యందలి అచంచల విశ్వాసము, దేవుని వాక్య అనుభవము. ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయేది ఎవరు? పరలోక మహిమైశ్వర్యాన్ని నిర్లక్ష్యం చేసి లౌకిక ఐహిక సుఖభోగాలను ఆశించేవారే ఓటమిని చవిచూస్తారు. ఈరోజున దేవునికి ఆధ్యాత్మిక యోధులు, వీరులు, శూరులు కావాలి. ప్రియశ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, న్యాయాధిపతుల గ్రంథంలో 16 అధ్యాయాలు శత్రువులతో ఇస్రాయేలీయులు చేసిన యుద్ధాలు వర్ణించబడ్డాయి. దేవుని సాయంతో

0: ఇస్రాయేలీయులు ఘన విజయాలు సాధించారు. దేవుడు న్యాయాధిపతులను వారికోసమే పంపాడు. ఈ న్యాయాధిపతులందరూ స్వాతంత్ర్య సమర యోధులు. అయితే చివరి 5 అధ్యాయాలలో ఇస్రాయేలీయులు తమకు తామే శత్రువులైపోయారు. అంతఃకలహాలే వారి క్షీణానికి కారణం. బయట శత్రువులు కాదు, వీరి అంతఃశత్రువులే అపజయానికి కారకులు. ఇస్రాయేలీయులు దారి తెన్ను కానరాని నైతికారణ్యంలో చిక్కుబడిపోయారు. శ్రోతలు, ఈ గ్రంథం ముగిసింది. చివరికి మిగిలిందేమిటి? ఇస్రాయేలీయులు తమ శత్రువుల వేషభాషలను అనుకరించసాగారు. మా శ్రోతలకు ఒక ముఖ్య ప్రశ్న. ప్రభువు యొక్క మహాకృపను బట్టి ఆయన యందు మీరు బలవంతులవుతున్నారా? యేసు ప్రభువు కోసం అందర్నీ ప్రేమించాలి, గాని ప్రభువును ప్రభువు కోసమే ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడైవుండునుగాక. ఆమేన్.
1: ఇశ్రాయేలీలు తమలో ఎవడునూ తన కుమార్తెను ఏ గోత్రము వారికి పెళ్లికి ఇయ్యకూడదని ప్రమాణం చేశారు. ఇశ్రాయేలీలు తమలో ఎవడునూ తమ కుమార్తెను ఏ గోత్రము వారికి పెళ్లికి ఇవ్వకూడదని ప్రమాణం చేశారు. 1 లేవి, 2 బెన్యామీను, 3 ఎఫ్రాయిము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము ఇస్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక పతనం నుండి నైతిక పతనానికి దారితీసిన పరిస్థితులను గమనించాం. వారి విషాద గాథతో ముడిపడి ఉన్న విషయాలను ఇందులో చూశాం. లేవీ గోత్రానికి చెందిన వ్యక్తి, అతని ఉపపత్ని విషయంలో జరిగిన విషయము ఎంతో హేయకరమైన విషయంగా ఉండింది. ఆ ప్రాంతంలోని కొంతమంది యవనస్తులు ఎంతటి అవమానకరమైన పనిని తలపెట్టారో మనం చూశాం. వారు దేవుడు కోరుకున్నది చేయలేదు. ఈ సంఘటన ద్వారా జరిగిన పరిణామాలు ఘోరమైనవిగా ఉన్నాయి. ఈ పాఠంలో సైనిక చర్యను గురించి వింటున్నాం. న్యాయాధిపతులు తీర్పు చెప్పే కాలంలో సాధారణంగా గిరిజనులు అంతగా ఏకం కాలేదు. ఇతర గోత్రాలు బెన్యామీను గోత్రానికి అధికారిక అభ్యర్థన చేశాయి. వారు ఆ గోత్రంలో ఈ తప్పు చేసిన వారిని తమకు అప్పగించాలని కోరారు. అందుకు ఆ గోత్రం నిరాకరించింది. అందుకు వారు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇస్రాయేలీలు తమ చర్యలను గురించి మళ్ళీ ఆలోచించారు. వారు పవిత్ర యుద్ధం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. ఆ దినాల్లో ఇస్రాయేలీలకు రాజు లేడు గనుక ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. అనగా అంతా అరాచకం, ప్రజల్లో విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చినట్లుగా చూశాం. దేవుని ఆజ్ఞలను తృణీకరించడం ద్వారా ఎంతో నష్టాన్ని వారు కొని తెచ్చుకున్నారు. వారు పాపం చేసిన ప్రతిసారి దేవుడు వారిని శత్రులకు అప్పగించడం, ఆ తర్వాత వారిని న్యాయాధిపతుల రూపంలో రక్షించడం జరిగింది. ప్రిలారా, నేటితో మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగించుకుంటున్నాం. ఈ గ్రంథము మీ జీవితాలకు ఆశీర్వాదకరమైన పాఠాలను నేర్పించిందని భావిస్తున్నాం. తిరిగి మరి యొక్క గ్రంథ ధ్యానాలతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పీ పత్రిక 2:9-11 కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత.

0: ఈరోజు ధ్యానాంశం నిమిత్తము సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న విషయాలు మీతో మాట్లాడాలని నేను కూడా కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అనే పేరు పెట్టెను. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈరోజున నా ప్రసంగం యొక్క టైటిల్ ఏంటి అంటే, నేను చెప్పాలనుకున్న ప్రసంగానికి ఒక మంచి టైటిల్ పెట్టాలని ఆశపడుతున్నాను. వైఫల్యం చెందిన చోటే విజయాన్నిచ్చే దేవుడు మన దేవుడు. ఎక్కడైతే పరాజయాన్ని రుచి చూచామో అక్కడే జయాన్ని ఇచ్చేవాడు మన దేవుడు అనే విషయాన్ని ఇప్పుడు మనం చదువుకునే ఈ వాక్య భాగం రుజువు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా చారిత్రక అంశాలు రాయబడ్డాయి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతూ ఉంటే చరిత్రలో దేవుడు తన ప్రజల పట్ల చేసిన గొప్ప గొప్ప కార్యాలు, వీరోచిత కార్యాలు, వారికి ఇచ్చిన జయ జీవితాల గురించిన వివరాలు బైబిల్లో రాయబడ్డాయి. వాటిని ఈరోజు మనం చదవడం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కోసం మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆయన ఎలాంటి కార్యాలు జరిగిస్తారో, ఈ సంఘటనలు చదవడం ద్వారా మనం కూడా స్ఫూర్తిని ప్రేరణ పొందుకోవచ్చు. సమూయేలు గ్రంథం ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథాల్లో సమూయేలు గ్రంథాన్ని మనం ఉంచవచ్చు. వాస్తవానికి హిబ్రూ బైబిల్లో సమూయేలు మొదటి రెండు గ్రంథాలను కలిపి సమూయేలు మొదటి గ్రంథం అని, రాజులు మొదటి రెండు గ్రంథాలు కలిపి సమూయేలు రెండవ గ్రంథం అని పిలుస్తూ ఉంటారు. అయితే మన సౌలభ్యం కోసం వాటిని 4 గ్రంథాలుగా విభజించి దేవుని సువార్తను మనకు చాలామంది దేవుని బిడ్డలు అందించారు. అయితే సమూయేలు చరిత్ర మనందరికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక మాదిరిని ఇస్తుంది. హన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో కనిపెట్టింది, ఒక చక్కని కుమారుడి కోసం అడిగింది. కానీ అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికంగా చేస్తాడని బైబిల్లో రాయబడింది. దేవుడు ఆ వాగ్దానాన్ని రుజువుపరుచుకుని సమూయేలును ఒక ప్రవక్తగా దేవుడు నియమించాడు. అతని చేతుల మీదుగా కొంతమంది రాజులు అభిషేకించబడ్డారు. గొప్ప గొప్ప కార్యాలు బైబిల్లో జరిగాయి. అందరం బట్టే సమూయేలు ఆ చరిత్ర అంతట్లో కూడా కీ పర్సన్గా ఉన్నాడు. కనుక ఈ గ్రంథానికి సమూయేలు పేరు పెట్టడం జరిగింది అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. సరే, ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలందరినీ పిలుస్తూ ఉన్నాడు, ఒక ప్రాంతానికి రమ్మన్నాడు. ఆ ప్రాంతం పేరు మిస్పా. అందరూ చెప్పండి, ఈ ప్రాంతం పేరేంటి? మిస్పా. ఇదేదో కొత్త రకం స్పా అనుకోకండి. ఎందుకోసం అండి, ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా స్పాలు పెరిగిపోతూ ఉన్నాయి. తలకి స్పా అంటున్నాడు, ఒంటికి స్పా అని రకరకాల స్పాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ స్పా కాదు ఇది, ఇది మిస్పా. మిస్పా అనేది ఒక ప్రాంతం, ఒక ప్లేస్ ఇది. ఈ ప్రాంతానికి ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిచారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని ఆలోచన చేస్తే, ఎగ్జాక్ట్లీ ఈ సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో సమూయేలు ఒక రాతి నిలబెట్టి దీనికి ఎబెనెజర్ అని పేరు పెడతాను అని, ఆ మిస్పా అనే ప్రాంతంలో ఎబెనెజర్ అనే రాతి నిలబెట్టిన ఆ ప్రాంతంలోనే ఒక 20 సంవత్సరాల క్రితం చరిత్ర వెనకకు లాగితే ఒక ఘోర ప్రభావం ఇస్రాయేల్కు సంభవించింది. ఒక మాటలో చెప్పాలంటే వారు ఎన్నడూ కోలుకోలేని దెబ్బ మిస్పాలో తగిలింది ఇస్రాయేల్ ప్రజలకి. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, మనం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి వస్తే, 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు 20 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అయితే 4వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ ఇస్రాయేల్ ప్రజలకు జరిగిన ప్రభావాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూద్దాం, చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఫిలిస్తీయులు ఇస్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా, వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. చెప్పండి, ఎంతమంది చనిపోయారంటే ఇస్రాయేలీలు? ఫిలిస్తీల్ అనబడే వారు ఇస్రాయేల్ మీద దండెత్తి వచ్చారు. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేసే, మిస్పా అనే స్థలంలోనే. ఈ ప్రాంతంలోనే ఘోర పరాభవం ఇస్రాయేల్కి వచ్చింది. ఓడిపోయారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు, పరుగులెత్తారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టేస్తే ఫిలిస్తీలు వారి మీద దాడి చేసినప్పుడు 4,000 మంది హతులైపోయారని బైబిల్లో రాయబడి. ఒకే ప్రాంతంలో 4,000 మంది చచ్చిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఫిలిస్తీన్లు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులు లాంటి వాళ్ళే. వారి టార్గెట్ ఎప్పుడు కూడా ఇస్రాయేల్ ప్రజల మీద ఉంటూ ఉండే. ఆనాడు అబ్రహాము కాలము నుండే ఫిలిస్తీన్లు ఇస్రాయేల్తో దెబ్బలాటలు పెట్టుకున్నట్టుగా, కాన్ఫ్లిక్ట్ వారికి ఉన్నట్టుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ఫిలిస్తీన్లు వీరి ఆరంభాన్ని ఆది కాండం 10వ అధ్యాయంలో మనం చూడగలం. షేము, హాము, యాపేతు అనబడే
1: నోవహు కుమారులు ముగ్గురికి 70 జాతులు వారి గర్భాల నుంచి వచ్చారు. 70 దేశాలు అంటే దాదాపుగా ఆదికాండం 10వ అధ్యాయం ప్రారంభంలోనే 70 జనాంగాలు నోవహు కడుపు నుండి పుట్టినట్టుగా బైబిల్ ఆధారాలు ఉన్నాయి. వాటిలో వారిలో ఫిలిస్తీన్లు కూడా ఒకరు. అయితే వీరు దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి, నిజమైన దేవుణ్ణి గుర్తించాల్సింది పోయి, దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి, వ్యర్థమైన వాటిని తమ చేతులతో కల్పించుకుని దేవునికి దూరం అయిపోయారు. వచ్చిన వారందరూ ఒకే గర్భము నుండి, ఒకే ప్రాంతము నుండి, దైవికమైన విలువల్లోంచి వచ్చిన వారే. కానీ ఆ తర్వాత దినాలు గడిచేసరికి వారు దేవునికి దూరమై భయంకర వ్యక్తులుగా మారిపోవడం మాత్రం కాకుండా దేవుని సేవించే వారికి శత్రువులుగా కూడా వారు మార్చబడ్డారు. వాస్తవానికి బైబిల్ గమనిస్తే సమూయేలు కాలంలో, అంటే న్యాయాధిపతుల కాలంలోనే, సంసోను, సమూయేలు ఇలాంటి వారి కాలంలోనే ఫిలిస్తీన్లు మరీ ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజల మీదకి దాడి చేస్తుండేవారు. అందును బట్టే సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం కూడా అదే, ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడాలని బలిష్ఠుడైన సంసోను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయా సందర్భాల్లో దేవుడు సంసోనును వాడుకున్నాడు. ఈ ఫిలిస్తీన్లు అనబడేవారు ప్రియులరా సీ పీపుల్ అని పిలుస్తారు. అంటే సముద్ర తీరంలో నివసించేవారు వాళ్ళందరూ కూడా. సముద్ర తీరాన నివసిస్తూ వారు ఏం చేశారంటే వారి టెరిటరీస్, వారి బౌండరీస్ అన్నీ కూడా వ్యాప్తి చేయడానికి అలా లోపలికి ఒక్కొక్క ప్రాంతం మీదకి వస్తూ ఉండేవారు. ఇస్రాయేల్ దేశంలో చాలా ప్రాంతాలు వారి చేతుల్లో పెట్టుకోవాలని ఆశపడ్డారు. ఫిలిస్తీన్లు మొత్తం 5 ప్రాంతాల్లో తమ యొక్క ఆ నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేవారు. బైబిల్లో ఆ పేర్లన్నీ రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే ఫిలిస్తీన్లు 5 పట్టణాల్లో నివసించేవారని బైబిల్లో ఉంది. గాజా, ఆష్కలోన్, అష్టోదు, గాదు, ఎక్రోను, మొత్తం 5 ప్రాంతాల్లో ఫిలిస్తీన్లు నివాసం చేసుకుని 3 దేవతలను వారు ఆరాధన చేసేవారు. ఫిలిస్తీన్లు ఆరాధించే దేవతలు 3. వారి యొక్క విధానాలన్నీ కూడా బైబిల్లో మనం చూడగలం. అష్టారోతు, దాగోను, బయల్జిబూబు అనే 3 దేవతల్ని వారు ఆరాధన చేస్తూ దేవుని ప్రజలకు విరుద్ధంగా వారు ముందుకు సాగిపోతుండేవారు. బైబిల్ గ్రంథం వారిని విగ్రహారాధికులని, దేవుణ్ణి కాక తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించేవారని. అంతమాత్రం కాకుండా ఫిలిస్తీన్లు బహుభయంకరమైన త్రాగుబోతులు, మద్యపానాసక్తులు, దేవర్ డ్రంకర్డ్స్. ఎంత భయంకరంగా త్రాగేవారంటే వారు ఏదైనా విందు చేస్తే 7 రోజులు చేసేవారట. ఆ 7 రోజులు కూడా తాగడమే. సంసోను కాలంలో కూడా 7 రోజులు విందు జరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ 7 రోజులు త్రాగేవాడు త్రాగడం, తినేవాడు తినడం, భయంకర పాపాలు చేసేవాడు చేయడం. ఇలాంటి దైవిక విలువలు లేని జనాంగం, దేవుణ్ణి ఆరాధించిన జనాంగం, ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేలు ప్రజలకు అడుగడుగున ఇబ్బందిని, కష్టాన్ని కలుగు చేసిన ఫిలిస్తీన్లు సమూయేలు కాలంలో మరలా ఇస్రాయేల్ మీదకి వచ్చారు. నేను ఒక మాట చెబుతాను, జీవితం అనేది పోరాటం. ప్రతిరోజు ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూనే ఉంటాను. లైఫ్ ఈజ్ అ బ్యాటిల్, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనందరం కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక పోరాటం విశ్వాసీ జీవితంలో జరుగుతూ ఉంది. అన్యులైన వారు, దేవుని ఎరుగని వారు, దేవుని ఎరుగని అవిశ్వాసులు వారి సాంప్రదాయాల్లో, వారి వ్యవహారాల్లో, వారి కార్యకలాపాలలో మనల్ని పాలు పంచుకోవాలని ఆహ్వానించిన ప్రతిసారి మనం యుద్ధ భూమిలోనే ఉన్నాం. పోరాటం జరుగుతుంది. కొన్నిసార్లు మోమాటానికి గురై చాలామంది ఓటమి పాలవుతున్నారు, శత్రువుల చేతికి దొరికేస్తున్నారు. అపవాది, దురాత్మ శక్తులు, లోకము మనల్ని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సందర్భంలో ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతికి చిక్కితే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, వరుసగా 4,000 మందిని హతమార్చారట ఫిలిస్తీన్లు. దెర్ వాజ్ ఎ టెరిబుల్ సిచ్యువేషన్ అట్ మిస్పా. మిస్పా అనే ప్రాంతంలో కన్నీటి లోయలు ఉన్నాయి. మిస్పా అనే ప్రాంతంలో దేవుని ప్రజల సమాధులు కట్టబడ్డాయి. మిస్పా అనే ప్రాంతంలో దుఃఖం ఉంది, వేదన ఉంది, ప్రభావంతో, అవమానంతో ఇస్రాయేళ్లు తలదించుకుని పరుగులెత్తి పారిపోయారు మిస్పా అనే ప్రాంతంలో. ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేల్కి ఇష్టం కాని ప్రాంతం అంటే ఏదైనా ఉంటే, ఇస్రాయేల్లో ఇష్టపడని ప్రాంతం అంటూ ఉంటే అది మిస్పానే. కారణం, 4,000 మంది ప్రజలు అక్కడ శత్రువుల చేతికి దొరికేశారు. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ ఒక చోటకు వచ్చారు. ఎందుకు మన ఓటం పాలయం, ఎందుకు మనలో ఓటమి వచ్చింది ఆలోచించేద్దామని అందరూ ఆలోచన చేసి, దేవుని మందసం మన దగ్గర లేదు కదా, అందును బట్టే మనకు ఓటం వచ్చిందని చెప్పి వారందరూ దేవుని మందసాన్ని తెప్పించారు. తెప్పించి వాళ్ళ పాలనలో బిగ్గరగా కేకలు వేశారు, అరిచారు. దేవుని మందసం వచ్చేసింది ఇక విజయం మందే, దేవుని మందసం వచ్చేసింది ఇక విజయం మనదే అని వారు గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు ఫిలిస్తీన్ల పాళెం వరకు వినబడ్డాయట, ఫిలిస్తీన్ దేశం వరకు వినబడ్డాయట. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఈ కేకలన్నీ వింటే ఏంటి రా వాళ్ళందరూ అరుస్తున్నారు, ఇస్రాయేళ్ళందరూ చావు దెబ్బ తీసాం కదా వాళ్ళని, అయినా ఇంకా అరుస్తున్నారేంటి, ఆర్భాటం చేస్తున్నారు ఏంటి సంగతి అని చూశారు. చూస్తూ ఉంటే దేవుని మందసం వారు పట్టుకెళ్లారట. అందును బట్టి ఆ మందసాన్ని వా బట్టి వారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, కేకలేస్తున్నారు, విజయం వచ్చేసింది అనుకుంటున్నారు. అనగానే మరలా ఫిలిస్తీన్ ఇస్రాయల్ మీద దాడి చేశారు. ఈ ఆర్భాటం ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు, ఈ ఆర్భాటం ఎక్కువ కాలం వారిలో ఉండడానికి వీల్లేదని ఫిలిస్తీన్లు దాడి చేసి ఈసారి ఎంతమందిని చంపారంటే, చాలా విచారకరం ప్రియులారా, ఆ తర్వాత జరిగిన యుద్ధంలో సుమారుగా 30,000 మంది ఇస్రాయల్ నెలకొల్చారు. దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది ఇస్రాయల్కి. ఒక ప్రక్క 4,000 మంది హతులైపోయారు. ఆ తర్వాత మరలా మందసం వచ్చింది, బాగుంది అనుకునే సమయానికి మళ్ళీ ఫిలిస్తీన్లు రావడం, 30,000 మందిని హతం చేస్తే, మీరు గమనించిన పిల్లరా, మిస్పా అనే ప్రాంతంలో 34,000 సమాధులు, దుఃఖభరితమైన వాతావరణం ప్రాంతంలో ఉంది. నేను ఆలోచన చేయడం ప్రారంభించాను, దేవుని మందసం ఉంటే విజయం రావాలి కానీ ఎందుకు మరలా ఓటమి వచ్చింది? వీళ్ళు ముందు ఓటమి వస్తే కారణం ఏంటి? దేవుని మందసం లేకపోవడం బట్టే కదా మనకు అపజయం వచ్చింది, దాన్ని తీసుకురంటని పెట్టుకున్న తర్వాత కూడా ఎందుకు వారికి అపజయం వచ్చింది? చాలా జాగ్రత్తగా గమనించండి పిల్లరా, వాస్తవాన్ని గమనిస్తే వారు దేవుని మందసానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వలా, దేవుని మందసానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వలా. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఆచారంగా సాంప్రదాయబద్ధంగా దేవుని మందసాన్ని తీసుకొచ్చి వారితో పెట్టుకున్నారు, కానీ దేవుని మందసమైనా కానీ మరి ఏ వస్తువు అయినా కానీ దేవుని మహిమ దానిలో లేకపోతే, దేవుని ప్రసన్నత దానిలో లేకపోతే అది కేవలం వస్తువు మాత్రమే తప్ప అది విజయాన్ని ఇచ్చే పరిస్థితి కాదనే వాస్తవాన్ని గుర్తించారు. Glory departed from Israel. వాస్తవానికి ఇస్రాయేల్ గుర్తించాల్సింది దేవుని మహిమ మన నుండి విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని తమ జీవితాలు పరిశీలించుకోవాల్సింది. పోయి ఏదో ఒక వస్తువును పెట్టేసుకుంటే చాలు మనకు విజయం వస్తుందని వారు పొరపాటు పడ్డారు. దే వర్ మిస్లెడ్. వారందరూ కూడా పొరపాటులో ముందుకు సాగిపోయి మందసు ఉంటే చాలు విజయం సాగించవచ్చని వారు చాలా ఆశపడ్డారు. అయితే వాస్తవాలు ఏంటో, మిస్పాలో ఎందుకు దేవుని ప్రజలు ఓడిపోయారో సమూయేలు గుర్తించాడు. సమూయేలు ఆత్మలో గ్రహించాడు. ఆత్మలో గుర్తించిన సమూయేలు ప్రజలందరూ పిలుస్తున్నాడు, ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ టు కమ్ టు మిస్పా, కమ్ అగైన్. మరలా మీరందరూ మిస్పాకి రావాలనుకుంటే రండి, నేను మీకు విజయ సూత్రాలను ప్రకటిస్తాను. ఏ ప్రాంతంలో మీరు ఓడిపోయారో అదే ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఏ ప్రాంతంలో వైఫల్యం మిమ్మల్ని అణగద్రొక్కిందో అదే ప్రాంతంలో దేవుడు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఏ ప్రాంతంలో పరాభవంతో తలదించుకున్నారో అదే ప్రాంతంలో దేవుడు మీ తలెత్తబోతున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి ఏ సినిమా ఇంపరచండి. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనం, ఆయన సౌందర్యం అదే. మిస్పా అనే ప్రాంతాన్ని మీరు చూసి ఏడుస్తున్నారేమో, భయపడతారేమో, అదే ప్రాంతంలో దేవుడు మీకు విజయం ఇస్తాడు రండి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మనం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం చదివితే, మిస్పాలో వారికి విజయం ఎందుకు వచ్చింది, వైఫల్యం జరిగించోటే విజయాన్ని ఎందుకు వారు పొందుకున్నారు? ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా పరాభవంతో ఉన్నావా, అపజయంతో ఉన్నావా, ఓటముతో కృంగిపోతున్నావా? అయ్యా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ గెలవలేకపోతున్నాను, చాలా ప్రయాసపడుతున్నాను కానీ ఎందుకో గెలవలేకపోతున్నాను, ఒక ప్రక్క జీవితంలో ఓడిపోయాను, ఏదైతే మంచి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదే చేయడానికి నా దేహం మరలా మరలా పరుగులు తీస్తూ ఉంది, ఆ వదిలిపెట్టేసిన పాపాన్నే మరలా మరలా చేయడానికి వెళ్తున్నాను, నా శరీరములో నాకు విజయం లేదు, నా వ్యక్తిగత జీవితంలో విజయం లేదు, పోనీ కుటుంబం దగ్గరికి వస్తే కుటుంబంలో కూడా విజయం లేదు, పరాభవాన్ని పొందుకున్నాను. ఆ తర్వాత సంఘములో సహవాసంలో నాకు విజయం కనబట్టలేదయ్యా, అకాడమిక్గా విజయం సాధించలేకపోతున్నాను, ఏ రంగంలో కూడా విజయాన్ని సాధించలేక ఏడుస్తున్నావా? ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, దేవుని గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే శత్రువు నిన్ను తరిమి నీ మెడ మీద తన కాలు పెట్టాడో, అక్కడే దేవుడు శత్రువును చితకుతొక్కగలిగే శక్తి నీకు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశంలో ఉండి ప్రజలందరికీ విజయం కలుగునుగా కంటే కలగదా? మీరందరూ రక్షణ పొందండి అంటే పొందరా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో మరణించాలి? వై జీసస్ హ్యాడ్ టు డై ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరీ? మనందరి కోసం కలువరిశిల్ల వరకు దిగొచ్చి ఎందుకు చనిపోవాలి? ఏ భూమి మీదైతే మానవుడు ఓడిపోయాడో, ఏ భూమి మీద నాటబడిన ఏదైనా తోటలో మానవుడు అపవాది చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాడో, ఏదైనా తోటలో అయితే మానవుడు పరాభవం చెందాడో, అదే భూమి మీద మానవుడు నిలబెట్టాలనే యేసు ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చారు. హల్లెలూయా. వైఫల్యం చెందిన చోటే విజయం, ప్రభావంతో ఉన్న చోటే జయ జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నేను ఈ సమూయేలు మొదటి గ్రంథం ఆ భాగం అంతా కూడా ధ్యానం చేస్తున్నా. గత రాత్రి అంతా ఈ విషయం మీద ధ్యానం చేస్తూ ఉంటే దేవదేవుడు మాట్లాడిన కొన్ని విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన విషయాలు, ఎందుకు ఇస్రాయేల్ ప్రజలకు విజయం వచ్చింది, మిస్పా అనే ప్రాంతంలో ఒక రోజున చాలా భయంకరంగా ఓడిపోయి 34,000 మంది ప్రజలు చచ్చిపోతే భయంకరమైన క్షోభ, వ్యధ, దుఃఖము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి అదే ప్రాంతంలో దేవుడు ఎందుకు విజయాన్ని ఇచ్చాడు అంటే, ఇస్రాయేల్ చేసిన 3 పనులు అక్కడ ఉన్నాయి, వాటిని మీతో త్వర త్వరగా చెప్పిన అంశాన్ని ముగిస్తాను. నువ్వు ఏ రంగంలో విజయం సాధించాలనే ఉదయకాల సమయంలో ఏ విషయంలో విజయం సాధించాలన్నా, అది ఒకవేళ నాకు చెప్పలేకపోవచ్చు, ఒకవేళ దేవుని సేవకులు మాతో నువ్వు పంచుకోలేకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న సంఘర్షణ ఇవదే కాల్సిన జయించాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ? సిన్స్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని మాట గనుక, ఇది దేవుని వాక్యము గనుక, ఇది దేవుడు మనకిచ్చిన వాక్కు గనుక, దీనిలో రాయబడిన విషయాలు మనం గమనించి అలా నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ రోజున మనం కూడా విజయం ఇవ్వడానికి మన దేవుడు నేటికి సజీవుడు ఉన్నాడు. చెప్పండి కొట్టి ప్రభుని అవన్న మహింపరదాం. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు? ఆయన సజీవుడిగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇస్రాయేలీలు మిష్పాలో ఘోరమైన అపజయాన్ని పొందినప్పటికీ కూడా వారు మరలా ఇక్కడ విజయం సాధించడానికి కారణం ఏంటంటే, మొదటి అంశం దగ్గరికి వద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. వారు మిష్పాలో కూడుకొని
2: నీళ్లు చేది
1: యెహోవా సన్నిధిని కుమ్మరించి
2: ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి
1: మేము పాపాత్ములమని ఏం చేశారు? అది వారు విజయం సాధించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దే కన్ఫెస్ దే సిన్, వారి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారట. అంతకుముందు ఒప్పుకోలే. 4,000 మంది చచ్చిపోతే మందసాన్ని పెట్టుకుంటే విజయం వచ్చేస్తా అనుకున్నారు తప్ప, వారు హృదయములో దేవునికి చోటు లేనప్పుడు, వారి మనసుల్లో దేవునికి చోటు లేనప్పుడు విజయాన్ని ఎలా ఆకంగ్రందించారు? అందును బట్టే ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ ఓడించడానికి ముందే వారి సొంత పాపాలే వారిని ఓడించాయి అనే విషయాన్ని ఇవదే కాలసం వారు గమనించాలి. నీకు తెలుసా, శత్రువు నిన్ను ఓడించక ముందే నిన్ను ఓడించేది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపమే. నీ జీవితంలో అవిధేయతే, దేవునికి అవిధేయంగా నువ్వు తలస్తున్న తలంపులే, ఆయన వాక్యానికి చోటు ఇవ్వని మనసే శత్రువుని మీద విజయం సాధించడానికి ముందే నిన్ను ఓటములో తీసుకెళ్ళిపోయాను, నిన్ను కృంగదీసేసింది. అందును బట్టే ఇస్రాయేల్ గుర్తించా, దేవుడు మనకి విజయాన్ని ఇవ్వాలంటే, పరాభవం చెందిన చోట విజయాన్ని పొందాలంటే, వైఫల్యం చెందిన చోట విజయాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే, వారు గుర్తించారు, అయ్యా నీ దృష్టికి మేము పాపం చేశాం, మా జీవితాలు బాలదయ్యా, మా పరిస్థితి బాల. ఆనాడు సమూయేలు కాలంలో ఇస్రాయేల్ ప్రజలందరూ చెదిరిపోయి దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా భయంకరంగా బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మనసు పట్టబడిందని బైబిల్లో రాయబడి, గ్లోరీ డిపార్టర్. ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు, హొప్ని, ఫినెహాసు. ఫినెహాసు భార్య గర్భవతి. ఎప్పుడైతే యుద్ధంలో మందసం పట్టబడింది, తన భర్త చచ్చిపోయాడు, ఆ తర్వాత హోఫ్ని కూడా చనిపోయాడని ఎప్పుడైతే ఆమె గుర్తించిందో, నిండు చూలాలు గర్భవతి, అలా మోకాళ్ళ మీద కృంగి బిడ్డను జన్మనిస్తే ఆ బిడ్డనులా ఎత్తుకుని ఏకాబోధ అనే పేరు పెట్టి చచ్చిపోయింది ఆమె. ఏకాబోధ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మహిమ వెళ్ళిపోయాను. ఇస్రాయేల్లో మందసం ఉంది, ఇస్రాయేల్ దగ్గర మందసు ఉంది, ఇస్రాయేల్ దగ్గర అన్నీ ఉన్నాయి, ఇస్రాయేల్ దగ్గర తోరా ఉంది, పవిత్ర గ్రంథం ఉంది, అయినా దేవుడు వారి మధ్య లేడు. చాలాసార్లు మన జీవితంలో మా ఇంట్లో సిలువ ఉంది కదండి, దేవుని సన్నిధి ఉంది అనుకుంటాం, మా ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయండి, దేవుని సన్నిధి మా ఇంట్లో ఉండి ఉంటుంది అనుకుంటాం, మా ఇంటి మీద సిలువ ఉందండి ఖచ్చితంగా మా ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది అనుకుంటారు, మా ఇంటి ముందు దేవదూతల బొమ్మలు పెట్టుకున్నామండి, మా ఇంటి ముందు యేసుప్రభు ఫోటో పెట్టుకున్నామండి, మా ఇంటి లోపల యేసుప్రభుకి దండేసి అగరబత్తులతో ఏం చేస్తున్నాము, ధూపం వేస్తున్నామండి, ఆ ఫోటోకి ప్రతిరోజు పూలు మారుస్తుంటానండి. ఏదన్నా చేయి నీ జీవితంలో, నీ హృదయంలో పాపం ఉన్నంత కాలం యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. జీవితంలో దేవుని సన్నిధిని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఇస్రాయేల్ అదే పొరపాటు పడ్డారు. మనసు ఉంది కదా, ఇంట్లో సిలువ ఉంది కదా, ఇంట్లో బైబిల్ ఉంది కదా, ఇంక విజయం అంద అనుకున్నారు. ఇంట్లో బైబిల్ ఉంటే కుదరదు, నీ గుండెల్లో బైబిల్ ఉండాలా? ఇంట్లో సిలువ ఉంటే కుదరదు, నీ హృదయంలో ఆ సిలువను చేర్చుకున్నావా? బైబిల్ చెబుతున్న సందర్భం ఇదే. ఇస్రాయేల్ గుర్తించారు, మా ఓటమికి కారణం మేము చేసిన పాపమే, మా ఓటమికి కారణం మా అవిధేయతే. దేవుణ్ణి విడిచి అన్య దేవతలను పూజించే అనుభవం ఏదైతే ఉందో అదే మాకు ఓటమిని తీసుకొచ్చింది. ప్రియ తమ్ముడు, ఒకసారి ఆలోచించాయి. ప్రే చెల్లెమ్మ ఒక్కసారి ఆలోచించాయి, ఎందుకు మాటిమాటికి ఓడిపోతున్నావు జీవితంలో? ఎందుకు మాటిమాటికి నిరాశ నిస్పృహ నిన్ను కమ్మేస్తుంది? ఎందుకు మాటిమాటికి అపవాది నీ మెడ మీద కాలు పెట్టి నిలబడుతున్నాడంటే బహుశా ఎక్కడో తప్పిపోయావేమో, దేవుని మాటకు విధేయత లేదేమో, ఆయన మాటను అనుసరించట్లేమో. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, దట్స్ గుడ్. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నావు మంచిదే, ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ నీ హృదయాన్ని మాత్రం ఇంకా దేవునికి ఇవ్వలా. మందసం ఉన్నంత మాత్రం విజయం వస్తుంది అనుకోవడం పొరపాటే. ఎందుకోసం? ఆ మందసం మీద ఉన్న దేవుని మహిమ తొలగిపోయింది కాబట్టి. బైబిల్ ఉండడం తప్పేం కాదు, అయితే బైబిల్లో ఉన్న దేవుని మహిమను గుర్తించావా? అలా గుర్తించలేనప్పుడు ఈ పుస్తకానికి లోకంలో ఉన్న పుస్తకాలకి పెద్ద తేడా లేదంటాను నేను. ఈ గ్రంథం జీవ గ్రంథం, దీనిలో దేవుడు ఉన్నాడు. దీన్ని చదువుతున్నప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నేను వింటాను అన్న భావన లేకుండా ఏదో ఆఫీస్కి వెళ్ళే ముందో లేదా బయటికి వెళ్ళే ముందో ఏది చిన్నది చూడు ఒకసారి బైబిల్లో 117 అలాంటిది మనకు కావాలా అని ఆ 2 వచనాలు చదివేసి నేను రోజు బైబిల్ చదివేస్తున్నాను అని అనుకుంటే పొరపాటే. నువ్వు కేవలం బైబిల్ చదువుతున్నావు అంతే, కానీ దేవుని మహిమ నీ మీద లేదు. గ్లోరీ డిపార్టెడ్. ఇప్పుడు మార్చి చెబుతాను ప్రియులరా, మందసం పట్టబడిందని దేవుని మహిమ పోలా? దేవుని మహిమ పోయింది కాబట్టే మందసం పట్టబడింది. అక్కడ తీసుకెళ్ళిపోయారు శత్రువుల మందసాన్ని. ఈరోజు నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? ఎప్పుడైనా నీ దౌర్భాగ్య స్థితిని ఒప్పుకున్నావా? ఓటమికి కారణం వాళ్ళంటావు, వీళ్ళంటావు, నా తల్లి అంటావు, నా తండ్రి అంటావు, నా భార్య అంటావు, నా పిల్లలు అంటావు, కానీ నేనే ప్రభు అని ఎప్పుడైనా ఒప్పుకున్నావా దేవుని సన్నిధిలో? దిస్ ఈస్ ద టైం, ఇది సమయం. ఈరోజున ప్రపంచ ప్రార్థనా దినోత్సవం జరుగుతా ఉంది. ప్రజలందరూ మోకాళ్ళమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా దేశాన్ని కనికరించు, మా దేశాన్ని ఉజ్జీవపరచుని. మంచిదే, మన దేశం ఉజ్జీవపడాలంటే ఉజ్జీవం మొదటిగా నా నుండి ప్రారంభించబడాలి, ఉజ్జీవం మొదటిగా నీ నుండి ప్రారంభించబడాలి. వెన్ వి కన్ఫెస్ అవర్ సిన్, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడని బైబిల్లో ఉంది. ఒప్పుకున్నావని జీవితాన్ని, నీ జీవితంలో నీవు చేస్తున్న పాపమే, నీ అవిధేయతే, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న మనస్తత్వమే కొన్నిసార్లు నీ ఓటమికి కారణం అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గ్రీక్లో కన్ఫెషన్ అనే మాటకు హోమోలోజియో అనే పదం వాడారు. హోమోలోజియో అనే పదం, దాని అర్థం ఏంటంటే ఎక్నాలెడ్జ్మెంట్, ఎక్నాలెడ్జింగ్. దేవుని సందుకు వచ్చి ఒప్పుకోవడం అట. ఏంటి ఒప్పుకోవాలి? అయ్యా, నేను నిస్సహాయుణ్ణి, నేను ఎందుకు పనికిరాని వాడి అయ్యా, విజయం నీ ద్వారానే తప్ప మా సొంత ప్రయత్నాల ద్వారా కాదు. దానికి సూచనగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇస్రాయేలీలు నీళ్లు చేది మిస్పాలో నీటిని ఒలకపోశారట. ఏ, ఎందుకు? ఆ నీళ్ళు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. మనం కూడా ఇంటికెళ్ళి బావిలో బకెట్ నీళ్ళు దోసి నేల పోసేస్తే ఏంటి దాని అర్థం ఏంటి? మిస్పాకు రండి అని సమూయేలు పిలవగానే ఇస్రాయేలు ప్రజలందరూ వచ్చి మిస్పాలో నీటిని తోడి నేల మీద వేశారట. ఏంటి దాని మర్మం? ఎందుకు ఆ పని చేశారట? చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి నీళ్లు బకెట్ నుండి నేల మీద పోసిన తర్వాత మరలా ఎలా ఎత్తలేమో, ఆ నీటిని మరలా ఎలా పైకి తీయలేమో, మా జీవితాలు కూడా అలాంటియే ప్రభువా. నేల మీద ఒలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వంటి వారం. వీఆర్ సంథింగ్ వర్త్లెస్, వీఆర్ నథింగ్. మేము ఎందుకు పనికిరాని వారం? మా వల్లేది కాదు, మా బలంతో, మా జ్ఞానంతో, మా శక్తితో, మాకున్న చదువుతో, మాకున్న డబ్బుతో, మాకున్న బంగ్లాలతో, మాకున్న భూములు పొలాలతో జీవితాన్ని ఏలేద్దాం అనుకున్నాం, కానీ మా వల్ల కాలేదయ్యా. 34,000 మంది హతులైపోయారు మా ప్రాంతంలో. మేము నేలను ఒలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వంటి అభాగ్యులం మేము. తమను తాము దేవుని సన్నిధిలో జీరో చేసుకున్నారు కాబట్టే దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసాను మైపడదు. హల్లెలూయా. ఇవదే కావాల్సిన ప్రేక్షలమా? ఓటమి నుండి గట్టెక్కాలనుకున్నావా? ప్రతిరోజు నేను కబళిస్తున్నా నిరాశ ఏదైతే ఉందో, ఎందుకు నువ్వు బ్రతకడం, చచ్చిపో అని అపవాది ప్రేరేపిస్తున్న ప్రేరేపణ నువ్వు జయించాలంటే కన్ఫెస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టేసాయి, ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఇక దానిలో మొహమాటం ఉండడానికి వీల్లే. కొంతమంది దేవుడి దగ్గర కూడా తమ జీవితాలు చెప్పుకోవాలంటే ఎంత మొహమాటమో తెలియదు. దేవుడు ఏమనుకుంటాడు, ఏమనుకుంటాడు ఆయన, అది ఏం తెలియదా? నీ జీవితం ఆయనకి తెలియదా? నీ బ్రతుకు ఆయన తెలియదా? ఆయన ఏమనుకుంటాడు చెప్పు. నీ బ్రతుకంతా ఆయనకి చెప్పు, నీ పరిస్థితి అంతా ఆయనకి చెప్పు. అయ్యా, నేను ఈ బలహీనతతో బాధపడుతున్నానయ్యా, నేనెందుకు ఈ పాపం ఇరికిపోయాను స్వామి, బయటకు రాలేకపోతున్నానయ్యా, నా అపజయానికి కారణం ఈ పాపం అని గుర్తిస్తున్నా. అది ఒకవేళ కోపం కావచ్చు, అసూయి కావచ్చు, మరొకటి కావచ్చు, నో మ్యాటర్, సిన్ ఈజ్ సబ్జెక్టివ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంది. ఒప్పుకో దేవుని సన్నిధిలో. అయ్యా, మేము పాపాత్మలను ఒప్పుకుంటున్నాం ప్రభువా అని ఎప్పుడైతే వారు తమ్మును తాము దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డారో విజయానికి తొలిమెట్టదే కన్ఫెషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ విక్టరీ. నీ జీవితంలో విజయం సాధించాలంటే నీ జీవితంలో మొట్టమొదటిగా ఒప్పుకుదల నీలో ఉందా? ఒప్పుకుంటున్నావా? కొంతమంది ఒప్పుకోరు, కప్పుకుంటారు. చెప్పండి ఏం చేస్తారు? కప్పుకుంటారు. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుతారట? కనికరం పొందుతారని బైబిల్లో ఉంది. దేవుని కనికరం, ఆయన కృపగలవాడు, ఆయన కృపను మీద దిగి రావాలంటే అతిక్రమాలు దాచిపెట్టద్దు, ఒప్పుకో అని బైబిల్ సెలవిస్తూ ఉంది.
2: గ్రంథాలు తెద్దాం ఈరోజు వాక్యాంశంగా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాం, చూడండి. బైబిల్ను వారందరూ తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాను.
3: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
2: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
3: నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
2: నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
3: వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
2: వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
3: క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?
2: క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?
3: అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
2: అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
3: దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?
2: విగ్రహములతో ఏమి పొందిక?
3: మనము జీవము గల దేవుని ఆలయమై
2: మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ మాట అందరూ నాతో చెప్పండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వాస్తవానికి ఆలయము అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది కట్టాం కదా, ఈ పెద్ద ఫెసిలిటీ ఇదే ఆలయం అనుకుంటాం. కానీ దేవుడు నిజంగా మాట్లాడుతున్న మాట, ఆయన దృష్టిలో ఆలయం అంటూ ఉంటే అది ఎవరట? మనమే. మనము దేవుని ఆలయమై ఉన్నాం. We are the temple of God. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాలు రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన విధానం చాలా గొప్పది. కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, లేదా ప్రశ్నలు ఉన్నాయి. వారిలో చాలామంది అన్య జనాంగమై ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు బిడ్డలుగా మార్పు చెందారు. ఇప్పుడు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత మేము అది చేయిచ్చా ఇది చేయిచ్చా, మేము అవి తినచ్చా ఇవి తినచ్చా, మేము ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో మేము అక్వెంటైన్ అవ్వాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వారికి ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామందికి అలాంటి ప్రశ్నలు ఉండొచ్చు. వెసిలి గారు, మేము యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత మా బంధువులను కలవచ్చా అండి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత అవి పెట్టుకోవచ్చా అండి ఇవి పెట్టుకోవచ్చా అండి అని చెప్పి కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత వారితో మాట్లాడచ్చా అండి వీరితో మాట్లాడచ్చా అని చాలా ప్రశ్నలు కొంతమందికి ఉంటాయి. అలాంటి ప్రశ్నలే పూర్వదినాల్లో కొరింథీ సంఘానికి ఉన్నప్పుడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మనస్సునంతా కొరింథీ పత్రికలో రాయించుంచాడు. ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2వ పత్రికలో పౌలు అంటున్నాడు, అవిశ్వాసులతో మీరు జోడుగా ఏం చేయకండి, ఉండకుడి అనే మాట అక్కడ వాడాడు. ఎందుకు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే, వారు తమ అవిశ్వాసాన్ని మనలోనికి చొప్పిస్తూ ఉంటారు. వారిలో ఉన్న అవిశ్వాసాన్ని మనలోనికి ఎక్కిస్తూ నిన్ను దేవునికి దూరం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవిశ్వాసులతో స్నేహం చేసేటప్పుడు కానీ, సంబంధం పెట్టుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే, వారు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ రోజుల్లో వివాహ వయసు వచ్చిన తర్వాత, అమ్మ జాగ్రత్త, మంచి నిర్ణయం తీసుకో, నీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో తొందరపడద్దు అంటే, లేదండి వెసిలి గారు, నేను చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని ప్రేమించేస్తున్నానండి, ఇంకా వ్యక్తి అయితే ప్రభువులోకి అయితే రాలేదు, కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మార్చేసుకుంటానండి అతన్ని అని కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. లేదా కట్నం తీసుకోవట్లేదండి అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి అండి, మంచోడని అంటున్నారండి అందరూ. అందరు బట్టి ఇంకా మా అమ్మగారు మా నాన్నగారు కూడా ఓకే అనేస్తున్నారు, కాబట్టి ఇంకేదో సంబంధాన్ని కలిపేసుకుంటున్నామండి అని కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి సంబంధాలు కలుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను గమనించినంత మట్టుకు చాలా జీవితాల్లో ఇటు నుండి వారు వారిని ప్రభువు వైపు సంపాదించాల్సింది పోయి, చాలా మట్టుకు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయిన వారు చాలా మట్టుకు నాకు తెలుసు. ఎందుకోసం అంటే, వారు ఆ తర్వాత వారిని టార్చర్ చేయడం కావచ్చు, లేదా ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని చాలామంది ఈరోజున ప్రభువును విడిచిపెట్టేశారు. నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. బైబిల్ గ్రంథ చరిత్రలో ఒక వ్యక్తిని మేము పరిచయం చేస్తాను, అతని పేరు లోతు. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? లోతు. లోతు అనబడే వ్యక్తి అబ్రహాం గారితో కలిసి కల్దీ దేశం నుండి బయటకు వచ్చాడు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, లేదా అబ్రామా, నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళాలి అనగానే అబ్రాము బయలుదేరాడు. తన భార్యను తీసుకుని బయలుదేరుతూ ఉంటే ఈ లోతు కూడా అన్నాడు, నేను కూడా వస్తాను మీతో, మీరు ఎక్కడికో వెళ్తున్నారంట కదా, ఆ దేశం చాలా బాగుంటుందంట కదా, నేను కూడా వస్తానని ప్రయాణం అయితే చేశాడు. సుమారుగా 1,000 మైళ్ళు అంటే 1500 కిలోమీటర్ల ప్రయాణం, చాలా కష్టతరమైన ఇబ్బందితో కూడిన ప్రయాణాన్నే చేసుకుంటూ వచ్చారు. కనాన్ దేశంలోకి వచ్చిన తర్వాత అబ్రహాము గొర్రెల కాపురులకును లోతు యొక్క కాపురులకు చిన్న గొడవ వచ్చింది. పశువుల కాపురుల గొడవ వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాం అన్నాడు, లోతు మరి పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది, అందును బట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్తావా, నీవు చూసి ఏ ప్రాంతానికి వెళ్తావో కోరుకో అనగానే, అన్న మన ఇద్దరం కలిసి బయటకు వచ్చాం, ఇద్దరం కలిసి ఉన్నాం, ఈ గొడవ మన ఇద్దరం మాట్లాడితే సొద్దుమణిగిపోద్ది, దీని మాత్రం దానికి మన ఇద్దరం విడిపోవడం ఎందుకు అని అనాల్సిన లోతు ఒక్కసారి చూడగానే సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా కనబడిందట, దేవుని తోట వలె కనబడింది. వెంటనే ఆ ప్రాంతం అంతా నాకు కావాలని కోరుకున్నాడు. అబ్రహాముదేమో విశ్వాసపు చూపు, లోతుదేమో వెలిచూపు. వెలిచూపు అంటే అర్థం ఏంటో తెలుసా, చూడగానే కావాలి, లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అదే వెలిచూపు అంటే. మొదటి చూపులోనే నేను పడిపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితుడినైపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితురాలనైపోయాను అంటారు చూసారా. అలాగే లోతు కూడా సొదొమ గొమొర్రాను ప్రేమించి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, సొదొమ వెళ్ళి వెళ్ళడంతోనే లోతు వెళ్ళి వెళ్ళడంతోనే సొదొమలోకి వెళ్ళిపోలేదు. అతను ఏం చేశాడో తెలుసా, ఆ గవిని బయట తన గుడారం వేసుకుని రోజు చూస్తున్నాడు ఆ ప్రజల్ని. సొదొమ వాళ్ళు ఎలాంటి వారు, ఆ ప్రాంత ప్రజలందరూ వారి లక్షణాలు ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి. ఎప్పుడైనా కొంతమందికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఉద్యోగాల్లో, భర్త అంటాడు ముందు నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి వస్తాను, భార్యను పిల్లల్ని తీసుకెళ్ళడానికి ముందు భర్త వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు, వాటర్ బాగుందా లేదా, ఆ ప్రాంతంలో ఇళ్ళు బాగున్నాయా లేదా, మనుషులు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూసుకుని వచ్చిన తర్వాత అన్నీ బాగుంటే కుటుంబం తీసుకెళ్తారు.

చేయడం. ఇది దేవుని దృష్టిలో సరైందా కాదా, దేవుడు మెచ్చుతాడా లేదా, ఇది దేవునికి ప్రీతికరమా కాదా అనే పరిశీలన ఒక్కరు కూడా లేదో వారు బహుపాపులై ఉంటా ఉంటే, నేను పెరిగిన వాతావరణం ఇది కాదు కదా, అబ్రహాము గారి ఇంట్లో ఇలాంటి పరిస్థితి లేదు కదా, నేను మరలా అక్కడికి వెళ్ళిపోతాను అని లోతు వెనక్కి వచ్చేయాల్సింది. కానీ లోతు వెనుకకు రాకుండా సుదోమలోకి వెళ్ళిపోయి అక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడు. జాగ్రత్త గమనించను ప్రియులారా, లోతు తీసుకున్న చెడు నిర్ణయం లోతుని కొన్ని చెడ్డ పర్యవసానాల వైపు నడిపించింది. మొదటి ఆ రెండవ ఆరాధనలో కూడా నేను చెప్పాను, కొన్ని సందర్భాల్లో మన దుష్ట ప్రవర్తనను బట్టి మన దోషాన్ని బట్టే బాధలు కలుగుతాయని లేఖనంలో రాయబడిన మాటను ఉదాహరిస్తూ, చాలా మట్టుకు మన జీవితంలో జరుగుతున్న పర్యవసానాలకు కారణం ఎప్పుడో మనం తీసుకున్న చెడ్డ నిర్ణయాలే కావచ్చు. లోతు అలాంటి చెడ్డ నిర్ణయం తీసుకోవడం ద్వారా అతని జీవితంలో అనేకమైన ప్రతిబంధకాలు అతడు అనుకోని సంఘటనలు చాలా తన జీవితంలోకి వచ్చేసాయి. లోతు కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు. లోతు భార్య కంప్లీట్గా లోకస్తురాలు అయిపోయింది. సొదొమను విడిచి బయటకు వచ్చేసేయండి దేవుడు ఎంతో ప్రేమతో చెప్పినప్పటికీ కూడా సొదొమ వైపు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. లోతు కుమార్తెలిద్దరూ కూడా వారి జీవితంలో గాడి తప్పి దారి తప్పి జీవించారు. ఆ తర్వాత లోతు అల్లుళ్ళందరూ కూడా ఆ సొదొమ గొమొర్ర దుర్ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ఇలాంటివన్నీ జరగడానికి కారణం లోతు అవిశ్వాసులతో జోడుగా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో, ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఆయా సందర్భాల్లో లోక సంబంధ వ్యక్తులతో నువ్వు స్నేహం చేయడం ద్వారా వారు నిన్ను దేవునికి దూరం చేసేస్తున్నారు. నువ్వు దేవుడి గురించి వారికి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, అవమానపడుతున్నావు. కారణం ఉంటే తెలుసా, వారు ఎప్పుడో నీ దగ్గర దేవుణ్ణి తృణీకరించారు లేదా అవమానించారు. ఆ అవమానాన్ని నీవు తలుచుకుని బహుశా నిన్ను కూడా యేసు ప్రభు గురించి మాట్లాడితే అవమానిస్తారని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు అసలు ఏం మాట్లాడలేకపోతున్నావు. కారణం వారి ప్రభావం నీ మీద చాలా గట్టిగా ఉంది. అనేక సార్లు లోక సంబంధన బంధువుల దగ్గర దేవుని బిడ్డలు నోరెత్తలేని పరిస్థితి, వారు ఏం చెబుతుంది, ఇలా చేయమ్మా, నీకు రోగం తగ్గాలంటే ఇది చేయి, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఈ తాడుగట్టుకో, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఇంటి ముందు ఈ బొమ్మ పెట్టు, లేకపోతే ఈ తాయితీ కట్టుకో, ఇది చేయి అది చేయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు సలహాలు ఇస్తారు, గ్రహాలు సరి చేస్తారు, పేర్లు సరి చేస్తారు, స్పెల్లింగ్లు సరి చేస్తారు అని చెప్పి లోకస్తులకి సలహాలు ఇస్తూ ఉంటే వాటి వెంబడి పరిగెడుతున్నావంటే నీవు వారిని ప్రభావితం చేయట్లేదు, కానీ వారు నిన్ను ఏం చేస్తున్నారు, ప్రభావితం చేసేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయా సందర్భాల్లో టీబీ వార్డులు ఉంటాయి. ట్యూబర్క్యులోసిస్తో బాధపడేవారు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. అది బాగా క్రానిక్ అయిపోతే ఆ దగ్గేటప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. యవన కాలంలో బాగా ధూమపానం చేసేవాళ్ళు కొన్నిసార్లు అలాంటి భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి. అయితే గమనించని ప్రియులరా, ఆ వార్డులోనికి ఆరోగ్యంగా ఉన్నవారిని వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే, అక్కడ క్షయవ్యాధితో బాధపడే వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవాడు కనుక ఆ గదిలోకి వెళ్తే ఒకవేళ వారు కూడా వ్యాధిని బారిన పడే అవకాశాలు ఉంటాయేమోనని ఆ వార్డులోనికి చాలామందిని వెళ్ళనివ్వరు. ఏ ఎందుకు వెళ్ళరు, నేను ఎందుకు వెళ్ళనివ్వరు, నేను వెళ్తాను, నేను అక్కడే ఉంటాను, కుర్చీ వేసుకుని కూర్చుంటానంటే తర్వాత సంగతి, అది నీ ఇష్టం. ఇంకా కరోనా వచ్చినప్పుడు కూడా ఏం చేశారు చెప్పండి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళని కరోనా వార్డుల్లోకి ఏం చేయలేదు, రానివ్వలేదు. డాక్టర్లైనా నర్సులైనా మెడికల్ ప్రాక్టీషనర్స్ అయినా వారు మాస్క్లు వేసుకుని ఆ తర్వాత వారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా తొడుక్కొని ఆ తర్వాత వారు లోపలికి వెళ్ళారు, కానీ వారు మామూలుగా వెళ్ళిపోలేరు. అలా కనుక ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళు మళ్ళీ బయటికి రాలేదు. ఎందుకోసం అంటే ఒక వ్యాధి, ఒక వైరస్ అది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు లేదా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అవిశ్వాసులైన వారితో మీరు జోడుగా ఉండకండి, ఎందుకంటే వారు నీ విశ్వాసాన్ని చెరిపివేయడానికి ప్రయత్నం చేస్తారు, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. పౌలు భక్తుడు తన పరిచర్యలో ఒక సందర్భంలో అన్నాడు, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడన్నాడు. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయేంత దౌర్భాగ్యం దేమాకి ఎందుకు వచ్చింది అంటే, ఎవరిని స్నేహించాడట, లోకాన్ని స్నేహించాడని బైబిల్లో రాయబడు. ఈ లోక స్నేహం ఎంత భయంకరమైంది అంటే, పౌలు గారంతటి వాడినే లెక్క చేయకుండా పౌలు గారంతటి వారినే అవమానపరిచేసి ఇంక నువ్వు నాకు అక్కర్లేదు, నాకు లోక స్నేహమే కావాలన్నట్టుగా దేమ పౌలు గారిని వదిలిపెట్టి

0: వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఒకప్పుడు పౌలు గారు దేవునికి అయిష్టంగానే బ్రతికాడు, దేవుని చిత్తాన్ని ఎరుగకుండా బ్రతికాడు, తను అనుకుందే నిజం అనుకున్నాడు, తను చేస్తుందే కరెక్ట్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చూశాడో, ఆ దర్శన భాగ్యం కలిగిందో, పౌల్లో మార్పు వచ్చింది, దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. పౌలు గారితో సువార్తలో ఉండాల్సిన ధేమ లోకాన్ని స్నేహించాడట. ప్రభువుని ప్రేమించాల్సిన ధేమ లోకాన్ని స్నేహించి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు గారు ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నేను పాత నిబంధనలోంచి ఒక ఉదాహరణ, నూతన నిబంధనలోంచి ఒక ఉదాహరణ ఇచ్చానో, మనం ఎవరిని ప్రేమించువారుగా ఉన్నాం, ఎవరిని స్నేహిస్తున్నాం పరిశీలన చేయాలా. నీవు నేను దేవుని మిడలంగా ప్రభువును ప్రేమించడానికి పిలువబడ్డాం. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అని యేసయ్య మనల్ని ప్రేమించారు గనుక, ఆయన మన కోసం శిలువలో మరణించారు గనుక, ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించాడు గనుక, మన ప్రభువుని సేవించాల్సిన మనం, ఆయన్ను ప్రేమించాల్సిన మనం లోక మాయల్లో పడి, లోక రంగుల్లో పడి ఒకవేళ దేవుని దూరం అయిపోతే, ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ టైమ్ టు కమ్ బ్యాక్ టు గాడ్? దేవుని దగ్గరికి రావడానికి ఇది అద్భుతమైన సమయం కాదా? ఇది ఒక శ్రేష్టమైన సమయం కాదా? పౌలు భక్తులు అంటున్నాడు, దేవుని బిడలారా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు, వెలుగునకు చీకటితో సంబంధం లేదు, క్రీస్తునకు బెలియాలతో సంబంధం లేదు, అవిశ్వాసికి విశ్వాసితో పాలు లేదు, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక లేదు. మీరు దేవుని జీవం గల ఆలయమై ఉన్నారు గనుక ఆయన పిలిచినట్టుగా బ్రతకండి. అప్పుడు దేవుడు మీకు తండ్రి అయి ఉంటాడు, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడనే మాట అక్కడ రాశాడు. ప్రియులారా గమనించండి, ఇలా ఉండకండి అని పౌలు చాలా స్పెసిఫిక్గా తెలియజేశాడు. బైబిల్ గ్రంథం ఎంత బాగుంటుందంటే, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే, మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉండాలో బైబిల్ మనకు నేర్పించింది. అట్ ది సేమ్ టైం మనం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ తెలియజేసింది. బైబిల్ డీల్స్ ఇన్ దిస్ టూ ఏరియాస్. బైబిల్ గ్రంథం ఈ రెండు విషయాల్ని మన ముందు ఉంచింది. ఎలా ఉండాలో చెప్పింది, ఎలా ఉండకూడదో కూడా చెప్పింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏదైనా వ్యాధి వచ్చింది. వచ్చిన తర్వాత డాక్టర్ గారు మొత్తం టెస్టులన్నీ చేసిన తర్వాత ఆయన మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డాక్టర్ గారు కొన్ని సలహాలు ఇస్తారు. అమ్మా, నీకు పచ్చకామెర్లు వచ్చాయి కాబట్టి దయచేసి నువ్వు ఏం తినకూడదు చెప్పాలా? మాంసం తినకూడదు, ఎస్పెషల్లీ చికెన్ తినకూడదు. ఏం డాక్టర్ గారు, తింటే ఏమవుద్దండి? తింటే మళ్ళీ నా దగ్గరికి రావమ్మా నువ్వు, అంతే కదా, ఇక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉండవు, జాగ్రత్తగా ఉండాలి. పచ్చకామెర్లు వచ్చినప్పుడు చికెన్ తినడం కానీ, కొంచెం రోజున క్వార్టర్ తాగే అలవాటు ఉందండి, అందును బట్టి తాగుతానండి, ఇలాంటివి అంటే కుదరదు, పచ్చిం చేయాలా. అందును బట్టి ఆ బటర్ మిల్క్తో భోజనం కానీ, ఆ తర్వాత శరీరాన్ని కొద్దిగా చల్లబరిచే కూల్ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు చేయకూడని పనులు చెప్తాడు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కంటి ఆపరేషన్ అయిన తర్వాత, ఐ ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్ గారు అంటారు, అమ్మ ఒక 4 రోజులు నువ్వు ఐ క్యాప్ పెట్టుకుని ఉండాలి, బాగా టూ మచ్ బ్రైట్గా ఉండే వాటిని నువ్వు చూడడానికి వీల్లేదు. లేదండి, రోజు సీరియల్ చూడకపోతే ఉండలేనండి, కొంచెం ఆ టైంలో నేను తీసి చూడొచ్చు అంటే ఏమంటాడు ఆయన, ఇంత కష్టపడి కన్ను ఆపరేషన్ చేస్తే సీరియల్ చూస్తావు నువ్వు. డాక్టర్ గారు చేయాల్సిన పనులు చెబుతాడు, చేయకూడని వాటిని కూడా తెలియచేస్తాడు. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది, అట్ ది సేమ్ టైం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ చెప్పింది. ఎందుకు అంటే, ఇలా ఉండకూడదని ఎందుకు చెప్పింది అంటే, బైబిల్ మన ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు మనం ఎక్కడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖనాల నుంచి ఈరోజున త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం. మనం ఎలా ఉండకూడదు అని ప్రశ్నించుకుంటే, పౌలు భక్తుడు అన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అన్నాడు. ఆ పదాన్ని మనం బేస్ చేసుకుని దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదు అని గనక ఆలోచన చేస్తే, త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 2 అండ్ వర్స్ 15, దానిలో ఈ మాట రాయబడింది.
1: దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను కదా.
0: చేసెను కదా.
1: కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని ఎవరమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి.
0: విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అందరూ ఈ మాట నాది చెప్పండి, విశ్వాసఘాతకులుగా ఉండకండి. అక్కడ మలాఖి అనే గ్రంథంలో రాయబడిన నేపథ్యం మనం చూస్తున్నాం, కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ విషయంలోనైనా మనము విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. ఇది బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. డు నాట్ బి డిస్లోయల్. మీరు విశ్వాసఘాతకులుగా ఉండకండి. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి. విశ్వాసఘాతకం అంటే అర్థం ఏంటి? చేసిన మేలును మరిచిపోవడం, లేదా పొందిన మేలును మరిచిపోవడాన్ని ఏమంటారు? విశ్వాసఘాతకులుగా అంటారు. ఆయా సందర్భాల్లో గొడవలు వచ్చినప్పుడు ఈ మాట బాగా ఎక్కువగా వింటూ ఉంటాం. విశ్వాసఘాతకురాలు అయిపోయిందండి, విశ్వాసఘాతకుడు అయిపోయాడండి, నేను చేసిన మేలంతా మరిచిపోయి, నేను చేసిన ఉపకారం అంతా మరిచిపోయి ఇప్పుడు నా మీద మళ్ళీ తిరగబడుతున్నాడండి, నా మీద తిరుగుబడుతుందండి విశ్వాసఘాతకురాలా అని కొంతమందిని సంబోధిస్తూ ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతకులుగా ఉండడానికి వీల్లేదు. డు నాట్ బి డిస్లోయల్. మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. పొందుకున్న మేలును బట్టి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేవారుగా, లేదా పొందుకున్న మేలు బట్టి ఎవరైతే నీకు మేలు చేశారో వారికి కృతజ్ఞులుగా ఉండాలి, కానీ విశ్వాసఘాతకులుగా ఉండడానికి వీల్లేదు. దావీదు భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని సన్నుతించుము. ఎందుకు దేవుని నామాన్ని సన్నుతించాలి అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అంటే, దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకండి. ఆయా సందర్భాల్లో గ్రాటిట్యూడ్ అనేది మనలో లేనందువల్లనే కంప్లైనింగ్ అనే ఆ మాట మనలో ఎక్కువగా వినబడుతుంది. కృతజ్ఞత లేని చోటే విసుగుదల వస్తుంది, కృతజ్ఞత లేని చోటే కంప్లైంట్స్ వస్తాయి, జీవితం పట్ల నిరాసక్తి వచ్చేస్తుంది. ఏం చేశాడని దేవుడు నాకు, ఏం చేశాడండి అన్న ప్రశ్న కొన్నిసార్లు మనలోకి వచ్చినప్పుడు దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయే ఆ గుడ్డితనం మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. గమనించని పిల్లలు, ఈ రోజున ప్రపంచ పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా నెమ్మది లేదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ప్రపంచంలో, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. వారి ఇళ్ల కింద బంకర్లు ఉంటాయి, ఆ బంకర్లు కట్టుకుని ఉంటారు. ఏదన్నా యుద్ధం రాగానే వెంటనే బంకర్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి, భోజనాలు లేకుండా కొన్ని రోజుల పాటు అలా గడిపేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ప్రదేశాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న వస్త్రాలను బట్టి దేవుని స్తుతించాలి, ఆయన మనకిస్తున్న ఆహార పదార్థాలను బట్టి దేవుని స్తుతించాలి, ఆయన మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలా. దేవుని మందిరాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలా. పరిశుద్ధులైన సమూహాన్ని బట్టి, సంఘాన్ని బట్టి దేవుని స్తుతించాలి. వాక్య క్రమంలో నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దైవజనులను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అనుక్షణము నీ వెన్నంటూ ఉండి నేను కాపాడుతున్న ప్రభువును బట్టి నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి, ఆయన సేవించాలి. కానీ ఎప్పుడూ కూడా ఒకలాంటి నిరాసక్తి, నిరుత్సాహం, నీరసం నీళ్ళనికి వచ్చి ఏం చేశాడండి దేవుడు, ఏం చేశాడండి అని ప్రశ్నించడానికి వీల్లేదు. మీరు విశ్వాసఘాతకులుగా ఉండకండి, కృతజ్ఞత లేనివారుగా కానీ, మోసం చేసే వ్యక్తులుగా కానీ మీరు ఉండడానికి వీల్లేదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో అనేక మంది కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు, విశ్వాసఘాతకులుగా ఉంటున్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, డు నాట్ బి డిస్లోయల్. దేవుని స్తుతించే అనుభవం, ఆయన కృతజ్ఞత తెలియజేసే అనుభవం. ఒక దైవజనుడు అన్నాడు, జాగ్రత్త వినండి, నీకు వేసుకోవడానికి ఒక 4 జతల బట్టలు, తినడానికి ఏ రోజు కూడా పస్తు లేకుండా భోజనం, ఉండడానికి ఒక అద్దె నివాసం అయినా, ఒకవేళ మీ సొంత గృహం అయినా, ఉండడానికి ఒక చక్క నివాసం, ఎండొస్తే ఎండిపోకుండా, వర్షం వస్తే తడిసిపోకుండా, చల్లేస్తే వణుకుపోకుండా ఉండే ఒక చిన్న గృహం, అది అద్దెదైనా సొంతదైనా కనుక మీకుంటే ఈ ప్రపంచంలో 80% మంది కంటే నువ్వు గొప్పవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 80% మంది ప్రజల కన్నా నువ్వు చాలా చాలా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు. నాలుగు జతల బట్టలకే, ఏ రోజు పస్తు లేకుండా భోజనానికే. ఎస్, ప్రపంచంలో చాలా మందికి బహుశా అవి కూడా అందడం లేదేమో. నేను ఆఫ్రికా దేశాలు ఆయా సందర్భాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న చిన్నపిల్లల్ని చూసినప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎముకల గూడుల్లో ఉంటారు వాళ్ళు, సరైన పోషక పదార్థాలు అందో వాళ్ళకి. ఎముకల గూడులు అస్థి పంజిరాల్లాగా వాళ్ళు బట్టలు వేసుకోవడానికి కూడా కొన్ని సందర్భాలు బట్టలు లేని పరిస్థితుల్లో వారు ఉండి ఆ వీధుల మీద, ఆఫ్రికాలో విపరీతమైన ఎండలు ఉంటాయి, ఆ ఎండల నుంచి తమను తాను కాపాడుకోలేక అలా పడిపోతున్న పరిస్థితులు వీధుల్లో చాలామంది ఉంటారు. నేను రీసెంట్గా ఇథియోపియా వెళ్ళాము, ఆ తర్వాత కెన్యా అనే దేశాన్ని విజిట్ చేశాం, సౌత్ ఆఫ్రికా కావచ్చు, బోత్స్వానా కావచ్చు, ఆ తర్వాత టాంజనియా కావచ్చు. ఈ దేశాలను చూస్తున్న చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటే ఎంత జాలేస్తుందో. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించామా? ఒక దైవజనుడు అంటాడు, నా కాలికి బ్రాండెడ్ షూ లేదని ఏడ్చా నేను దేవుని సందకు వచ్చే. ఎప్పటివరకు ఒక తెలుసా, నా ప్రక్కన కూర్చున్నానికి కాళ్ళు లేవని చూసేంతవరకు దేవుని సందకు వచ్చి బ్రాండెడ్ షూ కోసం ఏడ్చాను. కానీ ఎప్పుడైతే నా ప్రక్కన కూర్చుని ఆయన కాళ్ళు కూడా లేవు, అయినప్పటికీ దేవుని స్తుతిస్తూ, ప్రభు నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలయ్యా, ఈ దేహాన్ని బట్టి నీకు స్తోత్రాలని, కాళ్ళు లేని ఆయన దేవునికి స్తోత్రం చెప్తా ఉంటే సిగ్గనిపించింది. నేను ఉన్న కాళ్ళకి ఏ షూ వేద్దామని చెప్పి ప్రతిరోజు వరీ అవుతూ ఉంటే కాళ్ళు లేనోడు, కాళ్ళు లేవని వరీ అవ్వకుండా మిగతా దేహాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే చాలా సిగ్గనిపించింది అన్నాడు. నిజమే, ఆయా సందర్భాల్లో నీకున్న ఆధిక్యత ఏంటో నీకు తెలియనందువల్లనే ఏడుస్తున్నావు, నిరుత్సాహపడుతున్నావు, నిరసించిపోతున్నావు. కృతజ్ఞత లేని జీవితం భవిష్యత్తు నీలో ఉందేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతుకులుగా ఉండకండి. చేసిన మేలును మర్చిపోయేవారుగా కానీ, చేసిన మేలును మరిచిపోయి మరలా మేలు చేసిన వారి మీద తిరుగుబాటు చేయడం కానీ అలాంటి చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలకు జీవితంలో అనేక సార్లు ఈ విశ్వాసఘాతుకం అనేది కనబడతానే ఉంది. దేవుడు ఎన్నో మేళ్ళు వాళ్ళకి చేస్తున్నా ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు, సనగడం మొదలుపెట్టారు, ఏడవడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని అద్భుతంగా దేవుడు నడిపించాడు. వారికి కావాల్సిన ప్రతీది కూడా దేవుడు అనుగ్రహిస్తూ, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించి, మన్నాను కురిపించి, పూరేళ్ళు రప్పించి, బండల్లోంచి నీళ్ళిచ్చి, శత్రువులు వస్తున్నారంటే వారి మీద విజయాన్ని ఇచ్చి, దేవుడు ఎంతగానో వారిని బలపరిచి నడిపిస్తుంటే ప్రతి విషయానికి వారు ఏం చేయడం ప్రారంభించారు, సనడం మాత్రమే కాకుండా మేము వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మరలా మాకు ఐగుప్తుకు పంపించేయండి, ఐగుప్తుకు వెళ్ళిపోతాం. ఏమున్నా ఐగుప్తులో ఒకనొక సందర్భాలు అంటున్నారు, మేము ఐగుప్తులో ఉచితముగా తిన్న కీరకాయలు, ఉచితముగా తిన్న తెల్లగడ్డలు, ఉచితముగా తిన్న ఉల్లిపాయలు, ఇవన్నీ గుర్తు వస్తున్నాయి, మాంసము చేపలు ఇవన్నీ గుర్తు వస్తున్నాయని చెప్పి ఆడడం మొదలుపెట్టారు. నిజంగా మాట్లాడేసుకుంటే వాళ్ళు ఉచితంగా ఐగుప్తులు అవి తిన్నారా? ఏం తిన్నారు వాళ్ళు? దెబ్బలు తిన్నారా? ఫరో భయంకర కొట్టడం మొదలు పెడతా ఉంటే మీకు గడ్డి కూడా ఇవ్వము, మీరు ఇటుకలు లెక్క అలాగే చెయ్యాలని భారం పెంచేస్తే అక్కడంతా నలిగిపోయి అణిగిపోయి పడరాని బాధలన్నీ పడి దేవుడు ఇంత చక్కగా అన్ని పోషితారు బయటకు వచ్చి అంటున్నాడు, మేము ఉచితముగా తిన్న ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు మాకు గుర్తు వస్తున్నాయని. దాన్నే డాంబికం అంటారు. డమ్మం అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం తప్పేం కాదు. ఎంత వచ్చినాయిరా మార్కులు? 40 వచ్చినాయి అన్నయ్య. కొంచెం కష్టపడి నెక్స్ట్ టైం 90 తెచ్చుకుంటానంటే పర్లేదు. నీకు వచ్చిన మార్కులు 40, ఎంత వచ్చినాయిరంటే 90 మార్కులు వచ్చాయి, లేదా 100 మార్కులు వచ్చాయని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. దంభం, ఎంతమ్మా జీతం నీకంటే ఆ జీతం అడగకూడదు అనుకోండి ఎవరిని. వచ్చేది 15,000, చెప్పేది ఎంత? 100,000 రూపాయలు. దాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరని బైబిల్లో రాయబడింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడు, అందులో తప్పేం లేదు. ఐగుప్తులో ఫ్రీగా తిన్నావు నువ్వు, అక్కడ ఫ్రీగా దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చి అంటున్నారు ఇక్కడ మేమేం తిన్నాం. ఒక్కొక్కడు ఉంటాడు చేయకూడని పనులు చేసి జైల్లోకి వెళ్తాడు, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం శుభ్రంగా లాటిల్కి పని చెప్పి చాలా చక్కగా లోపల ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిస్తారు. అప్పుడు ఫ్రెండ్స్ అడుగుతారు, రే ఏం జరిగిందిరా లోపల, ఏమన్నారంటే బిర్యానీ పెట్టారా మనకి, నీ బిర్యానీ పెట్టారు లోపల, నీకు లోపల తినాల్సిన దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చేసి బిర్యానీ పెట్టారు తెలుసా. మరి ఆ బిర్యానీ మీనింగ్ ఏంటో మరి తెలియాలి బయటకు వచ్చాక. దాంభికమైన జీవితం మనకు పనికిరాదు. హెచ్చించుకోదగిన దానికన్నా ఎక్కువ హెచ్చించుకోవద్దు అన్నాడు బైబిల్లో. ఎంతవరకు అంతే, అంతవరకు ఆ లిమిట్ నీకు తెలియాల. ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసఘాతులను తిరుగుబాటు చేశారు కాబట్టి వారిలో చాలా మట్టుకు కనాను దేశాన్ని చూడకుండా ఏమైపోయారు, అరణ్యంలోనే చనిపోయారు. కానీ దేవుని బిడ్డలారా కృతజ్ఞత కలిగి ఉందాము. హల్లెలూయా. దేవుని వైపు మనం చూద్దాం. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన మనకి చేస్తున్న మేళ్ళన్నింటిని బట్టి, ఉపకారాలను బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును స్తుతిద్దాం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? నీకున్న భర్తను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావమ్మా? లోకంలో చాలామంది భర్త లేక వారు ఏదో ప్రమాదాల్లోనో లేదా అనారోగ్యాలతోనో చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్న మహిళలు వారు ఎదుర్కొంటున్న కష్టాలు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు నీకు తెలుసా? భర్త ఉన్నాడనే కదా నీకు అంత లోకువ. అమ్మాయి కొన్ని సందర్భాల్లో చాలా భయంకరంగా కేకలేస్తూ ఉంటావు, నీ భర్తను సరిగా పట్టించుకోక ఇష్టానుసారం తిరుగుతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో భర్త లేని వాళ్ళని అడుగు, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. కొన్ని సందర్భాల్లో ఆ ఒంటరితనంలో చాలామంది వేదన పడుతూ, తల్లిదండ్రులు లేని పిల్లలు, పిల్లలు లేని తల్లిదండ్రులు, ఎన్నిసార్లు కుటుంబాల్లో వేదన అనుభవిస్తున్నారు. నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నీకున్న సంఘాన్ని బట్టి, సంఘ నాయకులను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? అనేక మంది అబద్ధ బోధల్లో, అబద్ధ భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు సత్యానికి స్తంభంగా ఉన్న సంఘంలో నాటినందుకు నువ్వు ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ప్రపంచంలో ఎన్ని అబద్ధ బోధలు చెలరేగిపోతున్నాయి ఈ రోజున. మన భారతదేశంలో కూడా సెటానిక్ చర్చెస్ వచ్చేసాయి, సాతాను సంఘాలు వచ్చేసాయి. హైదరాబాద్లో కూడా ఉందట, అది ఎక్కడుందో తెలియలేదు కానీ అడ్రస్, కానీ ఉందని విన్నాను. సాతాను సంఘాలు ఈ రోజున ప్రజలను మభ్యపెడుతున్నారు. యూజువల్గా మనం క్రాస్ వేస్తున్నప్పుడు ఒక అడ్డుకర్ర నిలువుకర్ర క్రాస్ మనం ఒక విధానంలో వేస్తాం కదా, వాళ్ళు క్రాస్ని తిరగేసి పెడతారు. వాళ్ళు అంత రివర్స్ అన్నమాట, క్రాస్ తిరగేసి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక గ్రంథం ఉంటుంది, దానిలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న చోట వాళ్ళు సాతాను నా కాపరి నాకు లేమి కలగదని రాసుకుంటారు వాళ్ళు. ఓ పాస్టర్ గారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ప్రక్క ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడట. ఫ్లైట్ ఒక 4 గంటలు ప్రయాణంలో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి అలాగే ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి చాలా ఇబ్బంది అనిపించింది. అరే నేను చేయలేదు.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

ఎండమావులకై పరిగెడుతున్న గుంపులవలే ఈనాటి యువతరం లోక సంపాదన వెటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

మనిషి జాతుల్లో మెచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది సూచన. 10,000 మంది పురుషులలో అతి శ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు సర్వమానవాళి పాపపరిహారం కోసం అభిషిక్తుడై వచ్చిన దైవమానవుడు యేసుప్రభువు. ఈ గీతాలను గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, దినేష్ మరియు సి రమణ. ఈ గీతాలను రచించినవారు శ్రీ బొనిగల బాబూరావు. స్వరకల్పన, సంగీతం, సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. నిర్మాత ఎం శ్యామలరావు. కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు.

0: ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను ఓ 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనం. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూత వైద్యం చేస్తూ ఉండేవారు. భూత వైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతపడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనగా చేతపడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించని పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోవస్తుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబాకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకున్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కం చూసి, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశమందున్న ఒక దేవుడున్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. ఆ తాత నన్ను భూత వైద్యుల్లో చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలో కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, చూడు నాన్న, నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో, నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మా ఊళ్ళు మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీదనే రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కాడి నుంచి ఒకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తురా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు ఉండి అన్నాడు, వాళ్ళు భూత వైదికాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి ఒకనాడు అన్న చెప్పలేదేరా, మేము భూత వైదికాలు చేసేవాళ్ళమని నన్ను అనవసరం ఎన్నిసార్లు కొట్టాను నేను అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, ఈడేదో కొంచెం తేడాగా ఉందండి చూడండి అని. హెడ్ మాస్టర్ గారు మీ తల్లిదండ్రులను తీసుకురావాలి అన్నాడు. తెల్లరిపేటకి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా అన్నాడు. తెలియదండి అంటే పుస్తకం చూపించాడు. మా నాన్నకు అర్థమైంది, మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడండి. అయ్యా పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలే వాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడు కన్నా చదువు నేర్పుతాం కానీ ఇట్లా భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెప్తాడు చదువు. వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చేయాలో రాసి పెట్టాడు. వాడిని నేనే కనుక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేమేం కావాలా, అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట, వద్దులేనా ఆయన మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. పరమస్కో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలికి పోబాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీ బతుకు తెల్లారిద్ది, వద్దననుకున్నావు నువ్వు ఇటు చేసావని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్ల ఉంటాడు, నీ బతుకట్ట తెల్లాడిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్నా కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నానని మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా, ఏం చేస్తారు? అసలు భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది? మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి? ఏం నేర్చుకుంటారా? ఏంది ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లో ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయిన మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, నాలుగు మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చే మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? మాకెవడో శాతబడి చేశాడు. ఈ శాతబడి పిచ్చోళ్ళు సెత్తున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా, ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకట పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వీళ్ళకేం పట్టింది? దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చే ధరలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాలు కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమాన పోళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట చీట్ చేసేవాళ్ళం, ఎట మోసగించేవాళ్ళం చెప్తున్నా అనమాట. అయ్యా, మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు రెండు నెలల నుంచి, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా సాధపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, బా నీకెవరు చేస్తారు సాధపడి అనేవాళ్ళు. కాదయ్యా, బలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నా మా కోళ్ళ మన నా మీద తగాది పెట్టుకొని, అది అంది నీ ఎవరం తెలుస్తా నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాళ్ళు. ఇంటి పక్కోడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపించాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకు ఏం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుట వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళం. ఏం చూపిస్తారయ్యా కళ్ళకు అని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాళ్ళం. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా అలాంటిది ఏం లేదు, ఒక్కదాన్నే కదా, అంతా బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకి అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సందకాడు చూపించరాదయ్యా, ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అనిగేవాళ్ళం. ఎవరికి మీలో బాగోలేదు, నాకేనా, నువ్వు లేచిరా, లేచి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాళ్ళు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నుప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నుప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత తడలపు నాలుగు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలుగానే ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట ఏనగాను వాళ్ళు అక్కడే పడిపోయి గిజగిజగిజి తన్నకులాడేవాళ్ళు అన్నమాట బతికుండు. కానీ అమ్మ నేను 2 నెలలకన్నా ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం, అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5,000 అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5,000 తెస్తామయ్యా అని తెల్లారి పడక తెలిసి 5,000 రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు, నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే నుప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు, దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మ రసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా వస్తుందమ్మా, నాకు ఎంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని అక్కడ కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వందల మంది వచ్చేవాళ్ళు. మా గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే పలానా బిడ్డ పోయినా గొడ్డు పోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారని చుట్టుపక్కల నుంచి జనం గుట్ల గుట్లగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు, మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం, అయినా మా దగ్గరికి వందలకు వందల ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను మేము చేసిన వాటిలో. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారే, తాయిత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయిత్తులు అందరూ ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయిత్తులు ఉండే. ఒక తాయిత్తు ఏంటంటే మీకు చెప్తున్నాను, నేను చెప్పే మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి, ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంటే ఎడో తాయిత్తులో పలాంది ఉందని చెప్పాడని తాయిత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి, లేని ఫోన్ సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయిత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క తాయిత్తులో 100 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయిత్తులో దెయ్యాలు పడతాయా? పందుల్లోకి 8000 దెయ్యాలు పోయినాయండి, 2000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు శాన, మేము అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలు ఏం బాగలేదయ్యా అంటే ఈ తాయిత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో, ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము, ఏందండి మీకు లెక్కలు కూడా రావా? 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా, మీరు నవ్వేది అర్థం కావట్లే, మాట్లాడేది అర్థం కావట్లే. ఏసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం. మేము తెలుసా, మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా, ఇది తగ్గాలంటే నల్లకోడు కావాలనేవాడు. నల్లకోడా? నల్లకోడు మాకు ఇప్పటికిప్పటికీ ఆనించి మా దగ్గర ఉంది కొనుక్కో, ఎంత 500 అంత రేటా, మరి దేవుడు కోరిక రేటు ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలే అయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, వెంటనే మేము అడిగేవాళ్ళం బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఏకను గట్టిగా బీగి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలయ్యా అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాక అని చెప్పేవాడు. సరే నేను వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్లేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి బెత్తం ఉండేది, ఎందుకో తెలుసా, అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు, మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 పీకులు పీకేవాళ్ళం. 4వ దెబ్బకి అడిగేవాళ్ళం, ఉందా అని అడిగేవాళ్ళం. అయ్యా లేదయ్యా, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు 4వ దెబ్బకి. అనేసరికి ఇక పోయినట్టే లే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతల పడిచేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, 500కి 500 పోయే, కొనుక్కున్న కోడి పోయేది, మళ్ళీ ఈ పెనకాల 3 దెబ్బలు. ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు. ఏమనేవాళ్ళు తెలుసా, మీ చెయ్యాల తగిలితే చాలయ్యా మాకున్నవి అన్నీ పోతాయి స్వామి. నేనంట స్వామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనేమో చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనేమో బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడో బగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం మేమంటే, మేము చేసే యదవు పనులైన వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి రెండో విధమైన తాయితీ ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పట్టిన వాళ్ళకి పంది పెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, పంది పెంటని, పచ్చి పంది పెంటని తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాళ్ళం. తాయితులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకుని, పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పంది పెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరి. మా నేనేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే, మా తాతని డైరబాకు వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారో వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయిత్రులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ దగ్గర ఉన్న దాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం మేము, ఒక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు, మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తేనే దెయ్యాలు పట్టినాయి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం. మనకి హల్లెలూయా, లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతోళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపరి మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న శోధన ప్రారంభమైంది. అది ఏంటంటే, దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారి గట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు ఇంటి నాకు తలకాయ నెప్పొచ్చేది ఖచ్చితంగా. ఆ మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన్ని అడిగాను, పాస్టర్ గారు అండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి, నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటాను అయ్యా అనాలి, ఈ రెండు అనకుండా ఆయన ఏమన్నాడంటే, బురే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్మో, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకుని సైతానన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుడిని, భూత వైద్యం చేసేవాడిని. కాబట్టి మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే, కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకెందుకు కానీ, వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను, ఆ పని అయితే నేను చేయగలుగుతాను అన్నాను. ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా, యేసు ప్రభువుని కట్టేయడానికి లేకపోతే బంధించడానికి ఒక తాయెత్తును తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపవాసం ఉండి ఒక తాయెత్తును తయారు చేసి పెట్టుకున్నానండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది నేను మెళ్ళ వేయాలి అనే ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువ మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసు ప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నీతో చెప్పి చాలా సంతోషించాను. ఇలా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగలు చుట్టాలే కానీ రాత్రులు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏలా వేసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని, అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండ్రా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు తన్నురా ఏంట్రా, ఏ రేత్రి పూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టపోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని వెనక చూస్తే అరే భద్రయ్యాలేగవరా అని అంటే మేము చచ్చిపోతామరాని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు కొనుక్కునేవాడు. రోడ్డు నత్తుంటేనండి వీడు భూతవైద్యుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, వీడి దగ్గర ఎన్నో ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాల్లో కాని దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నా అడిగినా సైతానా, అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడు ఎంతటాడు మసలు అడిగాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది నా దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకి తాయిత్తు కట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను, కానీ నా ఆలోచన ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుపుతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంత ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్దె చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసుప్రభు నేను బంధించాను కదా ఎందుకు పనిచేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషే అయితే దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలు పడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే, అయ్యా నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేను అన్న నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది. మరలా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పానన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే, పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు, ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేనున్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆదివారం అమావాస్య, తాయిత్తులు కడుతున్నాను, భౌతవైద్యుడిని కాబట్టి నాకు ఇంక అదే పని. కడుతున్న టైంలో మరలా ముసలావిడ నా దగ్గరికి వచ్చి, నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు,
1: యేసు ప్రభుని నమ్ముకో.
0: నేను ఎండాను, ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఎవడు, నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళు, నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది, తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉన్న బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను, ఈ బైబిలు సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడు ఏముందండి, భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కు ఉంది. నేను అనుకున్నాను, ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు, కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా, కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడొచ్చిన బైబిల్ నాకు ఇస్తావయ్యా అంటే, నీ ఇంట్లోనే మూలను పెట్టాను చూసుకోపోమంటే, చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది, తిట్టలేదు నన్ను, ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా, నువ్వు తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది బైబుల్ అంది. అయితే ఏందంట అన్నా నేను, ఏ బైబుల్నైతే నువ్వు కాల్చావో, ఏ బైబుల్నైతే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో, అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేతితో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె, పట్టణ పట్టణ, గ్రామ గ్రామానికి తిరిగి, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు కేకలు వేసి సాక్ష్యమిచ్చే దినాలు రాబోతున్నావని ప్రవచనాత్మకంగా ప్రవచించింది. నేను అనుకున్నాను, నేనేంది యేసు ప్రభుని ప్రకటేటివేంటి, ఈ కుతికైన కత్తితో కోసుకుంటా కానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన, ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు శూరులు ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి, యుద్ధశాలి, ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకి వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రాంతానికి వెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందు వెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చి వచ్చి ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు షడన్ బ్రేక్ వేసి, నువ్వు పార్థనకా అన్నాడు. ఏ నేను రాకూడదా అన్నా, అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు పార్థనకి ఏమొస్తారు అన్నాడు. లేదు లేదు నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద కాళీ లేదు, ట్రక్కులోకి వెళ్ళన్నాడు. ట్రక్ దగ్గరకు పోతేనండి, ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహా చండాలు పోళ్ళు అండి, వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు తిట్లి నాకు అనిపించింది, వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు, ప్రార్థన ప్రార్థన అంటారు, ఆ ముసలిద నన్నందగా నువ్వు నరకానికి పోతావు అని వీళ్ళు పోతారా, వీళ్ళకి సోట్లు లేక ఇంత ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ, అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టాను, అమ్మా నాకు కొంచెం ఖాళీ ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకై నేను భూత వైద్యుడిని, మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి, ఒక ఆమె అంటది, ఒరే అనోగ్గ, మాకు సూటలు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలో ఒక దోలుని వేరా, మేమేం చెయ్యాలిరా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటు ఇండి అని, ఇస్తామయ్యా అని. ఎంత సోటు ఇచ్చారో తెలుసా, నేను పండుకునేంత కూర్చునేంత కాదు, పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలకి తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి, మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళదాం పద అన్నాను. అంటే సరే నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి, ఏ ట్రాక్టర్ రా నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రాత్రి మీటింగ్ 300,000 మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి, జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు, నువ్వు అది జరిగిద్ది ఇది జరిగిద్ది, నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని, టార్ గుర్తుపట్టలేవరని ఎక్కువచ్చింది. నువ్వు నిజంగా మాంత్రికుడు భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువచ్చిన టార్ గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి, నేనన్న నా వల్ల కాదన్న, నిన్ను కాదరా నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే. ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పుడు దాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నేను పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నా నన్ను కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను. ఏయ్ ఏం కదలేం ఎక్కడ కూర్చోరండి, ఆయన అన్నాడు దైవజనుడు కేఏపాల్ గారు లేచి నిలబడిన ప్రార్థన చేస్తాంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు ఆయన, సమస్యలు ఉన్న వారి కొరకు. మూడవసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు, దురాత్మ చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైందండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజరం వచ్చేసింది నిమిషాల ప్రకారం. నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుందన్న. మా పిన్ని అంది ఏమవుతుందిరా నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే, అరే నీకు సలీజరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు చేస్తున్నాడు సేదబడి. నేను అన్నాను వాడు నాకు ఏదో చేస్తున్నాడు పిన్ని అన్న. అంటే ఏ ఊరిక ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా, చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా, నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తన్నుదంటే ఎల్లికలు పడి నెత్తురుగక్కి చావాలా వెళ్ళండి అన్నాను. ఈ 550 శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను కేఏపాలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈరోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ తిరిగొచ్చి వెనక నిలబడ్డి, వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడతలేదు. నేనదంతా చూడండి అని చెప్పి రెండు అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని, ఓడించాలని, ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తియుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక కమనీయమైన, ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా, ఆ దైవజనుడి యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గునమండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పలపల పలపల పలని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజగజగజగజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి ఆ వెలుగు దెబ్బకి. నేను పెద్దగా కేకలు వేస్తూ నన్ను కాపాడిన నా గ్రౌండ్లో నేను పడిపోయాను. ఆ తేజస్సు నన్ను తాకగా నాకు సురగ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం రావటం మా ఇంట్లో ఉన్నటువంటి, మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాత లేచి తిట్టాడు నన్ను. ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 అపవాసనం పెట్టి అప్పచెప్పావు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు అన్న. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైంది అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారన్నాను. మా తాతయ్య అన్నాడు, అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కలలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా, కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డ వెలుగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకొర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగా మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో సోది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టకలాడితే నాకు చెప్పినోడు లేడు సోది. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగలేదు, అన్నం తిన బుద్ధి కావట్లా, నీళ్లు తాగ బుద్ధి కావట్లా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తాను, నా దగ్గరికి రాకుండా పోవాలని. ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్లగాటల్లా. నేను అనుకుంటున్నా ఇంతలా మాంత్రికుడినైనా నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని, దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నా దగ్గరికి జ్యోతిష్కం చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి,

భక్తిభావం లేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో, ఆవిడ మా దగ్గరికి వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత, ఈ క్షుద్రదేవత సాక్షాత్ సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు, ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్న. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు గేమ్మలు విగ్రహాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసిగారన్న, నువ్వు గానకు వచ్చావంటే గుళ్ళో ఒక్కడు ఉన్నాడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు, కానీ విశ్వాసులు వాడిని గనక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్ట కొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను ఒక పిల్ల ద్వారా. ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు, మా అమ్మకి చెప్పాము నేను బాప్తిసం తీసుకున్నానని. మా అమ్మ బాప్తిసం అంటే ఏమిట్రా అంది, నీళ్ళ ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది, స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయిన నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళు తనకి ఇచ్చేయి అంది, అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపటి నుంచి పనికి బాగున్నారు, నేను భూత వైద్యం చేసి తాయెత్తులు కడతాం, సోదలు చెప్పటం, ఈ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయటం తెలియదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీకు దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చి నీకు ఆ దేవుడు నమ్ముకోపోతే ఇన్ని బాధలు రావు కదా, 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా, ఒక్కళ్ళు వచ్చినా చాలు ఒక్క తాయితం 100 రూపాయలు అమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చత్తనేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టను అన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి, మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంప తీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడకు అనుకొని వింటున్నాను, ఏంటో అసలు మా అమ్మకు బాగుండట్లేదండి, నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను, నేను కూడా సోదులు పడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి 30 తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందండి తల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా, ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు దేవతలు దెయ్యాలు భూతాలు పిశాసులు రాక్షసులకు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా, యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదాం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పెట్టాడని నిన్ను అంద మా అమ్మని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పెట్టాడా. నేను అన్నాను, ఎక్కడా వినలేదు నేను చరిత్రలో, దెయ్యాలు దేవుళ్ళు మనసు వచ్చిన మనుషులు పడతాం తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది అసలు ఇంకెన్నేమో. దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు, నీ వ్యవహారం ఇక్కడ కాదు, ఇంకో సాని తేలుతావు అని. నెల్లూరు పోయి చూపించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు, ఆ దేవుడిని పిలవండి అయ్యా అంటే ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏ నాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే ఈ సోదులో వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అడ్డగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నావు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతి అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టమే, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందండి. ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్రాయినా

నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను గదరు అసలు తల్లినే అంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను, నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది, అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొనరాడని చెప్పాను. హలలియా, అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని. మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మామ బాప్తీసం పొంది దేవుడు నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళం కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పేయుళ్ళు. నేను అన్నాను, నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడిని నమ్ముకుంటావు అన్నాను. కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది, దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడుగా నేను స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపులవలే ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

లోకంలో ఏది సత్యం? ఈ బ్రతుకులో ఏది నిత్యం? ఈ గమనంలో దేవుని దీవెనలు ఎలా వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.